0: నగుచు నగుచు జీవితంబను నదిని దాటువారిలోన, నగుచు నగుచు జీవితంబను నదును దాటిని వారిలోన, ఏడ్చి ఏడ్చి తేలు మునుగుచు ఈతరాని వారల చూచి, ఏడ్చి ఏడ్చి తేలి మునుగుచు ఈతరాని వారల చూచి, జాలిగలుగక లోతెంతని అడుగువారు నరులేనా, జాలిగలుగక లోతెంత అని అడుగువారు నరులేనా.
1: పీపుల్ టు స్టంబుల్ బై ద వాక్ అండ్ బై ద క్రాస్ ది రివర్ ఆఫ్ లైఫ్, స్ట్రగుల్ ఫర్ క్రాసింగ్ ది రివర్ ఆఫ్ లైఫ్. పీపుల్ టు క్రై అండ్ క్రై, హు ఫ్లోట్ అండ్ హు సింక్ వైల్ ద స్విమ్ త్రూ ది రివర్ ఆఫ్ లైఫ్. పీపుల్ వెన్ ద లుక్ ఎట్ దెమ్ ద ఫీల్ సాడ్ and they ask them, what is the depth of the river? Is this real compassion to ask a man who is sinking and floating, what is the depth of the river which you are crossing?
0: Tamasambu vidaka tattambu kuduruna, rajasambu vidaka rakti radu, satvikambe bhakti sadanamba unaya unna mata telipuchunna mata.
1: I am telling you the truth, the simple truth, without giving up passion and without giving up anger, you are not going to get the real devotional aspect. Unless you take to the path of sattvic nature, unless you take to the path of being straight and truthful, you are not going to get devotion.
0: Prema swarupulaina Satya Sai Sevadala Sabhyulara, మనం ఈనాడు అఖిల భారత సత్యసాయి సేవాదళం యొక్క సమ్మేళనం జరుపుకుంటున్నాము. ఇది మూడవ సమ్మేళనం అనేటువంటిది మీకు తెలిసినటువంటి విషయమే. గడిచిన మూడు సమ్మేళనం లోపల మనం సాధించినటువంటి ఘనత ఏమిటి? ఎట్టి మార్పును మనం సాధించాము? దీనికి భక్తి అని చెప్పుటలో ఉన్నటువంటి అంతరార్థం ఏమిటి అని గుర్తించడం అత్యవసరం.
1: Today we are having the third All India Conference of Sevadal. You are all aware that during the three conferences we have gone through, what is it that we have achieved? What is it that we have gained? It is a question which you should ask yourselves. And your achievements, have they together resulted in giving you the necessary devotion? This is a question which you should ask yourselves.
0: కేవలం కొన్ని మంచి కార్యములు జరిపినంత మాత్రమున అది భక్తి అనిపించుకోదు.
1: సింప్లీ బికాస్ వన్ హాస్ పార్టిసిపేటెడ్ ఇన్ సమ్ గుడ్ డీడ్స్, దట్ కెనాట్ బి కాల్డ్ డివోషన్.
0: డ్యూటీ వితౌట్ లవ్ డిప్లోరబుల్, డ్యూటీ విత్ లవ్ డిజైరబుల్, లవ్ వితౌట్ డ్యూటీ ఈజ్ డివైన్. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ప్రేమతత్వాన్ని మనం గుర్తించక కేవలం ఏదో కొన్ని మంచి కార్యములు చేస్తున్నామని, ఇది కేవలం ఒక విధమైనటువంటి భగవత్ సన్నిధికి ఒక పవిత్రమైన మార్గమని మనం భావించుకోవటం కూడాను అది ఒక వెర్రితనమే.
1: Without recognizing the sacredness that is contained in devotion which is full of duty and in such aspects of duty filled with devotion, to us to think that mere participation in some kind of work will lead you on the path of divinity and will lead you with devotion to the goal of divinity is just foolishness.
0: Pratina mana sevadalam yokka conveners aya state yokka reporter gurinchi aneka rakamulaga varnincharu.
1: This morning the conveners of sevadal from different states have described in many ways the kind of activities which the sevadal is undertaking.
0: Oka rashtramu maroka rashtramu anusarinchatam ani kani, oka vyaktini maroka vyakti anusarinchana kani, idi kevalam oka vidhamainatundi guddi margam ane cheppavachu.
1: It is a blind path, it is a blind imitation for any one state to imitate another state, or for any individual to follow and imitate another individual.
0: అనుకరణ సరి అయినటువంటిది కానేరదు.
1: Following another person is not the right thing to do.
0: Imitation is human, creation is divine అని అంటుంటాం, కానీ ఈ విధమైనటువంటి యొక్క ఇమిటేషన్ కాదు మనకు కావాల్సినటువంటిది.
1: We talk of imitation being human. We talk of creation being divine. But this is not the kind of imitation which we should adopt.
0: కేవలం తన తృప్తి నిమిత్తమై తన ఆచరించేటువంటి మంచి కార్యం లే సేవని భావించుకోవటం కూడాను అది సరి అనేటువంటి అర్థం కానేరదు.
1: Also to think that for one's own satisfaction to do something is service is not the right attitude.
0: మనకు మనం సంతృప్తి పట్టడమే కాకుండా సేవను అందుకునేటువంటి వ్యక్తి యొక్క సంతృప్తిని కూడా మనం లక్ష్యం ఉంచుకుని సేవను ఆచరించినప్పుడే అది సేవకు సరి అనేటువంటి అర్థం కావస్తుంది.
1: It is only when we have not only satisfaction to ourselves but also the satisfaction of the person who is receiving the service that such service can be called true service.
0: నిష్కామ సేవనే మానవుని మాధవునిగా మారుస్తుంది.
1: It's only service and from which you do not aspire for the fruits of thereof. Such service will be turned man into God.
0: స్వార్థరహితమైనటువంటి సేవ లేక నిష్కార్యమైనటువంటి సేవ కొన్ని రకములైనటువంటి యొక్క ఫలితమునే కాకుండా జీవితమునే సార్థకంగా గావించుకునేటువంటి పవిత్రతను కూడా అందిస్తుంది.
1: Selfless service, service from which you do not seek the fruit thereof, it is such service will lead you not only to the spiritual goal but will also change you to a higher position.
0: స్వార్థరహితమైనటువంటి సేవ ఆధ్యాత్మిక మార్గమున ప్రయాణం చేయనటువంటి వారిని పెడమార్గము పట్టించక దిగజారనివ్వక అతి భద్రతగా రక్షించడానికి కూడా సంసిద్ధంగా ఉంటుంటాది.
1: Selfless service will enable those who are following the spiritual path to remain steadfastly on the spiritual path and will not let them swerve from that path.
0: అనేక రకములైనటువంటి సాధనలన్నింటికంటేను సేవ అనేటువంటి పవిత్రమైనటువంటి సాధన చాలా భగవంతునికి సమీపంగా గునిపోతుంది.
1: Of all types of sadhanas, the one sadhana which goes by the name of service, that will take man close to God.
0: Bhagavat prema kudano patruni gavinchutundi.
1: It will also make man deserve God's love.
0: Jeevitamu oka madhuramainatundi, oka parimalamainatundi pushpam vantidi.
1: Life is like a sweet and fragrant flower.
0: Ee pushpamulo unnatundi makarandame prema.
1: The honey that is present in this fragrant flower of life is prema or love.
0: ఈ ప్రేమను ఒక మకరందమే కేవలము అంత్యములో ఇది ఒక జ్ఞానం అనేటువంటి ఫలంగా రూపొందుతుంది.
1: It is this honey that is present in this flower, a fragrant flower, that will turn in the end into a fruit.
0: కనుక ప్రేమ అన్నటువంటిది పవిత్రమైనటువంటి యొక్క పరమాత్మాన్ని కూడాను మనకు ప్రబోధించి పరమాత్మని యొక్క సన్నిధి పెన్నిధిని కూడాను అనుభవింపజేస్తుంది.
1: Love teaches us the sacredness and love towards God will take us close to God and put us near God.
0: Itti premanu manamu aneka rakamuluga manam anubhavinchutunnappudikini paramarthika prema yendunnatvanti yokka madhuryamu antarathamu pavitrata maroku premalu yendu manaku kanaradu.
1: Although we are experiencing this love in many different ways and in many different aspects, we are not likely to find the sweetness and the fragrance that is present in the spiritual love in any other kind of love.
0: ఈ ప్రేమ మానవత్వంలో ఉన్నటువంటి ఏకత్వాన్ని కూడా గుర్తింపజేస్తుంది.
1: It is this divine love which will enable us to recognize the oneness of humanity.
0: ఈ ఏకత్వాన్ని మనం అనుభవించడానికే మన మానవత్వం కూడాను ప్రాప్తించింది.
1: We have received the human birth in order that we may experience this oneness of humanity.
0: Itti aadhyatmika margam manavuni eka bandhutvanga anyonyamainatundi sannita sambandhanga kuda nu chekurustundi.
1: It is this spiritual path which will bind mankind into one thought and which will bring all members of humanity together into one fold.
0: Sevalo unnatundi yokka ghanata maroku vidhamainatundi sadhana endu kuda nu manaku kanaradu.
1: The greatness that is present in service is not to be seen in any other kind of sadhana.
0: Kanuka manamu sevana pradhana lakshyam nandu unchukoni shravanam kirtanam vishnu sharanam pada sevanam vandanam archanam dasyam sneham atma nivedanam ani ee dasatvam lopala kevalam manavatvamlo unnatne ahankarani kudanu nirmulam gavinchi sannita sambandhamainatundi sambandha bandhavyanni kudanu chekurustundi.
1: If we have this service as our primary aim and we adopt various practices of devotion to the Lord, such as listening to good things, such as serving people, such as praying to the Lord and so on, if we adopt all these different methods, then the service will enable you to get rid of the ego and to get rid of the bad qualities in you.
0: మానవుల్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పశుత్వము ఒక అహంకారమే.
1: In one animal nature that is present in man, that is reminiscent in man, is his ego.
0: ఈ సేవ మానవుని యందు ఉన్నటువంటి పశుత్వాన్ని దూరం గావించి కఠినత్వాన్ని మెత్తపరిచి మానవత్వాన్ని కూడాను చేకూరుస్తుంది.
1: Service will remove the animal nature in man. Service will make man softer. Service will make man go nearer God.
0: ఎన్ని రకములైనటువంటి మనం సాధనలు చేసినప్పటికీ సేవ అను ప్రధానమైనటువంటి సాధన మనం సల్పకున్నా మనలో ఉన్నటువంటి అహంకారం ఏనాటికి కూడా నిర్మూలం కాదు.
1: Although we may practice several types of sadhanas, unless we undertake service, we will not be able to get rid of the ego, the animal nature of ego in us.
0: ముద్దను చేతబట్టి మూతు చుట్టు అనేక పర్యాయములు చుట్టినను మన యొక్క ఉదరం నిండదు, ఆకలి తీరదు.
1: You may hold the food in your hand and go on turning that hand which is full of food round your mouth. You will never relieve your hunger.
0: అది కేవలము మూతిలో చేరినప్పుడే, అది ఉదరమునకు చేరినప్పుడే మన ఆకలి తీరి పుష్టిని అందిస్తుంది, సంతృప్తిని కల్పిస్తుంది.
1: It is only when the food goes into your mouth, reaches your stomach and gets digested that your hunger will be relieved and that you will get strength and nourishment from that food.
0: అదే విధముగానే సాధనను ప్రధానమైనటువంటి యొక్క ఉదరమునకు మనము కొంత సాధన కలిగించినప్పుడే సరైనటువంటి యొక్క భగవత్ కృపను కాని అనుగ్రహం కాని పొందడానికి అర్హుడు అవుతాము.
1: In the same manner, in the name of sadhana, when you undertake proper sadhana and hand it over to yourself, will you deserve the kindness and the grace of God.
0: Prema swarupulara, meeru aneka rakamulainatundi karyakramamlo meeru palgontu కఠినమైనటువంటి కార్యాలకు ఎందుకు మీరు దిగ్విజయాన్ని సాధిస్తూ ఉంటున్నారు, కానీ ఇందులో ఉన్నటువంటి పని ప్రధానమైనటువంటి లక్ష్యంలో మేము చూడటం. క్వాంటిటీ కాదు, క్వాలిటీ ప్రధానమైనటువంటిగా మీరు లక్ష్యం ఉంచుకోవాలి.
1: ప్రేమ స్వరూపస్, యు ఆర్ అండర్టేకింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్, యు ఆర్ ప్రాక్టీసింగ్ సెవెరల్ టైప్స్ ఆఫ్ వర్క్, బట్ వాట్ యు షుడ్ రిమెంబర్ ఇస్ దట్ ఇట్ ఇస్ నాట్ ది క్వాంటిటీ ఆఫ్ వర్క్ దట్ యు డు దట్ ఇస్ ఇంపార్టెంట్, బట్ ఇట్ ఇస్ ది క్వాలిటీ ఆఫ్ వర్క్ దట్ యు డు ఇస్ ఇంపార్టెంట్.
0: ఎట్టి ఘన కార్యాన్ని మనం సాధించాము, ఎట్టి అపవిత్రమైనటువంటి నీచమైనటువంటి కార్యములు ఎందుకు మనం నడుముంచి పనిచేశాము అనేటువంటి విచారణ కంటే ఎట్టి భావంతో చేశాము, ఎట్టి హృదయంతో చేశాము అనేటువంటి దాన్ని మీకు మీరు పరీక్ష చేసుకోవటం సత్యసాయి సేవాదళం యొక్క సభ్యులకు ప్రధానమైనటువంటి కర్తవ్యం.
1: It is very important and necessary for members of the Satya Sai Seva Dal not so much to ask themselves what is the great work which we have done, what is the amount of work which we have done, and what is the sacredness of the work which we have done. These are not as important as you are asking yourself what is the attitude with which I have done the work, what is the kind of heart and what is the kind of attitude which I have when I did this work.
0: Seva anu padamu చాలా పవిత్రమైనటువంటిది, ఉన్నది రెండు అక్షరం లేనను దాని లోతు మహా అగాధమైనటువంటిది.
1: The word service or seva is a very sacred word. Although it looks like a small word, its deep meaning is something which is quite sacred.
0: నిజముగా ఇట్టి నిష్ఫలమైనటువంటి కొన్ని రకములైనటువంటి యొక్క ఫలరహితమైనటువంటి ఆశతో మీరు ఆచరించినటువంటి కర్మ భగవత్ యొక్క సన్నిధిని కూడా చేరుస్తుందని మీరు మున్ముందే విన్నారు.
1: Truly, if such service and such work is done by you without hoping for the results and the fruits of that work, you have already listened to the statement that such work, the fruits of which you do not hanker after, will take you close to God.
0: Satya Sai Seva Dharma yokka sabhyulu ahankaramunu dooramu parchi konta abhimanamunu kudanu konta varakunu tempukoni anekattvamlo unnatundi ekatvanni gurtinchadame maa yokka lakshyamani kudanu meeru అర్థం చేసుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనటము అత్యవసరం.
1: ఇట్ ఈస్ నెసెసరీ ఫర్ ది మెంబర్స్ ఆఫ్ ది సత్య సాయి సేవా దళ్ టు గెట్ రిడ్ ఆఫ్ దర్ ఈగో, టు గెట్ రిడ్ ఆఫ్ దర్ ఇమోషన్ అండ్ టు గెట్ రిడ్ ఆఫ్ దర్ అటాచ్మెంట్స్ అండ్ డూ దర్ వర్క్ ఇన్ సచ్ ఎ వే దట్ దే విల్ రికగ్నైజ్ అండ్ అండర్స్టాండ్ ది యూనిటీ దట్ ఎగ్జిస్ట్ ఇన్ ది డైవర్సిటీ అరౌండ్ దెమ్.
0: నేటి ప్రపంచం యొక్క స్థితి మీకు తెలియనటువంటిది కాదు. అన్యాయ అక్రమ అనాచార అధర్మ అహంకారములతో తృతూగిపోతున్నటువంటి ఈ యొక్క ప్రపంచం నందు శాంతి సత్య ధర్మ ప్రేమలనేటువంటి యొక్క వీటిని మీరు ప్రకటింపచేసి వికసింపచేసి ఈ యొక్క సమాజములకు శాంతి సంతోషం అనేటువంటి ఫలములను అందించేటువంటి యొక్క సౌభాగ్యానికి మీరు కంకణం కట్టుకోవడం అత్యవసరము.
1: This situation in the world is not something which you are not aware of. You all know what is happening today in the world, which is full of injustice, which is full of anger, and which is full of untruth. It is necessary for you, members of the Seva Dal, to make the determination to establish peace, to establish truth, to establish prema, and to establish right conduct in this unjust world.
0: ఈనాడు లోకమునకు అవసరమైనటువంటిది అన్నము కాదు, ఈనాడు లోకమునకు అవసరమైనటువంటిది అనేక రకమైనటువంటి ధనము కాదు, ఈనాడు అవసరమైనటువంటిది సహన భావంతో అన్యోన్యమైన ప్రేమతో యువతి యువకులు సరైనటువంటి యొక్క సమాజ సేవను కల్పించేటువంటి యొక్క దీనికి కంకణం కట్టుకున్నప్పుడే మన భారతదేశము అనాది దేశంగా కూడా రూపొందింప చేయడంలో ఎట్టి సందేహము ఉండదు.
1: What is needed for the world today is not food. What is needed in the world today is not affluence and money. What is needed in the world today is to promote prema between beings and to promote forbearance amongst groups of people. Young people, men and women must see today that forbearance and prema between individuals is promoted in the world.
0: Itti prema leka manam enni sadhana chesinappudikini enni bhajanalo palgonnappudikini enta satsangamlo manam koodinappudikini emi ప్రయోజనం ఉండదు.
1: Without such prema and such forbearance, it does not matter how much sadhana you may perform, how many good companies you keep, and how many good places you go and participate in, there will be no benefit at all.
0: దుర్బుద్ధుల తలలున్నా, దూరులు విను చెవులున్నా, పొంచిచూచు కనులున్నా, వంచల విను మనసున్నా, వంచితమున చిత్తమున్నా, వంచే మనసున్నా, ఈ వికృతులు చూడగానే న్యాయం ఇక బ్రతుకుదన్నా.
1: If bad qualities abound everywhere, if people are anxious to listen to bad talk, if people have minds which are bad, and if people are always creating bad ideas in one's mind and in their own mind, and if they want to eavesdrop and listen to bad conversation, in such a case, in the whole world, there will be no place for justice.
0: ధర్మదేవతను తరిమేటువంటి సాధనలే మనం సల్పుచున్నాము కాని ధర్మదేవతను ఆహ్వానించేటువంటి యొక్క ప్రయత్నాలకు మనం ఏమాత్రం పూనుకోవటం లేదు.
1: All our efforts and all our sadhana is directed towards sending away, driving away the goddess of dharma or right conduct. We are not making any attempt to invite the goddess of right conduct.
0: Bhaktiyanu kevalam burkanu matrame manam dharinchi daniki bhukti yukti rakti virakti aneetundi daniki manam prayatnamulu cheyatam cheta mani yokka shakti samarthyamulu kolipothunnam.
1: We are only wearing an external garb of devotion. In the name of an external garb of devotion, we are pretending to have devotion. But all the time, we are talking of eating, of doing selfish things. This is what we are doing in the name and garb of devotion.
0: శక్తిహీనులను చూచి దీనులను చూచి జాలి కలిగినటువంటి మనస్సు కేవలం మానవుడని చెప్పటం కూడా వీలు కాదు.
1: If there is an individual who is not moved by the sight of weak persons, who is not moved by the sight of sickly people who need help, such person cannot be called a human being.
0: ఈశ్వరుడు సర్వభూతములు యందు కూడా నువ్వు నివసించువాడు. అట్టి ఆత్మస్వరూపుడైనటువంటి ఈశ్వరుని యొక్క తత్వాన్ని మనం గుర్తించక కేవలము ఒక వ్యక్తిత్వాన్ని మాత్రమే మన లక్ష్యం నందుకుని మనం సేవలు సల్పినంత మాత్రం ఇది ఆధ్యాత్మికం అనిపించకూడదు.
1: Ishvara is present in all living things, in all living beings. Without recognizing the presence of this aspect of Ishvara in all living things, if we do service, such service cannot be called true service.
0: ఎవరికి చేసినా ఏమి చేసినప్పటికీ ఇది కేవలం ఈశ్వరార్పణ భావంతో మనం చేస్తున్నాం అనేటువంటి యొక్క సుగుణాన్ని మనం పెంచుకోవాలి.
1: You may help anyone, you may give any kind of help to any person. You must recognize that all that you do and all that you give is in the aspect of Ishvara and not for an individual human being.
0: Samasta sugunamullo kudunu prakashinchi viksincheetvantidi pavitramaina pitrame mana lakshyam nandinchukoni manam sevalu selpinanta matramna idi aadhyatmikam anipinchukodu.
1: Ishvara is present in all living things, in all living beings. Without recognizing the presence

0: foremost is the sacred love.
1: అట్టి పవిత్రమైనటువంటి ప్రేమను మనము కొంతవరకు అయినా ప్రయత్నపూర్వకంగా సాధించడానికి కొంతవరకు మనము ముందంజ వేయాలి.
0: అట్లీస్ట్ టు సమ్ ఎక్స్టెంట్ వీ షుడ్ మేక్ ఎ కాన్షియస్ ఎఫర్ట్ అండ్ మూవ్ ఫార్వర్డ్ టు అక్వైర్ దిస్ సేక్రెడ్ లవ్.
1: పవిత్రమైన మన భారతదేశము అనాది కాలము నుంచి అనేక దేశములకు ఆధ్యాత్మిక రత్నములను అందించడమే కాకుండా పవిత్రమైన సూక్తులను పవిత్రమైన మార్గములను కూడాను వారికి తెలిపించి మార్గమును నడిపించి తద్వారా తరింపజేసినటువంటి యొక్క ఈ దేశమునందు మనం భారతీయులనేటువంటి సార్థక నామాన్ని మనం అందుకొని మనం ఇట్టి అపవిత్రమైన కార్యంలో మనం పాల్పడటం కేవలం గురి కావటం, ఇది కేవలం మన మానవత్వానికి ఒక అవమానకరమైన విషయం.
0: This sacred country of ours, this sacred India, from time immemorial has taught spiritual truths for many people in many other countries. We, calling ourselves citizens of this sacred country, if we do not recognize this and if we do not conduct ourselves in a manner which is consonant with our traditions by which we have taught spiritual truths to several other countries, we will not deserve to be called citizens of this ancient country.
1: ఇట్టి పవిత్రమైనటువంటి భారతదేశం యొక్క కీర్తిని సర్వవ్యాప్తి గావించుకునేటువంటి ప్రయత్నమే మన సేవాసంఘం యొక్క సభ్యులు ఆచరించవలసినటువంటిది.
0: The members of our Seva Dal should, by their conduct, be able to promulgate and propagate the sacredness and the reputation of this sacred country to which they belong.
1: ఈనాటి యువకుల యొక్క మనసు కేవలము చంచలమైనటువంటిదని వేరుగా చెప్పనక్కరలేదు.
0: I do not have to specifically say that the minds of young people of today are very wavery type.
1: ఈ వయసు మహా పవిత్రమైనటువంటి వయసు.
0: The youth, the age in which the young people live is a very sacred age.
1: పవిత్రం కాని అపవిత్రం కాని మంచి కాని చెడ్డ కాని ఆచరించుటకు ఈ వయసే ప్రధానమైనటువంటిది.
0: Whether it is a sacred act or an unsacred act, a good act or a bad act, this is the age, young age is the proper age.
1: ఈ వయసు గడిచిపోయిన తిరిగి వచ్చేటువంటి వయసు కాదు ఇది.
0: If this age moves by and if you pass to the present age, it's not going to come back to you.
1: నరుని యొక్క యవనము నది యొక్క జలము తిరిగి రాదు.
0: The youth of a man and the water in a river that flows are not going to come back again and turn backwards.
1: ఇది గడిచిపోక పూర్వమే మనము ఆచరించవలసినటువంటి యొక్క మంచి కార్యములను ఆచరించి పొందవలసినటువంటి పవిత్రతను మనం పొంది అందుకోవలసినటువంటి ఆనందాన్ని మనం అందుకోవడానికి తగిన ప్రయత్నం చేయాలి.
0: Before this youth passes away in an irrevocable manner, whatever good you wish to do, whatever sacredness you wish to acquire, whatever happiness you wish to enjoy, you should do it right now while the age is with you.
1: ఆందోళనలను కాని ఉద్రేకములను కాని అశాంతిని కాని అణగదొక్కి మానసిక సంబంధమైనటువంటి యొక్క ప్రశాంతిని అందుకోవడానికి ఈ వయసు చాలా ప్రధానమైనటువంటిది.
0: This age is very important for you to get over agitated minds, to suppress agitation, to remove anxiety in your own mind and to be able to acquire peace. This is the right age.
1: ఈనాడు ప్రపంచంలో ఎచ్చట చూచినప్పటికీ యువకుల యొక్క ఆందోళనని అతిగాక మనకు కనిపిస్తుండటం పేపర్లో చూడటం మనం మీకు తెలిసినటువంటి విషయమే.
0: Wherever you see today, in all parts of the world, we learn from the newspapers something which you all know, that everywhere there is agitation in which youth is participating.
1: దేశం యొక్క మంచి చెడ్డలు యువకుల యొక్క తలరాతపై ఆధారపడి ఉంటుండాలి.
0: The country's good and bad, the country's good future or bad future depends on the individual young people of that country.
1: కనుక తమకు తాము ఒక ఉన్నత స్థాయిని అందుకునేటువంటి యొక్క ప్రయత్నమే కాకుండా దేశం యొక్క సౌభాగ్యమును కూడా కొంతవరకు మనము అందించడానికి ప్రయత్నం చేయటమే మానవుని యొక్క కర్తవ్యము.
0: It is man's duty not only to see and aspire for himself to rise higher, but also to do such things by which the country to which he belongs will also rise higher.
1: కనుక తనకు తాను నిమిత్తమై తన సంతృప్తి నిమిత్తమై మానవుడు తగిన ప్రయత్నములు చేపట్టడం కూడాను ఒక పొరపాటు అనేటువంటి సత్యాన్ని కూడాను మీరు ఈ సమావేశంలో గుర్తించాలి.
0: In this congregation, you should recognize that man, whatever he does, if it is only for his own selfish enjoyment and if he does not take care, take cognizance of his environment, that it is wrong is something which you should recognize in this congregation.
1: The proper study of mankind is man annam. అనగా ఏమిటి? మనిషి యొక్క తత్వము, మనిషి యొక్క క్రియ, మనిషి యొక్క మాట, మూడింటి యొక్క ఏకత్వాన్ని మనం అనుభవించి చేసినప్పుడే ఇది మ్యాన్ కైండ్ అని చెప్పుకుంటుంది. కేవలము ఆకారము చూచి కానీ లేక తన యొక్క రూపనామము

0: ఆలోచించు కానీ ఒక మనుష్యత్వం అనేటువంటి దానిని అనిపించుకోదు.
1: It has been said that the proper study of mankind is man. What does this saying mean? This saying means that man's thought, man's word and man's deed should all be synchronized, should all go together. Thought, word and deed should be together and should be synchronized.
0: ఈనాడు నిజంగా దేశంలో మ్యాన్కైండ్ అనేటువంటిది ఉన్నదా అని విచారిస్తే ఎక్కడ కనిపించడం లేదు.
1: If we make the inquiry, is there proper mankind today present in the world, we do not find it anywhere.
0: నైతిక, భౌతిక, ధార్మిక, లౌకిక, రాజకీయ, ఆధ్యాత్మిక మార్గంలో ఎందుకు కూడాను ఇట్టి మ్యాన్కైండ్ అనేటువంటిది, మనుష్యత్వం అనేటువంటిది మనకు ఏమాత్రం కూడా కనిపించడం లేదు.
1: Neither in the ethical sphere, nor moral sphere, nor spiritual sphere, nor political sphere do we find true human nature.
0: మనసులో తలంచటం ఒకటి, మాటలో చెప్పడం మరొకటి, క్రియను ఆచరించడం మరొకటిగా కనిపిస్తుండాలి.
1: We see everywhere that man's thought is one thing, what he says by his word is a different thing, what he indulges by way of action is yet a different thing.
0: ఇది కేవలం లోకానికి ద్రోహం చేసేటువంటి క్రియగా మనకు గోచరిస్తూ ఉండాలి.
1: This lack of correlation between thought, word and deed is something which is deceiving the world and which is causing harm to the world.
0: తనకు తాను పదనమునకు రాజబాట వేసుకునేటువంటి వ్యక్తిగా మనకు గోచరిస్తూ ఉండాలి.
1: An individual of this kind appears to us as one who is laying down the path for his own destruction.
0: ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించినటువంటి మీ బోటి వారలకు ఇది సరైనటువంటి మార్గం కానేరు.
1: Those of you like you who have entered and taken to the spiritual path, to you this kind of life is not the right one.
0: దేశంలో ఆవరించినటువంటి ఈ అశాంతిని రూపుమాపి తగినటువంటి ప్రశాంతిని అందించేటువంటి ప్రధాన కర్తవ్యులుగా మీరు రూపొందాలి.
1: You should take a shape, a form, by which you will remove this lack of peace in the world and establish peace in the world.
0: దైవ ప్రీతి, పాప భీతి నశించినటువంటి ఈ భారతదేశం నందు ఇట్టి ప్రీతి భీతిని కూడా మనం నెలకొల్పి తద్వారా ఆధ్యాత్మిక మార్గం నందు ఆత్మానందం అనుభవించడానికి కూడా మీరు ఆదర్శప్రాయులుగా నిలచాలి.
1: In this country, love of God has disappeared. Fear of sin has disappeared. All your attempts should be to re-establish love of God in the country and make people fear sin.
0: దివ్యాత్మ స్వరూపులారా, మీరు ఆదర్శప్రాయులుగా నిలిచి భారతదేశం యొక్క ఆదర్శాలను తగ్గును, సంస్కృతిని కూడాను నిలబెట్టి మీరు సార్థక నామాన్ని కూడాను నెలకొల్పడానికి తగిన కంకణం కట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను.
1: దివ్యాత్మ స్వరూపస్, ఐ యామ్ హోపింగ్ దట్ యూ విల్ బికమ్ ఐడియల్ సిటిజన్స్ యాజ్ యూ గ్రో ఆఫ్ దిస్ కంట్రీ అండ్ దట్ యూ విల్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ది ఐడియల్స్ అండ్ రీఎస్టాబ్లిష్ ది కల్చర్ అండ్ ట్రెడిషన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
0: కేవలము వేదశాస్త్ర ఇతిహాస పురాణము ప్రమాణములు మీకు ఆచరణ ఎందు ఉంచటకు వీలు కాకపోయినప్పటికీ నిష్కార్యమైనటువంటి యొక్క దీంట్లో ఏమాత్రం కూడా మీరు ప్రవేశించుకోకుండా పవిత్రమైనటువంటి స్వార్థరహితమైనటువంటి కార్యములందు ప్రవేశించి తగినటువంటి యొక్క సేవను సల్పడానికి తగిన కంకణం కట్టుకోవాలి.
1: Although it may not be possible for you to follow both in letter and spirit what is given as injunction in our Vedas, in our Shastras and in our Puranas, yet you must make a determination to do such work which is selfless and not to selfish, and you must undertake only sacred work and not unsacred work.
0: Mana sevadalam yokka sabhyulakandariki kodanu nishkama premanu abhivruddhi parchukoneetundi prayatnamu pradhana lakshyamlo unchukovali.
1: All the members of our sevadal should promote such prema, such love which is devoid of attachment.
0: కామిగాక మోక్ష కామికాడు అన్నారు. కాని ఎట్టి ఆశలు లేకుండా కార్యములో పాల్గొనటము అది చాలా కష్టతరమైనటువంటి విషయం కదా అని మీరు చింతించవచ్చు.
1: It is true, it has been said that without attachment and without desire one cannot undertake work. You may feel, how are we going to do work without first developing a desire and an attachment?
0: కర్మ ఫలము కంటే కర్మం యందే మనకు ఆనందం అధికంగా ఉంటుండాలి.
1: Our pleasure will be more, not so much in the fruits of work, but in the work itself.
0: కర్మను ఆచరించేటువంటి నిమిత్తమే మన జన్మం ప్రాప్తించింది, కానీ కర్మ ఫల నిమిత్తమే మనకు ఆ జన్మం ప్రాప్తించలేదు.
1: We have got this birth to do the work. We have not got this birth to go and aspire for the fruits of the work that we do.
0: కర్మ ఫలము మనకు కేవలము బీజములుగా అందిస్తూ ఉంటుండాలి. ఎట్టి కర్మకు అట్టి ఫలములుగా మనకు అనుభవించక తప్పదు.
1: Whatever work we do, the fruits thereof are coming to us as seeds. We have to enjoy, we have to accept the fruits that will come out of these seeds.
0: విత్తనములు ఉండనంత వరకు కూడా నువ్వు మొక్కలు మలచక, చెట్లు కాక, వృక్షం కాక, ఫలములు అందించక తప్పదు.

0: So long as there are seeds, they will sprout, they will grow into trees, and trees will bear fruit. This is inevitable.
1: విత్తనములు లేకుండా చేసుకునేటువంటి యొక్క ప్రయత్నమే ఈ ఆధ్యాత్మిక మార్గం.
0: The spiritual path is one wherein you completely remove and eliminate all seeds.
1: కనుక ఫలాపేక్ష లేకుండా నిష్కామ సేవ యందు ఈ సేవా సభ్యులందరూ కూడాను కార్యక్రమంలో వచ్చి పాల్గొని తద్వారా తిరిగి మన అనాది వేదవితమైనటువంటి యొక్క సంస్కృతిని కూడాను మీరు నిలబెట్టడానికి ప్రయత్నం చేయాలి.
0: ఆల్ ది మెంబర్స్ ఆఫ్ ది సేవా దళ్ షుడ్ బి రెడీ టు అండర్టేక్ సచ్ వర్క్ అండ్ యెట్ నాట్ ఆస్పైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ సచ్ వర్క్ థెర్బై యు షుడ్ బి ఏబుల్ టు ఎస్టాబ్లిష్ ది ప్రిన్సిపల్స్ ది బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ అవర్ ట్రెడిషనల్ కల్చర్.
1: కనుక సేవాదళ సభ్యులందరూ కూడాను కొన్ని నిబంధనలు మాత్రం అనుభవించక తప్పదు, ఆచరించక తప్పదు. ఈ నిబంధనలు ఆధ్యాత్మిక మార్గానికి కూడాను అవసరమా అని కూడాను కొంతమంది సందేహించవచ్చును. అది చాలా అవసరం.
0: All the members of the Seva Dal have to accept certain rules of discipline and certain limitations. One may ask, are rules and discipline necessary even in a spiritual path? Yes, it has to be accepted that even for a spiritual path, certain rules and discipline are necessary.
1: చిన్న మొక్కగా ఉండినంత కాలం కూడాను దానికి ఎట్టి ప్రమాదములు కాని ఎట్టి చీర దిశలు కాని రాకుండా కాపాడుకోవడానికి కొంతవరకు మనం కంచి కట్టుకోవటం అత్యవసరం.
0: So long as we are dealing with a tender plant which is still young, it is necessary to protect that tender plant by putting a fence around it.
1: అదే వృక్షమైన తర్వాత ఆ వృక్షమును ఏ యొక్క పశువులు కాని ఏ మృగములు కాని హింసించడానికి పొనుకో.
0: The same tender plant, when it has grown into a big tree, then the animals and the cattle are not going to attack this big tree.
1: కనుకని మన యొక్క ఆధ్యాత్మిక దశ అతి మొక్క దశలో ఉంటున్నంత వరకు కూడాను ఈ క్రమశిక్ష అనేటువంటి కంచె కట్టుకోక తప్పదు.
0: In the same manner, so long as our spiritual status is still in the young age, like a tender plant, it becomes necessary to have a fence round our tender plant of spiritual nature.
1: కనుక క్రమశిక్షణ లేకపోతే మానవుడిగా రూపొందడు.
0: Without discipline, man is not going to take the form of a human being.
1: కనుక అట్టి డిసిప్లైన్ ను మనము కొంతవరకు ఆచరించాలి. డిసిప్లైనే మన యొక్క ప్రధాన సాధనగా భావించాలి.
0: We have to accept discipline as a primary step in our sadhana.
1: ఈ డిసిప్లైన్ అనేటువంటి దాంట్లో మన వారు చాలా పొరపడిపోతున్నారు. డిసిప్లైన్, డివోషన్ అండ్ డ్యూటీ, ఈ డకార త్రయములైనటువంటిది వేదవాక్యములు, ఉపనిషత్ వాక్యములు.
0: Many of our people are making a mistake and are getting a wrong impression of this word discipline. Discipline, devotion and duty, all these three aspects which begin with the letter D, they are very important and they are really statements which come from our Vedas.
1: మన లక్ష్యం ఈనాడు కేవలం డివోషన్ అనేటువంటి దాంట్లో ఉంటున్నాము, కానీ డివోషన్ లో ఉన్నామో డీప్ ఓషన్ లోనే ఉన్నామో తెలియటం లేదు.
0: Our objective today appears to be only in devotion, but one does not understand whether you are in devotion or whether you are in a deep ocean.
1: Kani mana yokka duty ki devotion and discipline ee rendu kudunu rakshaka batukulga raavali.
0: But for all the duty which we have to perform, these two, discipline and devotion, they have to come as bodyguards to the duty which each one of us has to perform.
1: Aneka mandi peddalu ee naadu duty, duty, duty, duty is God ani antunnaru. Kaani duty is God ani cheptunnare kaani aa God yokka tattvam aneetundi ye maatram kuda nu duty lo kanipinchadam ledhu. Dog yokka tattvam emana kanipistundali.
0: Many elders today talk of duty, give duty great importance. They even say that duty is God, duty is God. But in their acts, one does not see any aspect of God in the duty which they perform. We only see the aspect of the dog in the duties which they perform.
1: Ikkada duty aneetvanti oka kriya lopala devotion aneetvantidi, discipline aneetvantidi bodyguards valle rendu kudunu venta jantaga povali.
0: Here, in this aspect of one performing one's own duty, one has to regard these two, discipline on one side, devotion on the other side, as guarding, as bodyguards which are guarding this duty.
1: ఈ డ్యూటీ అనేటువంటి దానికి తగినటువంటి డిసిప్లైన్ ఒక సైడ్ ఉంటుండాలి. ఈ డిసిప్లైన్ డ్యూటీకి రెండింటికి సంబంధించినటువంటి డివోషన్ మరొక వైపు ఉంటుండాలి.
0: On one side of the duty which we undertake, there should be discipline which is appropriate to the duty which we are undertaking. On the other side, there should be devotion which will protect this duty as a God.
1: Appude work is worship, duty is God aneetundi padamulaku saarthakanni manam andukunna varam antam.
0: It is in that context and only in that context can you really call work as worship and duty God.
1: కాని మన సేవాదనం యొక్క సబ్జెక్ట్ లోపల వర్క్ ఈజ్ వర్షిప్ అంటున్నారు. వర్క్ వర్షిప్ భావంతో నువ్వు చేస్తున్నావా? లేదు, నేను అనేటువంటి భావంతో నీ వర్క్ చేస్తున్నావు. ఈ నేను అనేటువంటి తత్వం పోయినప్పుడే వర్షిప్ గా మారుతుంది. ఈ అహంకారం రూపమాపాలి.
0: The members of our seva dal keep on repeating, work is worship. But they do not ask themselves, are we doing whatever work we do in the aspect of worship? No, whatever work we do, we are doing it in a selfish manner. We are doing it for ourselves. And in this doing work for one's own self, we are not removing the ego.
1: Sarvakarma bhagavat prityartham ayetvanti chopala manam acharinchali.
0: We should have the aspect that all work we do is for the pleasure of God.
1: ఎందుకనగా పరమాత్ముడే సర్వవ్యాపిగా ఉంటున్నాడు. తాను లేని స్థానం కానీ తనది లేని నామం కానీ లోకంలో లేదు.
0: You may ask why do we say that we do all work in the pleasure of God? Because God is omnipresent. God is everywhere. There is nothing in this world where God is not present. There is no name in this world which does not attribute itself to God.
1: అట్టి భావనను దృఢపరచుకొని మీరు ఈ యొక్క సేవాదనంలో కార్యక్రమంలో పాల్గొనడానికి పూనుకోవాలి.
0: You must determine and completely accept such aspects and such faith. With such determined faith, you should enter whatever work you do in the seva dal.
1: మనం ఆచరించేటువంటి కార్యక్రమంలో అనేక అవాంతరములు జరగవచ్చును, అడ్డు రావచ్చును, కొన్ని విధములైనటువంటి యొక్క నిందలు నిష్ఠూరములకు కూడా గురి కావచ్చును. కానీ వీటిని లెక్క చేయకుండా మన యొక్క లక్ష్యము ఏమాత్రము మార్చుకోకుండా సాధించడానికి పూనుకోవటమే ఇది ఒక దీక్షగాను తపస్సుగాను మారుతుంది.
0: In the types of work that you undertake, it is quite possible that many obstacles will come in the way of getting that work to fruition. In spite of the fact that you will get obstacles, in spite of the fact that sometimes you may also get blamed and abused in doing your work, you should be unmindful of all that and reach the goal of your work.
1: Chana chanamunakunu mana lakshyanni marchukokoodadu. Lakshyanni marchukotam kevalam oka pichitananga untuntadi.
0: You should not go on changing your goal, changing your objective every moment. To change your goal and objective every moment is just madness and foolishness.
1: జీవితము పూర్తి కూడాను ఒక్క లక్ష్యమునందే మనం పూర్తి గావించుకోవాలి.
0: The entire life should be gone through with one unchanging goal and unchanging objective.
1: నిరంతరము మన యొక్క జీవితము కేవలం బంప్స్ అండ్ జంప్స్ మాదిరి పోతుంటే మన జీవితం ఏనాటికి గమ్యం చేరేది? ఏనాడు మన లక్ష్యాన్ని సాధించేది?
0: If all time, during your whole life, if you go on through ups and downs, if you go through bumps and jumps, when are you going to have a specific objective and get the fruit of your life?
1: కనుక మనము ఎట్టి అవస్థలకు గురి అయినప్పటికీ ఈ దేహమును కలగవచ్చు కొన్ని నష్టకష్టములు, ఈ దేహమును సంభవించవచ్చు కొన్ని అశాంతులు కూడాను, కొన్ని కష్టములు కూడాను. కానీ వీటిని ఏమాత్రం మనం లెక్క చేయనక్కర్లేదు. ఇది నీటి బుడగ వంటి దేహము, కోతి వంటి మనస్సు. ఈ రెండింటినీ లెక్క చేయకుండా నీ లక్ష్యమును నీవు సాధించడానికి తగిన ప్రయత్నం చేయటమే సేవాదనం యొక్క సభ్యుల యొక్క ప్రధాన కర్తవ్యంగా గుర్తించాలి.
0: It is the primary duty of the members of seva dal to be unmindful of the obstacles that come your way in achieving your goal. You must remember that this body is like a water bubble. The body will be subjected to difficulties and obstacles. You must be unmindful of it. You should know that the body is like a water bubble, that your mind is like that of a monkey. Unmindful of these aspects, you must reach your goal and objective with one determination.
1: Divyatma swarupulara, మన జీవితం అంతా కూడాను ఒక రెండు దినములు నాటకం వంటిదిగా ఉంటుండాలి.
0: దివ్యాత్మ స్వరూప, అవర్ ఎంటైర్ లైఫ్ ఇస్ లైక్ ఎ డ్రామా విచ్ విల్ ఫినిష్ ఇన్ 2 డేస్.
1: మన యొక్క జీవితం అంతా కూడాను 2 గంటల యొక్క పోటీ పందెంగా ఉంటుండాలి.
0: అవర్ హోల్ లైఫ్ ఇస్ లైక్ ఎ గ్యాంబుల్ ఫర్ 2 అవర్స్.
1: మన యొక్క దేహం యొక్క పరిస్థితి నిత్యం కూడాను రోగమయమైనటువంటి యొక్క కంపు పొండవలే ఉంటుండాలి.
0: If we think of our body, the body is like a dirty, smelling thing full of diseases.
1: దీనికి అనేక మంది కవులంతా కూడా వర్ణించారు. మరినపు కొంప, రోగముల మ్రడ్డెడు సేవక గంప, జాత సంచలనము పొందు దుంప, భవసాగర మీద గలేని కంప, అమ్ముల పదలంబు మన మెప్పు దలంప, మే నిశ్చలమని నమ్మబోకు మనసా, హరిపాదములు ఆశ్రయించవే అన్నారు.
0: Many poets have described this unsteady and unstable body as being one which is very dirty, as full of diseases, as something which is impermanent. Do not believe in it. Do not think that it is permanent or it has got any value. Remember that God is only permanent and try to reach the feet of God by all your efforts. This is what many poets have said in describing this impermanent హ్యూమన్ బాడీ.
1: కనుక దేహము రోగముల యొక్క గుంపు గంప.
0: బాడీ ఈజ్ ఫుల్ ఆఫ్ డిజీజెస్.
1: ఇంకా మన యొక్క మనస్సు తత్వము చూస్తామంటే మన సంసారం యొక్క విషయం పరిస్థితులను మనం ప్రకటించుదామనుకుంటే ఇది కేవలం నల్లుల మంచం వంటిదిగా ఉంటుండాలి.
0: If we want to talk about our mind, our attitudes, and our life, and our families, and the difficulties in which we are, it can only be compared to a cot which is full of bugs.
1: ఇలాంటి మంచం పైన సుఖనిద్రపోయేటువంటి వ్యక్తి కనిపిస్తుంటాడా?
0: How can you find a man who can sleep happily on a cot of this kind which is full of bugs?
1: కనుక హృదయంలో ఉన్నటువంటి యొక్క పవిత్రమైనటువంటి జ్ఞాన రత్నాన్ని మనం పొందాలనేటువంటి సంకల్పం కలిగినటువంటి వ్యక్తి ప్రతి ఒక్కరు కూడాను ఈ దేహం అనేటువంటి రాతిని ప్రక్కకు నెట్టి మనస్సు అనేటువంటి యొక్క భూమిని బుద్ధి అనేటువంటి గడ్డపారతో చక్కగా త్రవ్వినప్పుడే ఈ మాణిక్యం అనేటువంటి జ్ఞానం మనకు బయటపడుతుంది.
0: If you really want to see and enjoy the sacred wisdom, the sacred jewel that is present in your heart, you can only find it if you are able to push away this impermanent body, body which is full of diseases, and forget this body. And if you can overcome the mind which is always wavering, it is only then that you can reach this pearl of wisdom which is present in your heart.
1: పరోపకార్య నిమిత్తమై ఆచరించేటువంటి నిమిత్తం మన ఈ పవిత్ర దేహం మనకు ప్రాప్తించింది.
0: God has given us this sacred body so that you may be of some use to your fellow human beings.
1: అట్టి కార్యములందే ఈ దేహం పాల్గొనకున్న ఇంతకంటే హీనమైనటువంటి దేహం మరొకటి ఉండదు.
0: If this body which has been given to you for that purpose is not to be used for helping fellow human beings, then there can be nothing else which is worse than this human body under those conditions.
1: దాన కనక వస్తు వాహనాదులను ఆర్జించిన నిమిత్తమే ఈ దేహం మనకు ప్రాప్తించలేదు.
0: This body has not been given to you so that you may acquire affluence, wealth, jewels and such other material possessions.
1: Mana dhanam nijamaina dhanam yendi satya dhanam emiti mana gnana dhaname satya dhanam.
0: What is our true wealth? What is our wealth? Our true wealth is our wisdom. That is the only true wealth.
1: Mana sadgunamule mana yokka aishwaryamu.
0: Our good qualities are our affluence.
1: Mana yokka seelame pavitramainatundi yokka sampada.
0: Our morality is the foundation for all this affluence.
1: Kanuka vachi poye atvanti yokka passing clouds vanti ee dhanam nimittamai ee sukha santosha bhoga bhagyamula nimittamai manam ee pavitramaina janmanu paadu cheyakoorudu.
0: For the sake of material wealth and for the sake of material enjoyment of the affluence, we should not degrade this sacred body of ours for that purpose.
1: దీనిని పురస్కరించుకుని ఏ సేవాదను సభ్యులకంతా మనీ కమ్స్ అండ్ గోస్, మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్ అన్నారు.
0: It is in this context, particularly to the members of Seva Dal, we have said that money comes and goes, morality comes and grows.
1: Kanuka mana Seva Dalam yokka sabhyulu ee naadu health and education, aarogyamu vidya, ee vidya vaidyamula nimittamai mana Seva Dalam yokka sabhyulu oka pradhanamainatundi yokka kankadam kattukoni ఇక మున్ముందు జరగబో కార్యక్రమం లోపల ఇట్టి పవిత్ర సేవ ఎందుకు కూడాను మన భారతదేశంలో ఆదర్శవంతమైనటువంటి జీవితంగా మీరు నిరూపించాలి.
0: It is in this context that members of Seva Dal should make a determination to see that these two important aspects of our life, health and education, in this country are promoted and guarded by the members of Seva Dal as an idea.
1: కనుక ఎట్టి కార్య నిమిత్తమై మనకి హెల్త్ అవసరమనగా జ్ఞాన నిమిత్తమై ఈ యొక్క దేహము రక్షించుకోవాలి.
0: For what purpose do we need to have good health? For the purpose of acquiring spiritual wisdom do we need to have health for this body?
1: కేవలం ఎడ్యుకేషన్ అనగా కేవలం గ్రంథ పరిచయం మాత్రమే కానేరదు. ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అన్నారు.
0: What is the purpose of education and what is true education? Mere acquaintance with a large number of books cannot be education. The end of true education should be character.
1: The end of culture is perfection annaru. The end of knowledge is love, not allergy.
0: The end of culture is perfection. The end of knowledge is love.
1: కనుక ఇట్టి పవిత్రమైన ప్రేమతోపల మనము ఒక గుణశీలమును కాపాడుకునే నిమిత్తమై ఈ యొక్క విద్యను మనం ఆర్జించడానికి పూనుకోవాలి.
0: In this aspect of promoting sacred love and prema, we should use our education to promote good qualities in us.
1: ఈ పొట్టకోటి నిమిత్తమై మనం ఆర్జించేటువంటి యొక్క ఈ విద్య నిజమైన విద్యనా కాదు, ఇది అవిద్య అనే చెప్పవచ్చు.
0: బట్ if education does not enable you to promote good qualities, if education is being acquired only to make a ఎడ్యుకేషన్ దట్ విల్ బి కాల్డ్ అన్ఎడ్యుకేషన్.
1: పొట్టను నింపుకునే నిమిత్తమే ఇన్ని రకమైనటువంటి డిగ్రీలు మనం పొందాలనా, ఇన్ని సంవత్సరముల కాలము వ్యర్థం చేయాలనా, ఇంత ధనమును కూడా మనం దుర్వినియోగపరచవలనా?
0: Just for making a living and relieving your hunger, have we to acquire so many degrees? Have we to spend so many years acquiring education and undergo so much trouble?
1: పచ్చిపచ్చి మృగాదులు కడుపు నింపుకోవటం లేదా? దానికి ఏ డిగ్రీలు పొందినాయి, ఏ కాలేజీలకు వెళ్ళినాయి, ఏ యొక్క కళాశాలలో అవి చదివినాయి? ఏ మాత్రమూ లేదు. కనుక పొట్టకూటి నిమిత్తమై ఆచరించేటువంటి విద్య విద్య కానేదు. మన యొక్క ఆత్మతత్వాన్ని నిరూపించి ఏకత్వాన్ని మనం గుర్తింపజేయడానికి తగినటువంటి విద్యను మనం ఆర్జించాలి.
0: Are not the birds relieving their hunger? Are not the animals eating food? What colleges have the animals and birds gone to? What degrees have the animals and birds acquired? What is the education to which the animals and birds have gone? Are they not feeding themselves? So, if you acquire education just to feed yourself, that cannot be called education. You must acquire such education which will enable you to develop your character and which will enable you to strengthen your spiritual aspects.
1: Vidya ana padamunaku manam pedarthamulu teesukoni vidyanu manamu kevalam kalamunu kodunu vyattam gaavistunnam.
0: We are misinterpreting and misunderstanding the word education, and in the name of education we are wasting time.
1: అంతర్ బహిర్ వ్యాప్తిని గావించేటువంటి యొక్క వికాసమును గావించేటువంటి ఆత్మవిద్య విద్య,
0: దట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ విచ్ ఇస్ స్పిరిచువల్ విచ్ ఎనేబుల్స్ యూ అండ్ ఎన్లైటన్స్ యూ గివ్స్ యూ ఇన్నర్ విజ్డమ్ అండ్ ఎక్స్టర్నల్ విజ్డమ్, దట్ ఈస్ ట్రూ ఎడ్యుకేషన్.
1: కానీ భౌతికకు సంబంధమైనటువంటి విద్యలు కూడా కొంతవరకును ఈ బాహ్య జీవితానికి అవసరమైనప్పటికీ అది మనకు ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం ఉంచుకోకూడదు.
0: It is true, in order that you may have your daily life and fulfill your daily requirements, certain amount of material aspects of education are necessary, but they cannot be given the primary importance in education.
1: ఈ లౌకిక విద్యల యందు మాత్రం మనకు ఏ మాత్రం కూడాను మానసిక శాంతి లభించదు.
0: From the worldly and material type of education which we are now calling education, we can never get peace of mind.
1: నిజమైనటువంటి మానసిక శాంతి మనకు లభించాలంటే దైవ అనుగ్రహాన్ని పొందినప్పుడే మనకు లభిస్తుంది, దైవ కటాక్షానికి మనం గురి అయినప్పుడే లభిస్తుంది.
0: Truly, if you want to get peace of mind and if you want to enjoy peace of mind, you can get it only when you earn the grace of God and when you deserve the grace of God.
1: కనుక భగవత్ ప్రేమకు భగవత్ దయకు మనం గురి కావటము, భగవత్ కరుణకు మనం పాత్రులు కావటము ప్రధానమైనటువంటి జీవితంగా మనం విశ్వసించాలి.
0: To deserve God's love, to deserve God's compassion and to deserve God's grace should be the primary objectives of our lives.
1: పెద్దలను గౌరవించాలి, మన సంస్కృతిని విశ్వసించాలి.
0: We should respect elders. We should have faith in our culture and in our traditions.
1: పెద్దల్ని ఎందుకు గౌరవించాలి అనేటువంటి ప్రశ్నలు ఈనాడు అనేకంగా వస్తున్నాయి.
0: Many people are asking the question, why should we respect elders?
1: కానీ నీవు ఎల్లకాలం కూడా నీవు చిన్నవాడుగానే ఉంటున్నావా, యువకుడుగానే ఉంటావా? కాదు, నీవు కూడా ఒకానొక నాటికి పెద్దగా మారవచ్చు.
0: Are you going to remain a young man, remain a youth for all time? You are going to become an elder sooner or later.
1: నిన్ను చూచి పిల్లలు అగౌరవపరిచిన నీవు ఓర్చుకోగలవా?
0: When you have grown to be an elder, when young children look at you and show disrespect to you, can you bear such a situation?
1: కనుకని ఈనాడు నీవు పెద్దలను గౌరవించినప్పుడు రేపు నిన్ను చిన్నలు కూడా నిన్ను గౌరవించడానికి పూనుకుంటారు.
0: So if today you respect the elders, when you become older, then the younger people at that time will show respect to you.
1: దీనిని పురస్కరించుకొని ఈ సేవాదారం లోపల రియాక్షన్, రీసౌండ్ అండ్ రిఫ్లెక్షన్ అన్నారు.
0: It is in this context to the Sevadal members we have said reaction, reflection and resound.
1: కనుక ఈనాడు మన తల్లిదండ్రులను గౌరవించి పెద్దలను గౌరవించినప్పుడే రేపటి దినం మన పిల్లలు మనల్ని గౌరవించడానికి కానీ లేక లోక పిల్లలు కానీ మనం గౌరవించడానికి కానీ పూనుకుంటారు.
0: It's only when today, while you are young, you can show respect to the elders. When you grow older, the younger people, the children at that time, will show respect to you.
1: ఈనాడు నీవు పెద్దలను గౌరవించక నిన్ను సర్వులు గౌరవించాలని కోరుకోవటం ఇది కేవలం ఒక అహంకారమైనటువంటి యొక్క భ్రాంతి.
0: It's an illusory ego for you to think that without respecting elders, you demand respect from others. That's only an illusory ego.
1: కనుక నిర్మలమైనటువంటి హృదయాన్ని మనం అభివృద్ధి పరుచుకున్నప్పుడే లోకమంతా మనల్ని గౌరవించుతుంది.
0: When you are able to develop a pure heart, then the world will respect you.
1: ఇతరుల గౌరవం మనకు లేకపోయినప్పటికీ మన భగవత్ కటాక్షము, భగవత్ యొక్క అనుగ్రహము, భగవత్ యొక్క ప్రేమకు కూడా నువ్వు పాత్రలమవుతావు.
0: With a pure heart, even if others do not respect you, then you will deserve ది గ్రేస్ ఆఫ్ గాడ్, యూ విల్ డిజర్వ్ ది లవ్ ఆఫ్ గాడ్.
1: కనుక మనం సేవాదండ యొక్క సభ్యులైనటువంటి యువకు యువతులు తగినటువంటి లక్ష్యాన్ని గుర్తించుకుని వర్తించడము అత్యవసరము.
0: Therefore, young men and women who are members of the Seva Dal, they should recognize the appropriate truths, they should recognize the appropriate code of conduct, and they should behave in that manner.
1: ఈనాడు అజెండాలో పెట్టినటువంటి ఐదు ముఖ్యమైనటువంటి విషయాలను రేపటి దినము చర్చించి తద్వారా దాని యొక్క నిర్ణయాన్ని కూడా మనం పూనుకోవటము, తదుపరి భవిష్యత్తులో మనము పట్టవలసినటువంటి యొక్క కార్యక్రమాలు ఎట్టివి, మనం చేయవలసినటువంటి సేవా కార్యములు ఎట్టివి, ఎట్టి భావంతో చేయాలి అనేటువంటివి కానీ, మన సేవాదళం యొక్క సభ్యులకు ఉండవలసినటువంటి నిబంధనలు కానీ గట్టిగా ఈ తూరి శాసించటము అత్యవసరమని కూడా గుర్తించాలి.
0: You should recognize that the items, the five items that have been placed on the agenda today, which are being discussed by the subcommittees, they should be gone into with great care, and you should ask yourselves, what are the various items of work which we should have in our code, and what is the attitude which we should develop while doing that kind of work, and these things should be put down with very clear, firm decisions and conduct and disciplinary rules. This is something which you should recognize as important.
1: సమ్మేళనలు ఇతర సమ్మేళనలు వంటివి కావు.
0: అవర్ కాంగ్రిగేషన్స్ అండ్ కాన్ఫరెన్సెస్ ఆర్ నాట్ లైక్ అదర్ కాంగ్రిగేషన్స్ అండ్ కాన్ఫరెన్సెస్.
1: మనకు కేవలం ఇద్దరు నిలిచినప్పటికీ పర్వాలేదు, ఇద్దరు గట్టివారిగా ఉంటుంటే కూడా చాలు, రెండు లోకాలను కూడా సాధించడానికి వీలవుతుంది.
0: For us, even if two members remain, if those two members remain steadfastly and with their good, that is enough.
1: Ganga govu paalu gantadainu chalu kadavadaini neela karamu paalu annaru.
0: If we have the milk of a good sacred cow, even a spoonful of that is enough and is good, why have a big potful of ashes milk?
1: Kanuka maa nibandhanalu anusarinchinatundi vaari ee sevalamlo sabhyulga undadaniki samsiddhuluga undavachine kaani ee yokka nibandhanalu kaani maa yokka kramashikshanalu kaani maa yokka aashayalu kaani aacharaniyandu unchi prachara prabodhamulu salpanatundi vaaru indulo ee maatram kuda no kaalu pettadaniki veelundadu.
0: Only those persons who accept our regulations, who are willing to work within the regulations which we have framed for ourselves, who uphold the ambitions and the aspirations of our organization, it is only such people who need remain in our organization.
1: ఈ విషయాన్ని లక్ష్యంగా ఉంచుకొని మీ యొక్క అజెండాలో ఇచ్చినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి విషయాలను తక్కించి తద్వారా కూర్చడమో చేర్చడమో లేక ఇంకే విధమైనటువంటి మార్పులు కూర్చడమో చేసుకుని రేపటి దినం దీన్ని నిర్ణయించుకోవాలని నేను ఆశిస్తున్నాను.
0: I am hoping that while you come to decisions, while you determine your course of action, you will bear these things in mind and you will come to conclusions while discussing the agenda items by tomorrow.
1: ఇతూరి మన యొక్క సమ్మేళనం లోపల కఠినమైనటువంటి చర్యలుగా మనం తీసుకుని మనము ఈ దేశంలో ఆవరించినటువంటి అశాంతిని కొంతవరకు అయినా రూపుమాపి మన యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని, పవిత్రమైన హృదయాన్ని, భారతీయ సంస్కృతిని, మన యొక్క వేదవిహితమైనటువంటి కర్మలను ఆచరణ యందు ఉంచడానికి, కొన్ని విధములైనటువంటి భద్రతను గావించడానికి తగిన కంకణం కట్టుకోవటం అత్యవసరమైనటువంటి విషయం.
0: It is very important at this juncture for you to accept even stern measures by which you will lay down a code of conduct for yourselves and you will be able to remove the agitation and the indiscipline that has come in our country. Take the spiritual path by which you can establish peace and happiness in this country.
1: Kanuka manamu ee sammelan lopala అనేక రకములైనటువంటి నిర్ణయాలను గావించుకోవటం అత్యవసరంగా ఉంటుండాలి. ఈనాడు సేవాదళం యొక్క కాన్ఫరెన్స్ సమ్మేళన ప్రారంభమైనప్పుడే వేరే అత్యవసరమైనటువంటి కార్యాలు కూడా ప్రారంభం కావటం చేత తెల్లవారి మీతో ఈ విషయాన్ని కొంతవరకు చర్చించడానికి అవకాశం లేకపోయింది. రేపటి దినము ఈ టీచర్స్ కాన్ఫరెన్స్ కూడాను సాయంకాలం నుంచి జరుగుతుంది. ఆలోపనలే మన సేవాదళం యొక్క సభ్యులు ఈ ఐదు ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఉన్నాయి చూడండి, వీటిని కొంతవరకు మీరు నిర్ణయం చేసుకుని ఈ సబ్ కమిటీగా నియమించినటువంటి వారు దాని నిర్ణయాన్ని తీసుకుని వచ్చినప్పుడు మేము దాన్ని ఫైనలైజ్ చేస్తాము. తదుపరి మనం కొంతవరకు దీనిలో మార్పు కుర్పు చేయవలసినటువంటి కూడాను చేసుకోవాలని కూడా నేను ఆశిస్తున్నాను.
0: And I find that you are having subcommittees discussing the agenda items. We are also going to have the teachers, Balavikas Teachers Conference. Before the Balavikas Teachers Conference assembles, if you come to definite decisions and take necessary stern measures and bring up your proposals, then we shall have a look at those proposals and we will finalize them before we go into the Balavikas Teachers Conference.
1: Prema mudita manase

ఇట్టిది అట్టిది ఇరూపు అరూపు అని పల్పు పల్పు హాస్యాస్పదములే. ఇట్టిది అట్టిది

నేటిగలిగినదంటూ పలికిడి పలుకులు పావనములే రూపమేలేని శక్తికి రూపుదల్ప రూపమేలేని శక్తికి రూపుదల్ప

கோ ஆகப்பட்டு பரத தேசமும் வேதால பட்டுக்கும்மா.

0: This Bharatadesha, this country Bharat, is the home and the treasure house of the Vedas. This is the home where rituals, sacrifices and performances like the yajna, yaga have a symbolic significance and a deep significance. This is again the homeland. This is the elderly mother. This is the age-old lady which has given birth to many avatars down the ages. This again is the land where the essence of character, essence of regulation, essence of regimentation have been given a prime place of importance.
1: Prema Sarupulara.
0: Embodiment of love.
1: Prati Sadhakudu. తన జీవితములో సాధించవలసినటువంటి కార్యములలో ప్రధానమైనటువంటిది భగవత్ ప్రేమ.
0: Embodiments of love. The first and foremost task ahead of a true sadhaka is to strive and secure the love of the Lord.
1: ఒక్క ప్రేమను మనము సాధించుటమా మనము సర్వ సాధన యొక్క సారమును కూడా నువ్వు సాధించిన వారం అవుతాం.
0: ఇఫ్ యు ఆర్ టు సెక్యూర్ జస్ట్ లవ్, యూ వుడ్ హావ్ సెక్యూర్డ్ ఎవ్రీథింగ్ పాసిబుల్.
1: ప్రేమకు పాత్రుడైనటువంటి యొక్క మానవునకు మరొక సాధనలు అవసరం లేదు.
0: వన్ హూస్ బీన్ ది రిసిపియంట్ ఆఫ్ దిస్ లవ్ నీడ్ నాట్ అండర్టేక్ ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ సాధన.
1: వంట అయ్యేంత వరకే మంట.
0: సో లాంగ్ ఎస్ ద ఫుడ్ ఇస్ కుక్డ్ you have a need for the fire.
1: Once putti aina tarvata mantato manaku pani ledu.
0: The moment the food has been cooked, you have no need for the fire.
1: Bhagavat prema anetundi iniki patrulainatundi yokka sadhakulaku maroka sadhana anetundi anavasaram.
0: In the same way, those sadhakas who have secured the love of the Lord need undertake, or there is no need for them to undertake any other sadhana.
1: Aithe ee sadhanaku margam emiti?
0: But then, what is the path for this sadhana?
1: Manavunaku rendu vidhamulainatundi yokka bhrantula cheta tana jeevitamunu chuttabadukuni tadwara banditudavutunnadu.
0: Man gets deluded on two counts and thereby becomes a slave unto himself.
1: Okati ishtamu, rendavadi aishtamu.
0: One is a liking, the other dislike.
1: ఒకటి ప్రీతి, రెండవది ద్వేషము.
0: వన్ ఈజ్ ఎ ఫాండ్నెస్ ఫర్ సంథింగ్, సెకండ్ ఎ హేట్రెడ్.
1: దీనిని వేదాంతములు శాస్త్రమునందు ద్వంద్వములు అని చెప్తూ వచ్చింది.
0: ఇన్ ద వేదస్ ద సేమ్ హస్ బీన్ టాక్డ్ ఆఫ్ యాజ్ ఎ డ్యువాలిటీ.
1: కవికర్షణ, ఉత్ప్రకర్షణ అని దీనికి రెండు పేర్లు.
0: యు హావ్ టూ అదర్ నేమ్స్ ఫర్ ద సేమ్ థింగ్.
1: కవికర్షణ, విప్రకర్షణ.
0: కవికర్షణ అండ్ విప్రకర్షణ.
1: కవికర్షణ అనగా ఒక్క పదార్థమును మరొక పదార్థము చెంతకు లాగటము.
0: ద ఫస్ట్ వన్ కవికర్షణ మీన్స్ ట్రైంగ్ టు అట్రాక్ట్ సంథింగ్ త్రూ వన్ ఎంటిటీ.
1: విప్రకర్షణ అనగా ఒక పదార్థము మరొక పదార్థము నుండి దూరము కావటం.
0: విప్రకర్షణ ఆన్ ద అదర్ హ్యాండ్ డినోట్స్ ట్రైంగ్ టు రిపెల్ something through one object.
1: ఒక పదార్థమును మరొక పదార్థమునకు చెంతకు లాగినటువంటిది ఈ ప్రేమ.
0: And this love is that which tends to attract something towards itself.
1: ఈ ప్రేమ తత్వమునే భక్తి అని కూడాను పిలుస్తూ వచ్చారు.
0: It is this prema or love which has been also called bhakti.
1: ఈ విప్రకర్షణ యందు వ్యక్తి కంటే కొన్ని స్థాయిలు అధికమైనటువంటి వారితో చేరినప్పుడు దీనికి స్వాగతమని, నమ్రతమని, గౌరవమని చెప్తూ వచ్చారు.
0: ద ఫస్ట్ వన్ సవికర్షణ ఈజ్ టెండింగ్ టు అట్రాక్ట్ సంథింగ్ టు వన్ సెల్ఫ్.
1: ఈ సవికర్షణ తనకంటే అధికులైనటువంటి వారితో అనుసరించినప్పుడు దీనికి గౌరవమని, నమ్రతమని, స్వాగతమని కూడా చెప్తూ వచ్చారు.
0: when this Savikarshana, that is trying to take somebody closer to you, is directed towards somebody who's much above you, the same thing tends to get known as a sense of respect, a sense of obedience or humility.
1: తనతో సమానమైనటువంటి వారితో సంబంధము ఏర్పరచుకున్నప్పుడు ఇది స్నేహము అని పిలుస్తూ వచ్చారు.
0: The same sentiment directed towards somebody who's on the same footing as you are, it tends to be known as friendship.
1: తనకంటే తక్కువ వారితో సంబంధ బాంధవ్యము కల్పించుకున్నప్పుడు దీనికి కరుణ, దయ, కృప అని కూడా పిలుస్తూ వచ్చారు.
0: The same thing when it is directed towards somebody who's below you, then you talk of compassion or mercy or kindness.
1: కాని అన్నింటికంటే ఉత్తమమైనటువంటి స్థాయి ఎందు అనగా గురుత్వమునందు దైవత్వమునందు ఈ సంబంధ బాంధవ్యం ఏర్పరచుకున్నప్పుడు దీనిని భక్తి అని చెప్తూ వచ్చారు.
0: The same sense of attachment, if it is directed towards someone who's far above you, that is God himself, you talk about it as bhakti.
1: ఈ సవికర్షణ అనేటువంటి దాని ఎందు ఒక విధమైనటువంటి సగుణ భక్తి, నిర్గుణ భక్తి అని కూడా రెండుగా విభజిస్తూ వచ్చారు.
0: This సవికర్షణ భక్తి once again can be classified into two, the attributes and the attributeless.
1: ఈ సగుణ భక్తి ఎందు తిరిగి మూడు భాగములు ఏర్పరుస్తారు.
0: And in that bhakti denoted by the attributes, you have three categories.
1: అవి తామసిక, రాజసిక, సాత్వికమైనటువంటి సగుణ భక్తులు.
0: అండ్ దీ సగుణ భక్తి, ద త్రీ టైప్స్ ఆర్ తామసిక, రాజసిక అండ్ సాత్విక.
1: ఈ తామసికమనేటువంటి భక్తి హింసతో, ఆడంబరముతో, ఒక విధమైనటువంటి యొక్క మత్సరముతో కూడి ఉంటుంటుంది.
0: దిస్ తామసిక భక్తి ఇస్ దాట్ విచ్ ఇస్ క్యారెక్టరైజ్ బై సెన్స్ ఆఫ్ ఎగ్జిబిషనిజం, బై సెన్స్ ఆఫ్ ఇంజూరింగ్ అదర్స్.
1: ఆడంబరము అధికంగా ఉంటుంటాయి.
0: అండ్ దిస్ ఎగ్జిబిషనిజం హ్యాస్ ఎ ప్రామినెంట్ ప్లేస్.
1: పరులు చూడవలనన్నను, పరులు తన్ను మెచ్చుకునవలనన్నను అతనికి మహాప్రీతి.
0: సచ్ ఎ పర్సన్ టెన్స్ టు అట్రాక్ట్ అదర్స్ అటెన్షన్, టెన్స్ టు గెయిన్ ద ప్రైజ్ ఆఫ్ సంబడీ ఎల్స్.
1: అతను చేసేటువంటి సాధనలు అన్ని కూడాను శారీర మానసిక కర్మలతో హింసను పోలి ఉంటాయి.
0: అండ్ వాట్ ఎవర్ సాధన హీ అండర్టేక్స్ through the means of this body or through the means of his mind has this distinguishing feature.
1: ivanni kudanu oka vidhamainatte matsaramato koodi untuntai.
0: Now this is something which is dotted.
1: Kanuka itti bhakti chakramainatte margamunu anubhavinchadu, avalambinchadu.
0: Such a bhakti cannot be called the true type of bhakti.
1: Inka rajasikamainatte bhakti idi laukika bhoga bhagamulu yendu భాగ్యములు ఎందు, కీర్తి ఎందు, ఐశ్వర్యమునందు దీని అభిలషిస్తుంటాడు.
0: అండ్ ద సెకండ్ టైప్ ద రాజసిక్ భక్తి టెన్స్ టు గోయింగ్ ఫర్ వరల్డ్లీ చార్మ్, వరల్డ్లీ వెల్త్, నేమ్ అండ్ ఫేమ్ అండ్ అథారిటీ.
1: ఇది సామాన్యమైనటువంటి మానవులకు ఇది సామాన్యంగానే ఉంటుంటాడు.
0: ఫర్ ద ఆర్డినరీ మ్యాన్ దిస్ సర్టన్లీ లుక్స్ టు బి ఎన్ ఆర్డినరీ వర్క్.
1: కష్టములు తీరవలనని, ఐశ్వర్యము కలుగవలనని, కీర్తి మర్యాదలు సంపాదించుకునవలనని ఇవన్నీ కూడా సామాన్య మానవుని ఎందున్నటువంటి అభిష్టములే.
0: Now it is common practice that we observe in man of today that he tends to secure a name for himself, some money for his well-being.
1: ఇది కూడా సరియైనటువంటి భక్తి కానేరదు.
0: But then this again is not the true type of bhakti.
1: ఇది రాజసికమైన భక్తి.
0: This is a rajasic bhakti.
1: ఇంకా సాత్వికమైనటువంటి భక్తి తన యొక్క పాపములను పరిహారం చేసుకున్నవరని, తాను ఒక విధమైనటువంటి భగవత్ అనుగ్రహానికి పాత్రుడు కావాలనని, శాస్త్ర ప్రమాణములను అనుసరించవరనని తాను అభిలషిస్తుంటాడు.
0: The sattvic bhakti, on the other hand, makes an effort to put an end to one's sins, to secure the grace of the Lord, to get in tune with the age-old truth.
1: ఇది కూడా ద్వంద్వముతో చేరినటువంటిది.
0: దిస్ ఆల్సో హాస్ ఎన్ ఎలిమెంట్ ఆఫ్ డ్యుయాలిటీ ఇన్ ఇట్.
1: కేవలము శాస్త్రమును మాత్రమే అనుసరించాలని అనుకోవటం ఇది కూడా ఒక విధమైనటువంటి భ్రాంతియే.
0: ఇట్స్ ఆల్సో ఎన్ ఇల్యూజన్ టు ఫీల్ దట్ యు వాంట్ టు ఫాలో ద ట్రూత్స్ కంటెయిన్ ఇన్ ద శాస్త్ర.
1: పాపమును పరిహారం చేసుకోవాలని అనుకోవటం కూడా ఒక భ్రాంతియే.
0: It again is an illusion for you to feel that you would like to put an end to your sin.
1: అనుగ్రహమునకే పాత్రుడైనా ఈ గ్రహములో మనం ఏం చేయగలం?
0: If you are to secure the grace of the Lord, what can these possibly do to you?
1: కాని ఇది పరాభక్తికి సంబంధము కాదు.
0: So, this attitude is not something which is tuned in to the other aspect.
1: పరాభక్తి యందు పరిపూర్ణ శరణాగతి ఉంటుంటది.
0: Because in this other bhakti, the parabhakti, the element of surrender is an essential feature.
1: Balichakravarti Vamanaku sarvasvamunu darabosadu.
0: Emperor Bali gave his all to Vamana.
1: Idi kevalam ahankara roopam kadu.
0: This is not a case of ego.
1: Adambara pradarshanam kadu.
0: Nor is it a case of exhibitionism.
1: Atmananda nimittamu తాను అర్పితము గావించుకున్నాడు.
0: He surrendered, he offered everything for the sake of his own bliss, his sense of happiness.
1: దీనినే శరణాగతి అని కూడా నువ్వు చెప్తూ వచ్చారు.
0: This is what has been called surrender.
1: ఈ శరణాగతి తత్వమునందు దివ్యత్వమనేటువంటి ఆత్మతత్వము ఏకత్వం అవుతుంది.
0: In this act of surrender, you find that your divine nature of the Atma is an intermingling factor.
1: ఇట్టి భక్తి యందు కొన్ని విధములైనటువంటి నవవిధ మార్గములను అనుసరిస్తూ వచ్చారు.
0: ఇన్ ద సచ్ ఎ టైప్ ఆఫ్ భక్తి దేర్ ఆర్ 9 డిస్టింక్టివ్ కేటగిరీస్.
1: కానీ మరికొంతమంది మంత్రస్థులైనటువంటి వారు దేహం యొక్క అవయవములతో, కరచరణాది అవయవములతో, స్తోత్రములతో, నేత్రములతో దైవార్పితము గావించి సార్థకతను అందుతూ వచ్చారు.
0: బట్ దెన్ దోస్ హూ హావ్ రియలైజ్డ్ ద ఎఫికసీస్ ఆఫ్ ద మంత్రస్, హూ హావ్ సీన్ the form of the Lord through the mantras, have in various ways, through the medium of their eyes, through the medium of their ears, through the medium of their hands, been able to secure the grace of the Lord.
1: ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా, ఏది తలచినా, అన్నీ కూడాను దైవత్వం యొక్క తత్వమేని వారు భావిస్తూ వచ్చారు.
0: Whatever they see, whatever they would hear, whatever they would speak, they know that it is nothing but divinity itself.
1: తన చేతులతో చేసేటువంటి సర్వ కర్మలు కూడాను దైవ సేవలుగా భావిస్తూ వచ్చారు.
0: Whatever they undertake to do, he is for in the service of the Lord.
1: తాను ఎక్కడికి ప్రయాణమైనా కూడాను దైవ ప్రదక్షిణగా విశ్వసిస్తూ వచ్చారు.
0: Wherever they might go, they would think they are going on the Lord.
1: తన కన్నును నిరంతరము కూడాను దైవము యొక్క స్వరూపముని దర్శిస్తూ ఉండేటువంటి వారు.
0: Their eyes would be such that they would constantly be seeing the form of the Lord.
1: తన స్తోత్రములు నిరంతరం కూడాను దైవము యొక్క గుణగణములు మాత్రమే వింటూ ఉండేటువంటి వారు.
0: They would constantly hear the attributes and the charms of the Lord.
1: కనుక ఏతావాత మానవుని యొక్క సర్వాంగములు కూడాను దైవార్పితము గావించేటువంటి యొక్క స్థితి యందు ఉండటమే ఉన్నత పరాభక్తి యొక్క లక్షణము.
0: So all said and done, the true distinctive feature of this parabhakti is that constantly, every second of your existence, through all these senses at your command, you should be constantly immersed in the thoughts of the Lord.
1: కాని ఈనాటి భక్తి జపత్తులయందు యథార్థమైనటువంటి యొక్క అర్థమును గుర్తించుకుని లేక ఆడంబరమైన లేక కొన్ని విధములైనటువంటి ప్రచరించేటువంటి యొక్క ప్రదర్శనమైనటువంటి యొక్క కర్మలలో పాల్గొంటున్నారు.
0: But today we have given a new interpretation to this word bhakti. We tend to waste our time in exhibitionism, in going in for things which really do not carry us far.
1: మనసు యొక్క మాలిన్యమును తుడుచుక శరీరమునకు పది పర్యాయములు స్నానము చేసినప్పటికీ తాను మలినుడే కాని పరిశుద్ధుడు కాదు.
0: A person might take bath any amount of time, but if it does not purify his mind, he remains dirty and filthy to the extreme.
1: ముక్క ఎన్ని పర్యాయములు మూతి చుట్టూ చిప్పినప్పటికీ అది లోపల పోయినప్పుడే ఆకలి తీరుతుంది కానీ చుట్టినంత మాత్రం ఆకలి తీరదు.
0: A handful of food when it is taken, and when it is taken round and round the mouth, can never be partaken by the body. It's only when you hand it to the mouth as such that you can partake of the food.
1: అదే విధముగానే మనం ఎన్ని విధములైనటువంటి పాశ కర్మలు ఆచరించినప్పటికీ ఇది అర్పితమనేటువంటి భావమే జరగకుండా ఇవన్నీ కొన్ని నిరర్థకం అవుతుంది. మన అదిష్టము నెరవేరకుండా పోతుంది.
0: In the same manner, whatever you do in the external field, without that sense of purpose, without that sense of sincerity, all of them would be frittered away.
1: అయితే మరి ఒక ఉన్నతమైన స్థానాన్ని కూడా మనం విచారించాలి.
0: But then we should also think of a higher goal.
1: ప్రకృతి అంతే కూడాను దివ్యత్వమైనటువంటి యొక్క దైవ స్వరూపమనే భావించటము మరింత ఉత్తమమైనటువంటిది.
0: ఇట్ ఈస్ సర్టన్లీ ఎ లాఫ్టీ ఐడియా టు ఫీల్ దట్ ది నేచర్ అరౌండ్ us ఇస్ ఎ విజిబుల్ మానిఫెస్టేషన్ ఆఫ్ గాడ్ హింసెల్ఫ్.
1: ఈ ప్రకృతి విషయంలో కూడాను మూడు విధములైనటువంటి వాదనలు ప్రారంభమయ్యాయి.
0: Now also in relation to this nature there are three distinctive types of arguments advanced.
1: మొదటిది ఆరంభవాదన అని.
0: The first is called ఆరంభవాదన.
1: రెండవది పరిణామవాదము.
0: The second is called పరిణామ.
1: మూడవది వివక్తివాదము.
0: The third is called నివృత్తివాదం.
1: మొదలు ఆరంభవాదం అనేటువంటిది మనము విచారించాలి.
0: We should first spend some time on the first of these ఆరంభవాదన.
1: అనగా పరమాణువుల యొక్క చేరిక చేత, ఇది ఉపాదానమైనటువంటి యొక్క పదార్థముల చేత దైవము ఈ జగత్తును సృష్టించాడు అని వీరి వాదము.
0: What they argue is, the first category people, a conglomeration of atoms gives you all the material objects around you and God has created this for a certain purpose.
1: పరమాణువు మొదలైనటువంటి యొక్క ఉపాదాన కారణములను తాను ఆధారము చేసుకుని ఈ జగత్తునకు ఒక రూపమును కల్పించాడు అని.
0: He makes the atoms and the subatomic particles as a basis proper and gives a definite shape to the world around us.
1: పరమాణువు లేకుండిన సృష్టికి ఏ విధమైనటువంటి యొక్క అవకాశము ఉండదు.
0: But for these sub-microscopic entities, the creation cannot come into being.
1: ఈ సృష్టికి ఏదో ఒకటి ఆధారం అనేటువంటిది ఉండాలని వారి వాదము.
0: They say that there ought to be some support and basis for this creation.
1: రెండవది పరిణామవాదము.
0: The second category of people called పరిణామవాదన.
1: అనగా దైవము తన నుండియే ఈ జగత్తునంతా కూడాను సృష్టించినాడు అని వీరి వాదము.
0: What they argue is, the Lord has created from himself this creation around us.
1: ఏ విధమనగా ఒక్క బీజమును నేల యందు నాటి దానిని పోషించినప్పుడు అది అనేక కొమ్మలు, రెమ్మలు, ఆకులు, కాయలు, పుష్పములుగా పరిణామం పొందినట్టుగా దైవత్వము నుండి ఈ యొక్క జగత్తు ఈ విధమైనటువంటి గొప్ప పరిణామం పొంది ఉన్నదని వారి యొక్క వాదం.
0: They give a simile to illustrate their point. Just as you sow a seed, which in course of time becomes a sapling, a tree, branches, leaves and fruit, what we see here is the seed in course of time has undergone a transformation into various things. In the same manner, God also starts with one entity and you have the various things coming into being.
1: దైవమే ఈ ఒక్క విత్తనమని,
0: that God is the seed proper.
1: ఇందు నుండి సంకల్పములు అనేటువంటిది కొమ్మలు రెమ్మలుగా బయలుదేరినవని,
0: that his ideas, his thoughts are these branches and twigs.
1: ఇందులో మమకార అభిమానములు అనేటువంటి ఫలపుష్పములు పుట్టినవని,
0: that you have the flower and the fruit in the form of mamakara and abhimana.
1: ఏకోహం బహుశ్యాం అనేటువంటి యొక్క అంతరాత్మలకు దీని సరి అయిన స్వరూపాన్ని తీర్చిదిద్దారు.
0: That the one manifests as the many is shown in this case.
1: ఇంకా వివక్తివాదం అనేటువంటిది, ఇది త్రాడు త్రాడుగా ఉండినప్పటికీ పాము అని భ్రమించి భయభ్రాంతులకు గురి అవుతూ వస్తున్నారు.
0: The third category of people, though the rope is rope, they begin to get frightened that the rope is a snake.
1: అదే విధముగానే దైవము నిరంతరము దైవముగా ఉండినప్పటికీ ఇది ఒక విధమైన మాయాశక్తి చేత ప్రకృతిగా భావించి అనేక విధములైనటువంటి యొక్క భ్రాంతులకు లోనవుతున్నారు.
0: God is essentially God, but through this veil of Maya, God shows himself up in the form of this creation and thereby you are subjected to a sense of suffering.
1: Daiva Chaitanyam anetvanti yokka deeni yandu daiva upadhi anetvanti maya tattvamuto ee prakruti swaroopam dharinchinadani.
0: The innate spark of divinity, that which moves everything, is the base and the maya is what you see around you, this creation.
1: ఈ నిమిత్త కారణమైనటువంటిదే ఈ చైతన్యము.
0: దాట్ విచ్ ఈస్ ద బేసిస్ ఈస్ ద లైఫ్ ఫోర్స్.
1: ఉపాదాన కారణమైనటువంటిదే ఈ జగత్తు.
0: అండ్ వాట్ యు సీ ద స్ట్రక్చర్ అబౌవ్ ఈస్ దిస్ జగత్.
1: అయితే రెండు అవినాభావ సంబంధమే.
0: బట్ దెన్ దేర్ ఇస్ ఎ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద టు.
1: కానీ ఉపాదాన కారణమైనటువంటిది భ్రాంతికి గురి అవుతున్నది.
0: బట్ వాట్ యు సీ అరౌండ్ యూ టెన్స్ టు థ్రో యూ ఇన్ ఎ సెన్స్ ఆఫ్ డెల్యూజన్.
1: ఈ ఉపాదాన కారణమైనటువంటి స్వరూపములకు మూలాధారమైనటువంటి యొక్క నిమిత్త కారణమైనటువంటి చైతన్యమే లేకుండా ఉపాదాన కారణమే స్వరూపించదు.
0: Now what you see around you has certainly got a strong basis or a foundation. But for the foundation, you cannot have what you are seeing around you.
1: సమస్త జగత్తు అంతయి కూడాను చైతన్యమైనటువంటి యొక్క దైవత్వంతోనే ఇది జరుగుతూ ఉన్నది.
0: All that you see around you is driven by this divine force inherent and latent in them.
1: సూదంతరాయి దగ్గర జడమైనటువంటి పదార్థము ఏ విధముగా చెదించుతున్నదో అదే విధముగానే దైవత్వం యొక్క చైతన్యమునందు జడమైన ప్రకృతి చెదించుతున్నది.
0: Just as you have an inert object being thrown into life in the form of a lifeful one, so also in the presence of this divine spark, all that is around you is thrown into a state of activity.
1: ఏకావాత దైవత్వము జగత్తు యొక్క అవినాభావ సంబంధాన్ని ఈ వివక్తివాదం అనేటువంటిది నిరూపిస్తూ వచ్చింది.
0: So the third category of those who of you say that there is a close relationship between God and his creation.
1: కనుక జగత్తనగా వేరని దైవమన్నగా వేరని మనం భావించరాదు.
0: So we should not feel that this jagat of creation is something and God is something else.
1: Ika vasyam idam sarvam. Daivame sarvatra undinatvanti yokka chaitanya swaroopamga nirupistu untundadi.
0: That God exists in the form of this activity that you see around you.
1: I think ee upadana swaroopulainatvanti manavatvamunaku ee divyatvamu arthamayye nimittamai konni vidhamulainatvanti yokka నిమిత్త కారణమైన దైవత్వమే ఒక విధమైన స్వరూపాన్ని ధరిస్తూ వస్తున్నది.
0: బట్ ఫర్ మ్యాన్ హూ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ దిస్ క్రియేషన్ అరౌండ్ యూ, ఇన్ ఆర్డర్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్ ద ట్రూత్ ప్రాపర్, గాడ్ టేక్స్ అప్ సర్టన్ ఫార్మ్ హూ ఇస్ ద బేసిస్ ఆఫ్ ఇట్ ఆల్.
1: దీనిని అవతరణ అవతారము అని చెప్తూ వచ్చారు.
0: దిస్ ఇస్ వాట్ హస్ బీన్ కాల్డ్ యాజ్ అవతరణ ఆర్ అవతార.
1: అవతరణ అనగా అవతరించటము అనగా దిగి రావటము అని.
0: అవతరణ మీన్స్ కమింగ్ డౌన్.
1: దిగి రావటం అనగా ఎక్కడి నుంచి దిగి రావటం?
0: వేర్ ఈస్ హీ కమింగ్ డౌన్ ఫ్రమ్?
1: నిరాకారతత్వమైనటువంటి స్థానము నుండి నరాకారమైనటువంటి స్థానమునకు దిగి రావటం.
0: కమింగ్ డౌన్ ఫ్రమ్ ఎ ఫార్మ్లెస్ స్టేజ్ టు ఎ ఫార్మ్ఫుల్ వన్.
1: అయితే నిర్గుణ భక్తులు నిరాకార తత్వమునే ప్రధానమైన లక్ష్యమునందు ఉంచుకుందరు.
0: But those devotees who go in for the attributeless form of God tend to play great show by the first category, the formless aspect.
1: సగుణ భక్తులనేటువంటి వారు కేవలము సాకారమును ఆధారం చేసుకుని నిరాకార తత్వంలో వారు ప్రవేశిస్తున్నారు.
0: But those who sing the glories of the Lord in terms of his attributes take the form as the basis and then finally go on to the higher state of God.
1: ఈనాడు మానవులు చేసేటువంటి సర్వ సాధనలు కూడాను కేవలము మనస్సునకు సంబంధించినటువంటివి.
0: ఆల్ ది సాధనాస్ అండర్టేకెన్ బై మ్యాన్ ఆఫ్ టుడే రిలేట్ టు ద మైండ్.
1: ఇవన్నీ ఇప్పుడు మనో సృష్టి.
0: ఆల్ దీస్ ఆర్ బోర్న్ ఆఫ్ హిస్ మైండ్.
1: ఈ మనస్సు యొక్క తత్వమును గుర్తించుకున్నప్పుడు ఈ సృష్టి అంతయు శూన్యమవుతుంది.
0: వెన్ యూ కెన్ అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ ద మైండ్ యూ కెన్ అండర్స్టాండ్ ద క్రియేషన్ అరౌండ్ యూ.
1: ఉన్నది ఒక్కటే అయినప్పటికీ అనేక మంది అనేక విధమైనటువంటి సంబంధ బాంధవ్యములను కల్పించుకుంటారు.
0: Though there is only one and one thing existing, there are many who give different interpretations and meaning.
1: ekam satya prabhodavadanti ani unnadi okkate ainappatikini aneka mandi aneka vidhamulaitpetti roopanamamulnu kalinchukuntu smarinchukuntu daniki nirupistu vastuntaru.
0: Though the one entity is only one and one, there are many who tend to see it in different forms, in a myriad set of forms and attributes.
1: srishtilo etti bhedam kudano ledu. కేవలము భేదం ఉన్నదల్లా మానవుని యొక్క దృష్టిలోని.
0: దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డిస్టింక్షన్ ఇన్ ద వరల్డ్ అరౌండ్ యూ. దిస్ డిస్టింక్షన్ ఇస్ బోర్న్ అవుట్ ఆఫ్ ద వే యూ లుక్ అట్ థింగ్.
1: ఒక్క ఇంటి యజమానుని చూచి కుమారుడు తండ్రి అని తాను ఆ సంబంధాన్ని కలిగి ఉంటాడు.
0: ద సన్ ఇన్ ద హౌస్ అడ్రెసెస్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ యాజ్ ఫాదర్.
1: అదే ఆ యొక్క వ్యక్తి యొక్క భార్యను అడిగినప్పుడు అతను నా భర్త అంటుంది.
0: The same person is addressed by the wife as a husband.
1: ఆ ఇంటిలో ఉండినటువంటి కోడల్ని మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా మామ అంటుంది.
0: The daughter-in-law in the house would address him as a father-in-law.
1: ఆ ఇంటి ఎందే ఉండినటువంటి చిన్న బిడ్డను మనం ప్రశ్నించినప్పుడు ఆ వ్యక్తి నా తాత అంటుంది.
0: A tiny top in the household would address the same person as grandpa.
1: అదే ఇంటి ఎందు ఉండినటువంటి ఒక ఉత్తరాలను మనం ప్రశ్నించినప్పుడు ఆ బిడ్డ నా బిడ్డ అంటుంది.
0: And if you were to ask a very old person in the house would regard this as
1: కనుక తల్లి యొక్క దృష్టి అతని పైన కుమారుని యొక్క భావంగా ఉంటుంది.
0: So the son regards him as a son.
1: భార్య యొక్క దృష్టి అదే వ్యక్తి పైన భర్త భావంతో చూస్తుంటది.
0: ది మదర్ రిగార్డ్స్ యాజ్ ద సన్, ద వైఫ్ యాజ్ ద హస్బెండ్.
1: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
0: ద సన్ రిగార్డ్స్ హిమ్ యాజ్ ద ఫాదర్.
1: ఇంతమంది ఇన్ని విధమైనటువంటి దృష్టితో చూసినప్పటికీ వ్యక్తి ఒక్కడే కదా.
0: Now there are different people looking upon the same person in different ways, but the person is the same.
1: అదే విధముగానే దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వము ఒక్కటే అయినప్పటికీ భక్తుల యొక్క భావములను అనుసరించి వారి దృష్టిని మార్చుకుని సంబంధ బాంధవ్యమంటే దీనిని అనుభవిస్తూ వస్తున్నారు.
0: ఇన్ ద సేమ్ మేనర్ గాడ్ ఈస్ వన్ అండ్ ఓన్లీ వన్ అండ్ దేర్ ఇస్ ఓన్లీ వన్ ఎసెన్స్ ఆఫ్ డివినిటీ బట్ కీపింగ్ ఇన్ ట్యూన్ విత్ ద వే వన్ లుక్స్ అట్
1: అదే వ్యక్తి పైన భర్త భావంతో చూస్తుంది.
0: ది మదర్ రిగార్డ్స్ యాజ్ ద సన్, ద వైఫ్ యాజ్ ద హస్బెండ్.
1: కుమారుడు అదే వ్యక్తిని తండ్రి దృష్టితో చూస్తున్నాడు.
0: ద సన్ రిగార్డ్

0: ఈ విధముగానే అనాది కాలము నుండి కూడాను దైవత్వాన్ని భిన్నముగా భావించి తమ యొక్క అభిష్టమును నెరవేర్చుకునే నిమిత్తమై ఆకారములు కల్పించి ఆనంద నిమిత్తమై అతనితో ఈ విధమైన మానసిక సంబంధ బాంధవ్యాన్ని అభివృద్ధి గావించుకుంటూ వచ్చారు.
1: This has been what we see right from ancient times downwards, that people have been looking upon God, have been building up their own bridges of friendship and fondness and liking for him in their own chosen way.
0: ఇదే విధముగానే మతములు కూడాను ప్రారంభమవుతూ వచ్చాయి.
1: In the same manner, the religions also took shape.
0: మన యొక్క ధర్మములు కూడాను దీనిని అనుసరిస్తే వచ్చాయి.
1: Also, our code of conduct of dharma,
0: కాలానుగుణ్యముగా మారేటువంటి యొక్క ధర్మములను, అనుకూలంగా తీర్చిదిద్దుకోవలసినటువంటి యొక్క ధర్మములను, కేవలం శాశ్వతమైనటువంటి ధర్మములుగా మనం విశ్వసిస్తూ దీనికి ఒక విధమైనటువంటి బలి అవుతూ వస్తున్నాము.
1: This dharma, which is essentially a permanent entity, which has undergone transformation with the passage of time, we tend to feel that it is not a permanent thing, thereby we have suffered in the process.
0: మార్పు చెందేటువంటి ఈ జగత్తునందు నిరంతరము ధర్మమే మార్పు చెందకుండిన ఇది స్తంభించిపోతుంది.
1: This world which undergoes a radical change second to second, if the dharma also does not change in tune with the times, the world will come to an end. పరిస్థితుల
0: ప్రభావమును పురస్కరించుకొని ధర్మము కూడాను మారవలసి వస్తుంది.
1: Dharma also has to undergo a change, keeping in tune with the change.
0: ఏ స్థానమున ఏ వ్యక్తి ఏ విధమైన కర్మను ఆచరించాలో ఆ వ్యక్తి ఆ స్థానమున ఆ కాలమున ఆ కర్మనే అనుభవించాలి.
1: Each person is governed by a certain set of regimentation, keeping in tune with the place and the time of his residence.
0: Kanuka divyattamainatundi oka gamyamu pavitramainatundi sthanamu aadarshavatamainatundi oka margamu okkate ainappatikini manavulu tama tama abhishtamulanu nerveechukune nimittamai anukoolamainatundi margamulanu anusaristhu vastunnaru.
1: Therefore the goal is essentially divine, the goal is sacred and something which is very lofty, but man has chosen to tread different paths to reach the same destination.
0: Matamulanniyu veru margambu okkate.
1: The faiths or religions could be different, but the path is the same.
0: Inaadu lokamulo manavu praminchetunte yokka brahmanulani chatriyulani sudrulani vaisulani inka enno manavu matamulanu manam srishtinchukoni aneka vidhamuluga దీని యొక్క సంబంధ బాంధవ్యములను అనుభవిస్తున్నాము.
1: టుడే వి కేటగరైజ్ ద ఎంటైర్ హ్యూమన్ పాపులేషన్ ఇంటు బ్రాహ్మిన్స్ క్షత్రియస్ శూద్రస్ వైశ్యస్ అండ్ సో ఆన్ వితౌట్ నోయింగ్ దట్ దీస్ ఆర్ ఆల్ సూపర్ఫిషియల్ డిస్టింక్షన్.
0: అయితే వీరి వీరి భావములు వీరి వీరి ఆశయాలు వీరి వీరి అనుష్ఠానములు ప్రత్యేకముగా ఉండవచ్చును కానీ అనుభవింపబోయేటువంటి దివ్యత్వం ఒక్కటే.
1: ఇట్స్ క్వైట్ లైక్లీ దో దట్ ఈచ్ ఆఫ్ దీస్ కేటగిరీస్ would have its own way of doing things, looking upon things, but their end goal is the same.
0: Kanukane matamulanniyu veru margambu okkate adi divyamaina margamu bhakti margamu.
1: That's why it has been said that the religions could be different, but the path is the same, that the path of bhakti.
0: Vastra bhedamu veru vastu okkate.
1: You could have different types of cloth, but cloth as such is the same.
0: Okati pant ani pilavachunu, మరొక దాన్ని షర్ట్ అని పిలిచవచ్చును, రెండవది బనియన్ అని పిలిచవచ్చును, మూడవది కర్చీఫ్ అని పిలిచవచ్చును. దీని రూపనామములు పేరు వేరుగా ఉన్నది కానీ దీని యొక్క పదార్థము యొక్క తత్వము ప్రతి అనేది ఒక్కటే.
1: యూ కుడ్ హ్యావ్ క్లాత్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ షర్ట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ ప్యాంట్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ హ్యాంకర్చీఫ్, బట్ ద బేసిక్ ఎంటిటీ కాటన్ ఈజ్ ద సేమ్.
0: శృంగారములు వేరు బంగారం ఒక్కటే.
1: యూ కుడ్ హ్యావ్ డిఫరెంట్ ఆర్నమెంట్, బట్ గోల్డ్ ఈజ్ ద సేమ్.
0: మనము ధరించేటువంటి యొక్క ఆభరణములు మన అనుకూలము కొలది మనము నిర్మించుకుంటున్నామే కానీ ఈ ఆభరణము యందు అంతర్భూతమైనటువంటి యొక్క బంగారం ఒక్కటే.
1: ద ఆర్నమెంట్ దట్ వి అడోర్న్ ourselves విత్ కుడ్ బి సచ్ యాస్ టు సూట్ అవర్ కన్వీనియన్స్, బట్ ద బేసిక్ ఎంటిటీ గోల్డ్ ఇస్ ద కామన్ ఫ్యాక్టర్.
0: పశువుల వన్నెలు వేరు పాలు ఒకటే.
1: యు కుడ్ హావ్ డిఫరెంట్ కాంప్లెక్షన్స్ ఆఫ్ ద కౌ, బట్ ద మిల్క్ దే గివ్ ఇస్ ద సేమ్.
0: నల్ల గోవు అని నల్ల పాలు ఏమైనా ఇస్తున్నదా?
1: If you look at a dark black cow, do you expect to get black milk?
0: Tella govu ni tella paalu andistunnada?
1: Or a white cow, would it give you white milk?
0: Leka nalupu telupu kaliginatunte avu ni nalupu telupu paalu andistunnada?
1: Or where you have an intermixture of black and white in the cow's complexion?
0: Kaadu anninti paalu yokka rangu okkate.
1: No, the color of the milk is the same.

0: పశువులు వన్యలు వేరు, పాలు ఒకటే. జీవ జంతువులు వేరు, జీవుడు ఒక్కడే.
1: The colors of the cows may be different, but the milk is the same.
0: జాతి నీతులు వేరు, జన్మం ఒకటే.
1: The different life forms could be different, but jiva is the same. You could have different categories of people, but essentially the nature is the same.
0: తెలియనేకను మానవులు తెలివి తప్పి బ్రతుకు కోసము బహుబాధపడులై.
1: He doesn't know this and he leads himself astray and suffers in the process.
0: ఈ బ్రతుకు నిమిత్తమై ఈ విధమైన మార్గములను మనం అవలంబిస్తున్నామే కానీ నిజమైనటువంటి యొక్క ఆత్మానందమును అనుభవించేటువంటి బ్రతుకునకు ఇవి ఏమాత్రం కూడా అడ్డు తగలవు.
1: For the sake of eking out a livelihood, we undertake such paths, but they do not take us any far.
0: కనుక సర్వులయందు ఉండినటువంటి యొక్క దివ్యత్వము ఒక్కటే అనేటువంటి తత్వాన్ని మనం ఏనాడు గుర్తించుమో ఆనాడే మనము ధన్యులమవుతాం.
1: It's only on that day when we recognize the truth that all that exists in all is essentially the same entity, would we be seeking a sense of fulfillment in our life.
0: కలుపుని అనాది కాలము నుండి ఈ భక్తి ప్రపత్తుల యొక్క తత్వములను అనేక విధములుగా జగత్తునకు చాటుతూ వస్తూ వచ్చారు.
1: That's why we have this example right from the past ages where faith and devotion have been showing the man the way.
0: భక్తికి మించినటువంటి యొక్క మార్గము మరొకటి లేదు.
1: There is no path greater than bhakti.
0: ఈ ప్రేమానుగ్రహమునకు పాత్రులైనటువంటి వ్యక్తులు ఎంతటి ధన్యులైనా కావచ్చు.
1: Those who have secured the love and grace of the Lord are certainly very fortunate people, blessed people.
0: శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాద సేవనం, వందనం, ఆర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మ నివేదనం ఉన్నారు. ఈ సేవ అనగా కేవలము దైవమునకు చేసేటువంటి సేవ కాదు.
1: We talk of the 9 types of bhakti, beginning with listening and then singing the name of the Lord, down to the aspect of service. There is no greater form than this sense of service.
0: జగత్తునకు చేసేటువంటి యొక్క సేవనే దైవ సేవ.
1: What the service that you undertake for the cause of others is the service to the Lord.
0: అనంతమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం ఆరాధించలేము.
1: You cannot possibly worship God who is infinite.
0: కనుకనే ఈ విశ్వస్వరూపమైనటువంటి యొక్క విరాట స్వరూపాన్ని మనం సేవించడానికి తగిన కృషి చేయాలి.
1: So we must make an endeavor to try and live in this world which is his creation.
0: ఎవరికి సేవ చేసినప్పటికీ దైవ సేవగానే భావించాలి.
1: The service that we do to anyone is a service in the form of the Lord.
0: కనుక సేవా మార్గమునందు మనం ప్రవేశించి తద్వారా దైవత్వం యొక్క అనుగ్రహమునకు ప్రేమకు పాత్రలు కావటం చాలా సులభం.
1: So plunging ourselves into such constructive activities of service, we should try and secure the grace of the Lord.
0: దైవ ప్రేమ అనేటువంటి దానికి ఒక విధమైనటువంటి హద్దులు లేవు.
1: There are absolutely no limits whatsoever to the love of God.
0: లేక దైవము ఇట్టివాడు అట్టివాడు అని నిర్ణయించేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు.
1: Nor does anybody have the right to decide upon God being this or that.
0: కేవలము వారి వారి భ్రాంతులకు వారు గురి అయి కేవలం ఆవేశపూరితమైనటువంటి పలుకులు పలుపుకులు గాని దైవత్వాన్ని నిర్ణయించేటువంటి అధికారము ఎవరికి ఉండదని గుర్తించాలి.
1: It's quite likely that they get carried away by their own sense of feelings and emotions and sentiments and start describing God in various ways. But actually nobody has a right to do so.
0: దైవము ఎట్టి మార్గమునందైనా కూడాను మానవుని అనుగ్రహించడానికి తనకు స్వతంత్రం ఉన్నది.
1: God has the freedom to grace a devotee of his in any manner chosen by him.
0: దీనిని సాలోక్య, సారూప్య, సామీప్య, సాయుధ్యం అనేటువంటి మార్గములు నిరూపిస్తూ వచ్చారు.
1: The same has been categorized into 4 ways. The first is salokya.
0: Salokya anaga nirantaram daivam yokka chintana chestu daivam yokka panulanu aacharistu ye karyamulu chesinappudini daiva karyamuluga bhavinchatamu idi salokya seva.
1: The first aspect of service in the form of this salokya service consists in whatever you do, whatever you see, whatever word you utter is in the glory of the Lord.
0: Daniye salokya సహనగా దైవత్వమునకు సంబంధించినటువంటిది.
1: ద వర్డ్ ఈజ్ సాలోక్య. దేర్ సా ఇస్ అసోసియేటెడ్ విత్ గాడ్.
0: దైవం యొక్క చింతను తలుపుతూ మనం ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి దైవ కార్యములుగానే రూపొందుతాయి.
1: థింకింగ్ కాన్స్టెంట్లీ ఆఫ్ ద లార్డ్, వాట్ ఎవర్ యూ డూ విల్ సర్టన్లీ బికమ్ కన్ఫర్మ్.
0: దీనినే చక్కగా నిరూపిస్తూ వచ్చారు.
1: We have an illustration for this in the Bhagavad Gita.
0: ఇమావను స్మరించుచ నన్ను స్మరిస్తూ నీవు యుద్ధమైనా చేయమన్నాడు.
1: Think of me constantly and jump into the battlefield.
0: కనుక నీవు భగవత్ భావమును నీ హృదయమునందు చేర్చుకుని నీ హస్తములతో నీ అంగములతో ఎట్టి కార్యములు చేసినప్పటికీ అవి భగవంతునికే చెందుతాయి.
1: So by constantly thinking of the Lord, whatever you do, whatever you say, will certainly be directed towards God and reach Him.
0: నీ భావం మాత్రము భగవంతునిపైన లక్ష్యం చేయాలి.
1: But your thoughts should be constantly directed towards God.
0: దీనినే సారూప్యము అన్నారు.
1: This is సారూప్య.
0: ఇంకా సారూప్యము.
1: The second is సారూప్య.
0: అనగా దైవత్వం యొక్క తత్వమును మనం అనుభవించాలి.
1: That is, we should try to experience the divine nature.
0: అగ్ని నుండి వెలువడినటువంటి కణములు అగ్ని యొక్క గుణములే ఉంటుంటాయి.
1: Those parts which emanate from fire have the characteristics of the fire itself.
0: అగ్నికి ఏ విధముగా వేడి వెలుతురు ఉన్నదో అదే విధముగానే ఈ కణములు కూడా వేడి వెలుతురు ఉంటుంటాయి.
1: Just as fire has its characteristic features, shedding of light and burning something, so also the spark.
0: సారూప్యమైనటువంటి తత్వమునందు దైవత్వమునకు ఏ చిత్ సత్చిత్ ఆనందములు కలవో ఆ వ్యక్తి కూడాను సత్చిత్ ఆనందములు స్వభావములై ఉంటుంటాయి.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ ఇన్ దిస్ సారూప్య టైప్ ఆఫ్ సర్వీస్ సత్చిత్ ఆనంద బీయింగ్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద లార్డ్ ద పర్సన్ ఆల్సో షుడ్ ఎక్స్పీరియన్స్ దిస్ దీస్ త్రీ.
0: ప్రతి జీవి కూడాను దైవత్వం నుంచి వెలువడినటువంటి కణములే.
1: ఎవ్రీ బీయింగ్ ఈజ్ లైక్ ఎ స్పార్క్ ఎమినేటింగ్ ఫ్రమ్ ద లార్డ్.
0: కనుక దీనిని సారూప్యము అని కూడా చెప్పటలో ఒక విధమైనటువంటి అంతరార్థం ఉన్నది.
1: So that is why there is an inner significance to classify this as sarupya.
0: Inka samipyamu.
1: The third is called samipya.
0: Anaga agni dooramuga kanipinchustunnappudu agni swaroopani maatrame chudagalam kaani samipinchinappudu dani vegini velthuru kuda manam andukovali. Ee vidhamuga salokya samipya sarupya saavithyamulu yokka tattvanni deenini bible yendu kudanu I am the messenger of God annadu. I am the son of God annadu. I and my father are one annadu. Kadavadi holy ghost annadu. Ivi naalugu tattvamlu.
1: So we have salokya, samipya, sarupya and the fourth where you merge in this being, sayutya. The same has also been told to us by the Bible. I am the messenger of God first, then I am the son of God, third I and my father are one, and then we have the Holy Ghost.
0: Inka aarya samajam nandu kani leka bharatiya samskrutin nandu kani konni vidhamulu ayyatti advaitamu dvaitamu vishishta advaitamu yokka tattvanni kudanu nirupistu vacharu.
1: We also have in the form of what we have in our culture advaita dvaita and vishishta advaita.
0: Ivi kudanu kevalamu ఒక విధమైనటువంటి మానవుని ఆచార నిమిత్తమై అనుకూల నిమిత్తమై అను ఒక విధమైన ఆచరించడానికి సులభమైనటువంటి మార్గం అందించేటువంటి మార్గములే.
1: Now these are nothing but different ways to show to man to suit his convenience and purpose the self-same destination.
0: వీటినే కర్మ ఉపాసన భక్తి జ్ఞానం అని కూడా చెప్తూ వచ్చారు.
1: The same we have in the form of karma, upasana or bhakti and jnana.
0: దీనికి మరి ఒక సులభమైనటువంటి మార్గాన్ని మనము విచారించినప్పుడు సరిగా అర్థమవుతుంది.
1: Now when we try to understand the true significance of this, we'll be able to appreciate it
0: better. కర్మ మార్గం అనగా కేవలము కాలిబాట వంటిది.
1: The karma marga is like the kacha road.
0: కొన్ని శ్రమలకు మనము గురి కావాల్సి వస్తుంది.
1: We certainly have to undergo some hard.
0: శారీరకంగా కొన్ని దుఃఖములకు కానీ అలజడకు కానీ మనం గురి కావాల్సి వస్తుంది.
1: We might come to some physical discomfort.
0: శ్రమ పడవలసి వస్తుంది.
1: We also have to undergo some trouble.
0: భక్తి మార్గం అనగా బండి బాట అని.
1: Now the second one, the bhakti marga, is the path where you can have a cart going.
0: దీనికి ఇంకొక రీతిగా మనం విచారం చేస్తే కర్మ మార్గము ఆర్డినరీ ట్రైన్ ట్రావెల్ అన్నారు.
1: To look at it in another way, karma marga is akin to ordinary travel by train.
0: ఈ ఆర్డినరీ ట్రావెల్ లోపల ట్రైన్ లోపల మనం ప్రయాణం చేసినప్పుడు కొన్ని విధమైనటువంటి ఇబ్బందులకు గురి అవుతాం.
1: Now when we travel by train, we have to undergo some hardships.
0: ఈ రైలు ఒక స్టేషన్ కు పోయి దింపి అక్కడ నుంచి మనం ఇంకొక రైలును మనం అందుకోవడానికి ప్రయత్నించడము కొంచెం శ్రమ అవుతుంది.
1: Now it's quite likely that during the course of our journey, we may have to change trains at an intermediate station, thereby undergoing some difficulties.
0: అయితే దీనికి రెండవ మార్గం ఏమిటి అంటే ఒక విధమైన వైపుకి త్రూ క్యారేజీ అంటారు.
1: Now the second type is the bhakti marga. You get into the through coach or through carriage.
0: ఈ రైలు నేరుగా పోకపోయినప్పటికీ ఈ రైలు లోపల కొన్ని క్యారేజీలు మాత్రమే ప్రత్యేకంగా ఉంటుంటాయి. అవి తాను దిగటం అక్కర లేకుండా తాను చేరవలసినటువంటి స్టేషన్ కు చేరుస్తుంది.
1: Now the train by itself may not go to the destination which you choose, but the through coach or through carriage will be such that it will be attached to the train going to the destination proper.
0: ఇది కర్మ మార్గం కంటే కొంచెం సులభంగా కనిపిస్తుంది.
1: So this looks to be a little more comfortable than the karma marga.
0: ఇంకా జ్ఞాన మార్గము అనేటువంటిది through train.
1: Now the third one, the జ్ఞాన మార్గా, is the through train itself.
0: మనము కర్మ మార్గంలో పోయేది ట్రైన్ లోపలి, మనము జ్ఞానం భక్తి మార్గం అనేటువంటిది ట్రైన్ లోపలి, జ్ఞాన మార్గము ట్రైన్ లోపలి. మన ప్రయాణం మాత్రము ఒకే విధమైనటువంటి మార్గమును అనుసరిస్తూనే ఉంటున్నాము, కానీ ఈ మధ్యలో కొంతకాలం మాత్రము సుఖము కష్టములకు గురి కావాల్సి వస్తుంది.
1: సో ది కర్మ మార్గ ఇస్ ద ట్రైన్, ద భక్తి మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, ద జ్ఞాన మార్గం ఆల్సో ఇస్ ద ట్రైన్, బట్ ద డిగ్రీస్ ఆఫ్ కంఫర్ట్ దట్ యు ఎంజాయ్ keep changing from one path.
0: పూర్వమంతా కూడా ట్రైన్ లోపల కూడా ఫస్ట్ క్లాస్ టికెట్, సెకండ్ క్లాస్ టికెట్, థర్డ్ క్లాస్ టికెట్ అని ఉండేటువంటి.
1: ఇన్ ది నాట్ టూ డిస్టెంట్ పాస్ట్ వీ హ్యాడ్ దీస్ త్రీ డిఫరెంట్ క్లాసెస్ ఇన్ ద ట్రైన్ జర్నీ.
0: అదే థర్డ్ క్లాస్ టికెట్ ఒక కర్మ మార్గము,
1: ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ క్లాస్.
0: సెకండ్ క్లాస్ టికెట్ ఒక భక్తి మార్గము,
1: ది థర్డ్ క్లాస్ టికెట్ ఇస్ కర్మ, సెకండ్ ఇస్ ది భక్తి మార్గ.
0: ఈ జ్ఞాన మార్గం అనేటువంటిది ఫస్ట్ క్లాస్,
1: అండ్ జ్ఞాన మార్గ ఇస్ ద ఫస్ట్ క్లాస్.
0: ఏదో ఫస్ట్ క్లాస్ లోపల పండుకోవచ్చును, చక్కగా నిద్రించవచ్చును, ఫ్యాన్ వేసుకోవచ్చు, ఇంతవరకు మాత్రమే సుఖం ఉంటుంది. కానీ ముక్కు రోజు కూడాను ఒకే స్టేషన్ లో దిగాలి, ఒకే రైలు నే ఎక్కాలి.
1: ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ మేబీ దేర్ బి ఎ ఫ్యూ ఫ్యాన్స్ ఆపరేటింగ్ గివింగ్ యూ దట్ మచ్ ఆఫ్ రిలీఫ్, ఎ ఫ్యూ మోర్ కంఫర్ట్, బట్ బేసికలీ ఆల్ ద త్రీ హావ్ టు రీచ్ ద సేమ్ డెస్టినేషన్.
0: మనము ప్రయాణం చేసేంత వరకు కొన్ని సుఖదుఖములకు మనకు గురి కావచ్చునే తప్ప గమ్యము ఒక్కటే.
1: As long as we travel, we may have to undergo some hardships, but the destination is the same.
0: కనుకనే ఈ భౌతికమైనటువంటి దేహముతో ఈ యొక్క జగత్తునందు మనం ఉండినంత వరకు కూడా కొన్ని సుఖ సంతోషములు అనుభవించుకునే నిమిత్తమై ఈ ఫస్ట్ క్లాస్ టికెట్ కోసమని మనం ప్రాపులాడుతుంటాం.
1: సో ఇన్ ద సేమ్ మేనర్ ఎండోర్డ్ యాజ్ వి ఆర్ విత్ దిస్ ఫిజికల్ బాడీ, ఫర్ దిస్ జర్నీ ఆఫ్ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్ అరౌండ్ అస్, వీ హ్యావ్ టు అండర్టేక్ ఎ జర్నీ ఆఫ్ థాట్, వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ దిస్ జ్ఞాన మార్గ.
0: కనుక దేహతత్వం ఏమాత్రం కూడా మనము ఒక విధమైన విశిష్టతను మనం చెప్పుకొనుక దివ్యత్వమైనటువంటి లక్ష్యమునందు మన మార్గములో పవిత్రమైనటువంటి గమ్యాన్ని చేరడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నాట్ గెట్ బాగ్ డౌన్ ఫర్ హావింగ్ టూ మచ్ ఆఫ్ అటాచ్మెంట్ గివెన్ టు దిస్ బాడీ ఆర్ ఇంపార్టెన్స్ టు ఇట్, ఇన్స్టెడ్ ట్రైయింగ్ టు సెక్యూర్ ద హైయెస్ట్ గోల్.
0: ఐహికమునందు కానీ ఆకస్మికమునందు కానీ కేవలం కొన్ని సుఖములు మాత్రమే అనుభవించవచ్చును, కానీ ఇవి నిజమైనటువంటి సుఖములు కాదు. విషపూరితమైనటువంటి అన్నము.
1: We might certainly experience a degree of comfort either in this world or the world after, but actually they are food, poison food.
0: ఇది అన్నము ఉన్నది, విషము ఉంటుంది.
1: Here you have food, you have poison.
0: విషమును చూసినప్పుడు మనం తినటకు భయపడతాం.
1: When you look at the poison, we don't feel like eating it.
0: అన్నమును చూసినప్పుడు ఆరగించాలని ఆశపడతాం.
1: When you look at the food proper, we have a desire to partake of it.
0: కనుక మనం ఐహికమునందు కానీ ఆముష్కం అనేటువంటి స్వత్వమునందు కానీ శాశ్వతమైనటువంటి సుఖంలో మనకు చిక్కవు.
1: సో ఐదర్ ఇన్ దిస్ వరల్డ్ ఆర్ ద వరల్డ్ ఆఫ్టర్ ఇన్ హెవెన్ అస్ వి కాల్ ఇట్
0: తీనే చీనే పుణ్యే మత్స్యలోకం విశంతి అన్నారు.
1: వి కెనాట్ సీక్ హ్యాపీనెస్ విచ్ ఇస్ పర్మనెంట్, దాట్ విచ్ ఇస్ బేసికలీ
0: మనము చేసినటువంటి పుణ్యము ఎంతవరకు ఉండునో అంతవరకు మాత్రమే మనకు సుఖములు ఉంటుంటాయి.
1: వి టెన్ టు ఎక్స్పీరియన్స్ కంఫర్ట్ టు ది ఎక్స్టెంట్ దట్ దే హావ్ పర్ఫార్మ్ సమ్ గుడ్ డీడ్స్.
0: ఈ పుణ్యమును క్షీణించినా తిరిగి మిత్రలోకంలోకి రావాల్సి వస్తుంది.
1: ద మూమెంట్ దీస్ గుడ్ డీడ్స్ హావ్ ఎగ్జాస్టెడ్ దెమ్సెల్వ్స్ ఆర్ ద ఎఫికసీ, వి కమ్ బ్యాక్ టు ది ఫస్ట్.
0: కనుక ఈ కష్టములకు, నష్టములకు, దుఃఖములకు, విచారములకు, నిందలకు, నిష్ఠూరములకు మనం ఏమాత్రం కూడా లెక్క చేయక దివ్యత్వమైనటువంటి యొక్క దైవత్వాన్ని పొందేటువంటి దీంట్లో ఆత్మాత్మన బుద్ధిని మనము అభివృద్ధి పరచుకోవాలి.
1: సో వీ షుడ్ నాట్ బికమ్ విక్టిమ్స్ of all these fleeting things that we experience in life, a sense of joy, a sense of distress, sense of ridicule, being criticized, instead thrive on ceaselessly to reach the atma state.
0: శరీరం మానసిక ఆధ్యాత్మిక శక్తులన్నీ కూడాను సేవా తత్వంలో ఇమిడ్చి తద్వారా దైవ సేవగా భావించి మన జీవితమును సార్థకం చేసుకోవాలి.
1: All the faculties at our disposal in the physical and the mental planes should be directed towards acts of service and thereby reach God.
0: Manasu, mata, kriyalu, manishiki okataina.
1: The thought, the word and the deed, if these were to be the same for man,
0: idi divyamaina manavattamu.
1: This is the highest form of one's life.
0: Ee moodinti dwara kudanu manam samaja sevalo palgonali.
1: It is through these three that we should plunge into service of society.
0: Prema swarupulara, swami puttina dinamani aneka mandi ippudu chodisthen Islam ujani veerandaru dagariki vachi happy birthday annaru.
1: Embodiments of love, saying that it is Swami's birthday, many people like Charles Spin, Hislop, Ojaki, came close to Swami and said, happy birthday.
0: Ika aneka mandi dooram nunchi kudanu, happy birthday, idu oka vidhamainatuvanti yokka bhramtiga varu bhavinchi, oka preetiga varu vishwasinchi, ee vidhamainatuvanti yokka palukulu palukutu untaru.
1: And then many others at a distance were also saying, happy birthday, to give joy to their own sense of feeling.
0: Nenu cheptuntanu. Happy lenetunte variki happy cheppandi. Nenu eppudu happy gaane untanu. Naaku cheppanakkaraledu.
1: I always tell you that to that person who does not enjoy happiness, go and tell him happiness. Happiness be yours.
0: Birthday, birthday anaga kevalamu ఈ పాంచ భౌతికమైనటువంటి దేహమునకు మాత్రమే బర్త్డే మనం చేసుకుంటున్నాము. ఇది జడమైనటువంటిది.
1: బట్ ఐఎమ్ హ్యాపీ ఎవ్రీ సెకండ్.
0: ఇది ఏనాటికైనప్పుడు శాశ్వతమైనటువంటివి కావు.
1: వి టాక్ ఆఫ్ బర్త్డే, బట్ బర్త్డే ఇస్ సంథింగ్ రిలేటెడ్ టు.
0: ఇవన్నీ కూడా ఏదో కొన్ని విధమైనటువంటి ఒక సంకల్పములు పూర్తి చేసుకునేంత వరకు ఇవి ఒక విధమైనటువంటి ఉపాధులుగా భావించి పనిముట్లుగా విశ్వసించి తద్వారా మనము కార్యక్రమంలో పాల్గొంటున్నాం.
1: ద బాడీ హ్యాస్ నో పర్మనెంట్ ఎగ్జిస్టెన్స్. And all that is endowed into the body has to be used so that we do some activity.
0: Nijamuga puttinanduku manamu ee jagattunandu oka saarthakamainatundi karyamunu manam sadhinchali.
1: Having been born, we should try and see that in this world before we die, we do something which is sacred and ennobling.
0: Ee birthday swamiki ivvabadinatundi yokka kaanuku emiti anetundi vicharinchali.
1: You must also ask yourself the question, what is the birthday gift that I can possibly offer?
0: Choti manavaranu preminchi vaari padala yendu meeru bhagamanu vahinchi vaariki sariyaina sevalu aacharinchinappude swamiki oka vidhamainatundi sariyaina kaanuka ichinattuga untundi.
1: Love your fellow men, share in their distress and grievances, do some good for them. That is the true gift which you can give to Swami.
0: Swami koreetundi kaanuka adi okkate.
1: This is the gift. This is the only
0: nirmalamaina నిశ్చలమైన నిస్వార్థమైనటువంటి యొక్క ప్రేమను పరమాత్మనికి ప్రజెంట్ గా అందించాలి.
1: This is the only gift that Swami wants. Try and give him that love which is serene, pure and unsullied.
0: ఒక చిన్న ఉదాహరణ.
1: A small example.
0: ఈ జగత్తంతా కూడాను ఒక విధమైనటువంటి ఒక క్యాంప్ వంటిది.
1: This world is like a camp.
0: ఇందులో లోక కళ్యాణము అనేటువంటిది జరుగుతూ ఉంటుంది.
1: In this camp, in this world, you have activities towards the welfare of
0: the karma kshetram.
1: This is the field of activity.
0: Ee kshetramulandu konni vidhamainatundi yokka pavitramainatundi karyamule kalyanamuluga untuntayi.
1: And all the good things that are undertaken are the sacred ones.
0: Ee kalyanamulo mana yokka karyamunu gavinchukune nimittamai kayam aneetundi patranu yajamanudainatundi bhagavantuni daggara nunchi techukuntunnam.
1: In order to do this, we go to the Lord, who is our master, and seek from him these bodies of ours.
0: ee laukika jagattunandu kudanu kontha mandi madhya taragati varu pennindu jarige samayalo vaari konni paathralu avasaramai srimantulu intiki poyi paathralu techukuntuntaru.
1: Even in our day to day world, we notice that some middle class people who can't afford go to the wealthy ones for the sake of the performance of their daughter's marriage and ask for some vessel.
0: Techukunnatundi paathralu మన పని పూర్తి అయిన తర్వాత దానిని చక్కగా శుభ్రపరిచి మనం ఏ రకంగా మనం తెచ్చుకున్నామో ఆ విధంగానే ఆ యజమానుడు ఇచ్చినప్పుడు ఆ యజమానుడు సంతోషిస్తాడు.
1: Once the vessels are taken, you make full use of them, and after the purpose has been fulfilled, clean them thoroughly and then return them to their owner.
0: అట్టు కాకుండా మనము తెచ్చుకున్నటువంటి పాత్రను శుద్ధము చేయకుండా చిల్లులు గొర్చి శిథిలమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యజమానుడు కోపపట్టమే కాకుండా మరొక పర్యాయము దీన్ని సరైన రీతిగా మనం విశ్వసించదు.
1: you don't do this. Instead, return the vessels in the form where they have holes, where they have lost all their shape. You would only receive the anger of the owner who would send you back.
0: దేశమనేటువంటి ఈ పాత్రలన్నీ కూడాను దైవత్వం నుంచి మన కార్య నిమిత్తమై మనం అందుకొని వస్తున్నాం.
1: So in the same manner, these bodies have been received from us by God, from God, and we have to use them for a certain purpose.
0: ఈ జగత్తులో మనం చేయవలసినటువంటి పనులు, చూడవలసినటువంటి దృశ్యములు, అనుభవించవలసినటువంటి ఆనందములు పూర్తి అయిన తర్వాత ఈ పాత్రను నిర్మలముగా, నిశ్చలముగా, నిస్వార్థమైనటువంటి రీతిగా దైవానికి అర్పితం కావించుకున్నప్పుడు దైవం అనుగ్రహానికి కూడాను మనం పాత్రలం అవుతాం.
1: ఆఫ్టర్ యూజింగ్ ద బాడీ ఫర్ ద సేక్ ఆఫ్ సీయింగ్ ఆల్ దట్ వి హావ్ టు సీ, ఆఫ్టర్ డూయింగ్ ఆల్ దట్ వి హావ్ టు డూ, వి మస్ట్ రిటర్న్ దీస్ వెసల్స్ ఆల్ బాడీస్ ఇన్ ఎ ప్యూర్ అన్సలీడ్ స్టేట్ టు గాడ్.
0: కనుక మనం ఈ దేహముతో మనం ఎట్టి వాంఛలకు కొంతవరకు స్థానం ఇవ్వక, కోరికలను అభివృద్ధి పరచుకొనక, సాధ్యమైనంత వరకు దాన్ని తగ్గించుకుంటూ జన సేవని, జనార్దన సేవని, సామాజ సేవ లోపల మన సంస్థల వారు విరివిగా అందులో ప్రవేశించాలి.
1: Therefore, putting a ceiling on our desires, curbing our unwanted tendencies, try and utilize them in the thought that service to mankind is service to God and make the fullest use of the bodies given to you.
0: ఈ పుట్టిన పండుగ దినము నేను ఆశించేది ఒక్కటి.
1: On this birthday, there is only one thing I would like to ask.
0: ఇది కూడా నా ఆశ మాత్రమే కాదు, మీ ఆనంద నిమిత్తమే నేను ఈ ఆశను ఆశిస్తున్నాను.
1: దిస్ ఈస్ నాట్ టు బి టేకెన్ టు బి మై సెన్స్ ఆఫ్ ఆస్కింగ్ ఫర్ సంథింగ్.
0: రాబోయేటువంటి ఒక 60th బర్త్డే అని మీరు ఒక ప్రోగ్రామ్ వేసుకుంటున్నారు.
1: ఐఎమ్ డూయింగ్ ఇట్ సో యాజ్ టు గివ్ యూ ఆనంద ఇన్ ద ప్రాసెస్. వీఆర్ మార్కింగ్ అవుట్ ప్లాన్స్ ఫర్ ద 60th బర్త్డే.
0: ఈ 60 సంవత్సరం యొక్క పుట్టిన పండుగ ఆచరించే లోపలనే మీరు 6,000 కుగ్రామములైనా మీరు దత్తత తీసుకుని దానిని సరైన మార్గంలో ఆదర్శవంతమైనటువంటి గ్రామాలుగా మీరు తయారు చేయాలి.
1: బిఫోర్ ద సెలబ్రేషన్ ఆఫ్ ద 60th బర్త్డే సెలబ్రేషన్, ఇట్ ఈస్ మై హోప్ దట్ యు మస్ట్ టేక్ అపాన్ యువర్ సెల్ఫ్, యూ మస్ట్ అడాప్ట్ అట్లీస్ట్ 6,000 విలేజెస్ అండ్ టేక్ కేర్ ఆఫ్ ద విలేజెస్ అండ్ ద విలేజెస్ ఇన్ ద ప్రాపర్ వే.
0: కలిగినటువంటి వారికి లేక అధికారులకు సేవలు కొల్లలుగా ఉంటుంటారు సేవకులు.
1: Now for those who have plenty to offer, for those who have positions of authority, there are any number of people who can come to help.
0: దిక్కు లేనటువంటి వారికి, పరితపించేటువంటి వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులు కానరారు.
1: There are any number who would come to help such people, but the distressed and the hapless ones, nobody comes to their aid.
0: కనుక అలాంటి ప్రజల దగ్గరికి మీరు వెళ్లి మీరే బంధువులుగాను, మీరే మిత్రులుగాను, మీరే ఆప్తులుగాను ఉంటారని భావించుకునేటువంటి భావానికి మీరు తగిన అర్హులు కావాలి.
1: So go to such people and become their relatives, their friends and those to whom they could turn in their hour of need.
0: ఆకలితో అల్లాడేటువంటి వాడికి ఆధ్యాత్మికాన్ని చెవిలో పోసినా అది చేరడానికి వీలు కాదు.
1: One who is letting out cries of hunger, you go and preach him the spiritual truths, he can't get any of
0: it. మొట్టమొదట తన ఆకలిని తీర్చు, ఆ అన్నమే అతనికి పరమాత్ముడు. అప్పుడు
1: cry and satiate his hunger and that food is will take him
0: అన్న స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
1: యు ఆర్ గివింగ్ హిమ్ గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ ఫుడ్.
0: ఒక బట్ట స్వరూపమైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
1: ట్రై అండ్ గివ్ గాడ్ టు హిమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ క్లాత్.
0: బాధలతో ఉండినటువంటి వానికి ఒక శాంతి అనేటువంటి స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించు.
1: వన్ హూస్ ట్రబుల్ గివ్ హిమ్ పీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: అనారోగ్యంతో పరితపించేటువంటి వానికి ఒక మందు అనేటువంటి పరమాత్ముని అతనికి అందించు.
1: వన్ హూస్ డిసీజ్ గివ్ హిమ్ మెడిసిన్, దట్ ఈస్ గాడ్ ఫర్ హిమ్.
0: కనుకని ఈ విధముగా ఎవరు ఏ బాధను అనుభవిస్తుంటారో ఆ బాధ నివారణ స్వరూపుడైనటువంటి పరమాత్ముని అతనికి అందించినప్పుడే అతనికి ఆధ్యాత్మికము కొంతవరకు హృదయంలో చేరవచ్చునే కాని దానికి భిన్నముగా మనము ప్రవర్తించిన దీనికి ఆధ్యాత్మికముకు బదులు నాస్తికత్వమే
1: బయలుదేరుతుంది. That becomes a case of ridicule and criticism.
0: కనుక మనము ఈ 6,000 గ్రామములకు విద్య, వైద్య, ఒక ప్రయాణ సదుపాయములు కలిగేటువంటి రోడ్లు ఇలాంటివంతా కూడా కొంతవరకు అభివృద్ధి చేయడానికి మన సంస్థల వారు ప్రయత్నించాలి.
1: So our organizations should endeavor to give to these 6,000 villages some assistance and help in the educational, in the health and such other fields of constructive activity.
0: కొన్ని త్రాగే నీరు కూడా చాలా లేక అవసర పడుతుండేటువంటి గ్రామాలు కూడా ఉంటున్నాయి.
1: కేవలం
0: ఇవన్నీ ఇప్పుడు ప్రభుత్వమే చేస్తుందంటే ఇది సాధ్యం కాదు.
1: We cannot say that the government alone is going to do all.
0: ప్రజల సహకారమే లేకపోతే ప్రభుత్వం కూడా ఏ పనులు చేయలేదు.
1: ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వితౌట్ ద కోఆపరేషన్ ఆఫ్ ద పీపుల్.
0: ప్రభుత్వం ప్రజలపైన ఆధారపడినటువంటిదే కానీ తాము స్వతంత్రమైనటువంటి యొక్క దీనిని కాదు.
1: గవర్నమెంట్ ఈస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ఇండిపెండెంట్ డిపెండెంట్ ఆన్ ద పీపుల్.
0: కనుక ప్రజా సహకారమును అధికంగా ఉండినప్పుడే ప్రభుత్వం కూడా దానికి కొంతవరకు సహాయం ఉంది.
1: When the government is able to get the cooperation of its people, certainly it will be able to do something for
0: them. మీరు ప్రభుత్వం పైన ఆధారపడక మీ సశక్తి చేతనే ఈ సమాజం యొక్క అభివృద్ధిని గావించేటువంటి మార్గాన్ని అవలంబించినప్పుడే ఇది నిజమైనటువంటి సాధన, నిజమైనటువంటి సేవ, నిజమైనటువంటి అర్పితముగా ఉంటుంది.
1: So don't depend on the government entirely. Be self-dependent. And to the extent that you can, plunge yourself in the service of your fellow people. This is the true form of worship, true act of surrender to God.
0: కనుక ప్రేమ స్వరూపులై ప్రేమానుగ్రహం పొందే నిమిత్తమై మీ సర్వాంగములు కూడాను సర్వేశుని యొక్క సేవ యందు అర్పితం గావించుకునేటువంటి స్వరూపులుగా మీరు తయారు కావాలి.
1: You must become such embodiments of love, who would have secured the grace of Lord in abundance through the form of service, through act of service to your fellow being.
0: జపతపాది యజ్ఞయాగాది క్రతుల వల్ల వచ్చేటువంటి ఫలితం అంతా కూడాను ఒక్క దైవ ప్రేమలోనే చేరుకుంటుంది.
1: All that you tend to accrue through the means of japa, dhyana or things like that, you can get in the form of
0: daiva prema. Ku meeru paathralaithe kintakante meeru sadhinchavalsindi.
1: You secure the love of God and there is nothing greater than this.
0: Kaani aa prema tattvani konu kontha artham cheskovali.
1: But you should also try to understand the nature of this love.
0: Ee premanu mee sthayilo meeru anusaristhu anubhavisthu konni vidhamatti maargamulaku avakasam andistunnaru.
1: You tend to bring down this divine love to your status and try to experience it from that level.
0: Chaala porapatu.
1: This is a mistake.
0: Idi kevalamu prema tattvamu oka nirahankaramainatundi.
1: This love is ego.
0: Nirmalamainatundi.
1: Serene and pure.
0: Nishwarthamainatundi.
1: Selfless.
0: Sai emi chesina, emi cheppina, emi chusina, emi talachina mee nimittame kaani sai nimittam kaadu.
1: Whatever sai would tell you, whatever Sai would tell you, whatever he would do, whatever he would see, whatever he would tell you about,
0: swarthamanta mee aanandame.
1: He is for the sake of yourself, not for himself. His selfishness lies in your happiness.
0: Kaluka mee aanandame naa aanandam kaani naaku pratyekamaina aanandam ledu.
1: Your happiness is my happiness.
0: Neenu aanandam kavalanukodanu aashinchaledu.
1: I have no separate
0: naaku aashale levu.
1: I have no separate.
0: Meer anukovachunu స్వామి ఇది చేస్తున్నాడే అది చేస్తున్నాడే ఇది నా కోసం కాదు మీకోసమే.
1: ఐ హావ్ నో సెపరేట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్. యూ మైట్ సే దట్ స్వామి ఇస్ డూయింగ్ దిస్, స్వామి ఇస్ డూయింగ్ ఇట్, బట్ ఐ డోంట్ హావ్ ఎనీథింగ్ టు సీక్ ఫర్ మై సెల్ఫ్.
0: గర్చిన పుట్టినదినం కూడా చెప్పాను ఇదే విషయము. నా నిమిత్తమై మీరు నమ్మినా నమ్మకపోయినప్పటికీ ఒక నయా పైసా కూడా నేను ఖర్చు చేయటం లేదు.
1: ఐ టోల్డ్ యూ దిస్ డ్యూరింగ్ ద లాస్ట్ బర్త్డే సెలబ్రేషన్ దట్ ఫర్ మై సేక్ I don't spend even a naya paisa.
0: Yedi chesinappudiki nee samajam kosame.
1: And whatever I do is for the sake of the society.
0: Ippudu 57 samvatsaram ainappudiki okka naya paisa kharchu petti nenu okka chukka kuda puttinchukoledu.
1: Now 55 years have elapsed, but I have not spent even one single naya paisa for the sake of stitching a gown for myself.
0: Vastulu ichinave dharistunnanu.
1: Whatever the devotees give, I wear.
0: ఈ నాడు ఈ వస్త్రం వేసినానంటే కింగ్డమ్ ఆఫ్ సత్యసాయి పాత విద్యార్థులు అయినటువంటి ఈనాడు రాధాకృష్ణ ఇది తెచ్చి ఉండటం వల్ల వేసుకున్నాను.
1: This robe that I am wearing has been given by Kingdom of Satyasai, the old students. రాధాకృష్ణ హు హస్ గివెన్ దిస్, హు హస్ ప్రమిస్డ్.
0: ఈనాటి వరకు ఇది కావాలి అనేటువంటి సంకల్పము నాలో ఈనాడే కాదు, ఏనాటికి రాదు, రాలేదు, రాబోదు. ఏది సంకల్పం వచ్చినా జగత్ కళ్యాణమునకు, యువకుల యొక్క అభివృద్ధి కోసమని, మార్గదర్శకులైనటువంటి యొక్క బాలబాలికలను తయారు చేయాలని ఇదే నా యొక్క ప్రధానమైన లక్ష్యము.
1: The thought that I want this, I want that, is something which has never come to me all these years, which is not going to come today, which will never come to me in future too. Whatever I do it for the sake of children of today, for the youth of today, to set them right, and for the well-being of mankind at large.
0: Kanuka saayakatvanni chakkaga gurtinchi saayiki swartham ledanetunte yokka dinini kuda meeru gamaninchi munmundu mana karyakramamlo ati utsaahanni kuda nu penchukoni loka seva nimittamai meerandarini kankanam kattukovali.
1: So understand thus the true nature of Sai, his mode and his way of doing things, and having understood it, plunge wholeheartedly and sincerely into constructive activities in the service of mankind at large.
0: Divyatma Swarupulara, munmundu swami yokka tattvam anetundi ee naadu gurtinchukolenetundi vyaktulandari kodanu aa naadu kantiniruto oka vidhamainatundi yokka deenini anubhavinchavalsi vastundi. Swami yokka tattvamu ati shikramulone jagat vyapti aipothundi. దాని నిమిత్తమే స్వామి కట్టిన దీనిని అరికట్టుకుని ఉన్నాడే కాని ఒక్కతూరి దీన్ని విజృంభించినప్పుడు జగత్తంతా ఒక ప్రశాంత నిలయంగా రూపొందుతుంది. కనుక మీరు ముందు స్వామి యొక్క తత్వాన్ని చక్కగా గుర్తించి దీని యొక్క ఆశయాలను మీ ఆచరణలో పెట్టి సరి అయినటువంటి సేవలు తెలపడానికి ఈనాడే మీరు ముందుకు రండి. ముందు ఈ విధమైనటువంటి అవకాశములు మీకు లభించవు. ఇంత సమీపంగా మీరు ఉండడానికి వీలు కాదు. కోట్లాది ప్రజలంతా కూడా వచ్చి ఇక్కడ రాలిపోతారు. ఇలాంటి దినములు త్వరలోనే ఏర్పడతాయి. కనుక ఈనాటి నుంచి స్వామి కరుణకు స్వామి ప్రేమకు పాత్రులయ్యి సరైన సేవా కార్యములు యందు జీవితాన్ని సార్థకం గావించుకోండి.
1: ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. వాట్ ద ఫ్యూచర్ హోల్డ్స్ ఈజ్ బియాండ్ యువర్ సైట్, బియాండ్ యువర్ అండర్స్టాండింగ్. బట్ ఐ కెన్ సీ what the future is going to be like. A time will come when the whole world will be at my feet. A time will come when the whole world will rejoice in having understood my true divinity, my true nature. It is a great effort that I am making. Thereby, I am confining myself. I am not letting my glory spread all on its own, all of a sudden, because the world cannot possibly put up with it. But certainly, a day will come when the people of the world would have recognized what Swami is, his glory, his majesty, his grandeur, and they would all come flocking in their lakhs and millions. And even as the going is good, even as you have an opportunity of sitting so close to me, understand this truth now. Make the best of the opportunities which are coming your way. Plunge into constructive activities. Listen to Swami's words. Live in his love. Experience his bliss, which is very much your own. Don't fritter away this golden opportunity.
0: విలువైనటువంటి వజ్రమును అనేక విధములుగా బాధించడానికి కోరుకుంటారు.
1: The world will very soon become a big prashant nilayam by itself. That jewel which is extremely priceless, one would tend to make an effort.
0: ఈ విలువైనటువంటి వజ్రమునకు ఎన్ని విధములైనటువంటి కటింగ్స్ జరిగితే అంత మరింత విలువ అధికమవుతుంది.
1: This diamond, which is such a priceless entity, he is subjected to any amount of hardship in the form of cutting now and then.
0: పుష్పములను అందించేటువంటి లతలకు అనేక విధమైనటువంటి కటింగ్స్ కూడా జరగాలి.
1: The more you cut, the more brilliant it becomes. So also a creeper is cut so that it becomes more beautiful.
0: ఇవి జరుగుకొనది ఇది మరింత శోభాయమానంగా అభివృద్ధి అవుతుంది, ఆనందాన్ని అందిస్తుంది.
1: Even as you make this in a continuing process, the creeper looks more beautiful. It gives you so much of joy.
0: Adi vidhamugane sai samastani endukani sai tattvamunandukani orvalayenekunti yokka kontha mandi pedalu aneka vidhamuluga deeniki atankamulu jarputu prachadamu jarputu nindalato nishthuramuto konni vidhamulaitunti yokka margamulu avalambistu vachinappatikini idi nircheyatunti kaadu. Ee vidhamuga varu deenini parihasistu potuntaru. ఏ విధముగా దీనిని తూలమాడుతూ పోతుంటారు. అన్నిటికంటే అన్ని రెట్లు అధికంగా ఇది అభివృద్ధినే నొందుతుంది కానీ క్షీణించడానికి వీలు కాదు.
1: ఇన్ ద సేమ్ వే దోస్ పీపుల్ దోస్ ఆర్గనైజేషన్స్ విచ్ ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ కైండ్లీ టు దిస్ గ్లోరీ విచ్ ఇస్ స్ప్రెడింగ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హిస్ ఆర్గనైజేషన్ ఆర్ టేకింగ్ టు మీన్స్ టు డివాల్యూ టు డిగ్రేడ్ అండ్ టు మిస్లీడ్ పీపుల్ ఎట్ లార్జ్. But be rest assured that any of these attempts will prove to be nothing. And more they do, the more will be the glory, the more will be the grandeur, and the quicker will be the pace at which these noble things will be
0: spread. Ee naati vinnarpol anni kudanu munmundu oka vidhamainatundi yokka kirti pratishthalaku sahayakaruli.
1: And all that being done now by them would aid and assist in the long run, in the case of getting fame and name.
0: ఇది అసూయాపరుల యొక్క స్వభావం.
1: This is the nature of those who are given to jealousy feeling.
0: ఈ అసూయనే లేకపోతే ఈ అనసూయ తత్వము అభివృద్ధి కాదు.
1: But for this element of jealousiness in the other, you cannot have this case of అనసూయ తత్వము.
0: కనుక ఇట్టి వాటిని మనం లెక్క చేయక మన ఆశయాన్ని మన కర్తవ్యాన్ని మనం దీక్షగా పోని దీనిని సాధించటకు సాయి సమస్యల వారు ఎంతైనా కూడా మీరు ముందజ్జ వేయాలి.
1: సో డోంట్ పే ఎనీ హీడ్ టు సచ్ ఎఫర్ట్స్ బై అదర్స్. బీ ఫర్మ్ ఇన్ యువర్ రిజాల్వ్, బీ ఫర్మ్ ఇన్ యువర్ ఐడియల్స్, బీ స్ట్రెంగ్థెన్ ఇన్ యువర్ డ్యూటీ అండ్ ప్లంజ్ ఫార్వర్డ్ అండ్ మూవ్ ఫార్వర్డ్.
0: ఈ విధంగా మనం ఇక్కడ ప్రవేశించినందుకు ఈనాడు ఈ స్థానంలో ఈ పవిత్రమైనటువంటి యొక్క అవకాశాన్ని అందుకున్నందుకు ఈ విషయాలను మీరు హృదయంలో భద్రపరచుకొని మున్ముందు చేయవలసినటువంటి కార్యక్రమంలో మీరు ఆలస్యం చేయకుండా దీనిని అతి శీఘ్రంగానే కార్యాచరణలో పెట్టడానికి పూనుకోండి.
1: Today you have had this opportunity of taking part in this assembly, of partaking of this joy, of partaking of this ananda. Don't waste even a second from now onwards. Utilize it fully and to the best possible extent.
0: సంకల్పము కార్యము రెండు ఒకే పర్యాయము జరగాలి.
1: You must have your resolve, your thought and your action at the same time.
0: కనుక నేటి నుండి మీరు చేయవలసినటువంటి ఒక దీనిలో కొన్ని విధమైనటువంటి మాస్టర్ ప్లాన్ గా వేసుకుని ఈనాటి మధ్యాహ్నము కొంతమంది ఒక కమిటీగా చేరి దీనికి తగినటువంటి ఒక కార్యక్రమాన్ని మీరు నిర్ణయించండి.
1: సో రైట్ ఫ్రమ్ దిస్ మూమెంట్ ఆన్వర్డ్స్ గెట్ టుగెదర్ ఇన్ ది ఆఫ్టర్నూన్, చాక్ అవుట్ ఎ మాస్టర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్.
0: అన్ని రాష్ట్రములు ఎందుకు కూడాను దీనిని అభివృద్ధి పరచాలి.
1: ఆల్ ద స్టేట్స్ should be represented in such activities.
0: Sai di kevalam andhra rashtram ane meer bhavincharadu.
1: Don't feel that Sai belongs to the state of Andhra.
0: Prapanchame Sai yokka graham.
1: The entire world
0: andaru Sai vare.
1: The entire world is the home of Sai. All are Sai's people.
0: Andaru okkate.
1: All are one.
0: Ee tattvanni ee kaliyugamunde manamu nirupinchadaniki taginatundi prayatnam cheyali.
1: You must make efforts to prove to the world in this Kali Yuga this principle.
0: Ide nenu ee naadu aashinchetvanti yokka aasha.
1: This is what my hope is on this day.
0: Nee aashalanni kuda nenu nerveristunnanu. Naa ee okka aasha meerandaru nerveerthaali.
1: I am fulfilling all your hopes and all your aspirations. You now fulfill this one aspiration of mine.

0: అందరు ఆయుర ఆరోగ్యంగా ఆనందంగా శాంతి సంతోష సౌభాగ్యంగా వర్తిల్లి దేశ సేవలు మీ దేహం యొక్క శక్తిని మనోశక్తిని ఆధ్యాత్మిక శక్తిని అంకితం గావించి సార్థక జన్మలు కావాలని నేను ఈనాడు ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I'm hoping and blessing you on this day that you might have a continued state of comfort, that you would be endowed with wealth, with peace, with prosperity, and do things and think things which would prove beneficial not merely to yourself but to those around you, and thus you would be sanctifying and making your life sacred.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 23rd of November 1982 during Bhagwan's birthday celebrations.

0: primary virtues, the cleansed intellect, steady adherence to truth, devotion to God, disciplined senses, dedication to one's duty, these are the things that a teacher ought to seek in order to teach. And the pupil must learn these things in order to be a pupil.
1: Prema Swarupulaina Adhyapakulara, Vidyarthulara.
0: Embodiments of love, teachers and students.
1: విశాలమైన ఈ ప్రపంచమునందు అనంతమైన కాలము ప్రచండ మారుతం వలె అతి వేగంగా కదిలిపోవచ్చున్నది.
0: ఇన్ దిస్ వాస్ట్ ఎక్స్పాన్సివ్ వరల్డ్ టైమ్స్ ఆర్ బికమింగ్ వర్స్ అండ్ గ్రేట్ చేంజెస్ ఆర్ హ్యాపెనింగ్ వెరీ క్విక్.
1: మానవుడు తన కర్తవ్యాన్ని గుర్తించుకొనక పూర్వమే కాయమును విసర్జించుతున్నాడు.
0: మ్యాన్ హ్యాస్ బీన్ గివింగ్ అప్ హిస్ బాడీ ఈవెన్ బిఫోర్ హీఈస్ ఏబుల్ టు రికగ్నైజ్ హిస్ ప్రైమరీ డ్యూటీ.
1: కాయము ఏ నిమిత్తమై ఏర్పడినటువంటిదని ప్రతి వ్యక్తికిడను గుర్తించడం అత్యవసరము.
0: ఎవ్రీ పర్సన్ షుడ్ రికగ్నైజ్ How is it, or why is it that he has been given the body?
1: Paropakaratham idam shariram.
0: The body.
1: Oka karmacharana nimittamai manaku ee kayam yerpadutunnadi.
0: The body has been given to us in order to do service. In order to do work, this body has been endowed.
1: Karma ee nimittamai yerpadutunnadanaga. కాలమును పవిత్రము గావించుకునే నిమిత్తమై ఏర్పడుతున్నది.
0: అండ్ వాట్ ఈస్ వర్క్? వర్క్ ఈస్ టు బి డన్ ఇన్ ఆర్డర్ టు మేక్ టైమ్ సేక్రెడ్, సాంక్టిఫైడ్.
1: మన ప్రతి కర్మ కూడాను దివ్యమైనటువంటి యొక్క మార్గం నందు ప్రవేశపెట్టుటకు ప్రయత్నించాలి.
0: వి మస్ట్ ట్రై టు డైరెక్ట్ ఎవ్రీ వర్క్ ఆఫ్ అవర్స్ ఇన్ ఏ హోలీ పాత్.
1: ప్రతి కర్మ కూడాను ఆధ్యాత్మికంగానే మనము ఊహిస్తూ రావాలి.
0: ఎవ్రీ వర్క్ హెస్ గాట్ టు బి లుక్డ్ అపాన్ యాజ్ ఎ స్పిరిచువల్ టాస్క్. వర్క్ హెస్ గాట్ టు బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ టు వర్షిప్.
1: కనుకనే కాయము, కాలము, కర్మము ఈ మూడింటి యొక్క సత్యాన్ని మొట్టమొదట అధ్యాపకులు గుర్తించాలి.
0: ది టీచర్స్ మస్ట్ ఫస్ట్ ఇవాల్యుయేట్ టైమ్, body, work, the holiness of all these three.
1: Karma acharana kosam kayamu, kalamunu pavitram chese nimittamai karma aneetunte rendu pavitramainatunte oka amshamulanu manamu nirantaramu hrudayamunandu unchukovali.
0: The body has been given for the sake of work, and work has been is to be done in order to sanctify time. These two things every person must instill into his heart.
1: Manavuni uttamagatiki gunipovunadi leka adhamasthitiki troyunadi manavuni yokka karmani.
0: It is the work that man does that either raises him to the spiritual height or lowers him to perdition.
1: Karma oka mirror vantidi.
0: Work is like a mirror.
1: మన ముందు పెట్టినటువంటి యొక్క అద్దము మన యొక్క అందచందములను ఏ రీతిగా నిరూపిస్తూ ఉన్నదో అదే విధముగానే మానవుడు చేయు ప్రతి కర్మ యందు కూడాను మంచి చెడ్డ అనేటువంటి యొక్క ప్రతిబింబాలను మనకు అందిస్తూ ఉంటుండాలి.
0: జస్ట్ ఇస్ ఎ మిర్రర్. ఇఫ్ యు స్టాండ్ బిఫోర్ ఇట్ ఇట్ రివీల్స్ టు యు యువర్ ఫీచర్స్. సో టు ద వర్క్ దట్ యు డు reveals to others your character and your nature.
1: Kontha mandi panilo prarambhinchutaku purvamu parama shantanga undinattuga kanipistaru.
0: Some people before they begin any work they appear to be very calm and peaceful.
1: పనిలో ప్రవేశించగానే కొన్ని విధములైనటువంటి యొక్క విసుగులు, కొన్ని విధములైనటువంటి యొక్క కోపములు ప్రదర్శిస్తూ ఉంటారు.
0: బట్ వన్స్ దే ఎంటర్ ఇన్ టు వర్క్ దే బిగిన్ టు ఎగ్జిబిట్ ఎ సర్టన్ టైర్సమ్నెస్ ఆర్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజమ్ అండ్ ఈవెన్ సమ్ యాంగర్.
1: మరికొంతమంది పనిలో ప్రారంభించక పూర్వము కొన్ని విధములైనటువంటి యొక్క అలజడతో నిండి ఉంటారు.
0: అదర్స్ బిఫోర్ దే స్టార్ట్ వర్క్ దే విల్ హ్యావ్ వాంట్ ఆఫ్ ఎంథూజియాజమ్ అండ్ దే వోంట్ బి వెరీ ఎర్నెస్ట్ అబౌట్ ఇట్.
1: పనిలో తాము ప్రవేశించగానే ప్రశాంతమైనటువంటి యొక్క కర్మలను ఆచరిస్తూ పవిత్రమైనటువంటి భావముల చేత దానిని అనుభవిస్తూ ఉంటారు.
0: బట్ ఆఫ్టర్ దే ఎంటర్ ది వర్క్ దే విల్ డూ ఇట్ విత్ అ కామ్ అండ్ పీస్ఫుల్ మైండ్ అండ్ వెరీ ఎంథూజియాస్టికలీ.
1: కనుక పనులు ఎందే మానవుని యొక్క పవిత్రత కాని అపవిత్రత కాని మనకు ప్రత్యక్షమవుతున్నది.
0: దేర్ఫోర్ అవర్ హోలీనెస్ ఆర్ అన్హోలీనెస్ ఈజ్ ఎవిడెంట్ ఇన్ ది వర్క్ దట్ వి డూ ఇన్ ది మేనర్ ఇన్ విచ్ వి డూ ది వర్క్.
1: కనుకనే భగవద్గీత యందు కర్మణ్యేవ అధికారస్య మా ఫలేషు గదాచన.
0: దట్ ఈస్ వై ఇట్ ఈస్ సెడ్ ఇన్ ది గీత ఫర్ వర్క్ అలోన్ యు హ్యావ్ ది రైట్. యు హ్యావ్ నో రైట్ ఫర్ ది కాన్సిక్వెన్స్ ఆఫ్ ది ఫ్రూట్స్ దేర్ఆఫ్.
1: మనము చేయు ప్రతి కర్మ యందు కూడాను ఒక విధమైనటువంటి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి యొక్క గుణములు మనకు నిరూపిస్తూ వస్తుంటాయి.
0: ఎవ్రీ వర్క్ దట్ వి డూ హ్యాస్ గాట్ ఇన్ ఇట్ ది కాన్సిక్వెన్సెస్ దట్ విల్ కమ్ ఇన్ ది ఫ్యూచర్.
1: మొట్టమొదట మనము నిష్కామ కర్మలో ప్రవేశించడం అనేటువంటిది చాలా కష్టం.
0: ఆఫ్ కోర్స్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఇన్ ది బిగినింగ్ టు ఎంటర్ ఇన్ టు వర్క్ అబౌట్ విచ్ వి డోంట్ రిగార్డ్ ది కాన్సిక్వెన్స్.
1: దుష్టకర్మ నుంచి సత్యకర్మలో ప్రవేశించి సత్కర్మ నుంచి నిష్కామ కర్మలో మనం చేరటం ఇది సరియైన మార్గం.
0: వి హావ్ గాట్ టు ఎంటర్ ఇన్ టు ద రియల్ ట్రూ వర్క్ అండ్ ఫ్రమ్ గుడ్ వర్క్ వి హావ్ గాట్ టు ప్రొసీడ్ టు వర్క్ ఫర్ విచ్ వి డోంట్ డిజైర్ ది కాన్సిక్వెన్సెస్.
1: కర్మ ఒక థర్మామీటర్ వంటిది.
0: వర్క్ ఈజ్ లైక్ ఎ థర్మామీటర్.
1: మానవుని యొక్క ఉష్ణము ఎంతవరకు ఉన్నది, ఎంతవరకు తగ్గినది అనేటువంటిది థర్మామీటర్ ఏ విధంగా చెప్పగలుగుతున్నదో అదే విధంగానే మానవుడు చేయు ప్రతి కర్మ కూడాను తనలో ఉన్నటువంటి తాపత్రయములు ఎంతవరకు చల్లారినవి, ఎంతవరకు అభివృద్ధి అయినవి, ఎంతవరకు కొంత నిలిచినవి అనేటువంటి యొక్క దీనిని నిరూపిస్తూ వస్తుంటాయి.
0: జస్ట్ ఇస్ ది థర్మామీటర్ shows the temperature of the body, whether it is increased or decreased. So also, the work that a person does indicates the increase in virtue or in vice or his motives. It can measure the motives and the vices and the virtues.
1: Kanuka, manavudu sattvika gunamanandunnada, leka rajasikamanandunnada, leka tamasikamanandunnada, aneetvanti yokka nirnayanni మనం ఆచరించే కర్మలే నిరూపిస్తూ ఉన్నాయి.
0: ది వర్క్ దట్ వి డూ ఇండికేట్స్ వెదర్ ఎ పర్సన్ హస్ గాట్ ఎ బ్యాలెన్స్డ్ మైండ్ ఆర్ ఎ ప్యాషనేట్ మైండ్ ఆర్ ఎ స్లోత్ఫుల్ డల్ మైండ్.
1: కనుకనే మానవుడు కర్మ ప్రవీణుడైపోయినప్పుడు, కర్మలో ప్రవేశించినప్పుడు, కర్మ సూర్యుడైనప్పుడే మన మానవత్వం యొక్క దివ్యత్వాన్ని నిరూపించుటకు వీలవుతుంది.
0: దేర్ఫోర్ ఇట్ ఇస్ ఓన్లీ వెన్ a person becomes an expert in work or a heroic work or he takes up to sacred work that we can reveal our real inner nature.
1: Manavudu pavitramainatunti karmala dwara tana divyatvanni darshinchukovalani kore abhilashincheatunti manavuduku motta modata oka vidhamainatunti gunam avasaram.
0: For a person who wants to reveal his divine nature, his real nature through his work, first of all he must develop one particular quality.
1: Aa guname seelam.
0: That quality is virtue, virtuous
1: character,
0: virtuous character.
1: Idi chedu talampulanu emaatram kodunu sahinchadu.
0: If you have got character you will never entertain any bad thought.
1: Antiye kaadu karma seelatvanni అభివృద్ధి పరచుకుంటూ దివ్య భావాలతో తాను పోషిస్తూ వస్తుంది.
0: నాట్ ఓన్లీ దాట్ ఇట్ విల్ మేక్ హిమ్ డూ మోర్ అండ్ మోర్ వర్క్ విత్ గ్రేటర్ అండ్ బెటర్ అండ్ బెటర్ మోటివ్స్.
1: అంతేకాక సాంఘిక జీవితమునకు సర్వోత్తమైనటువంటి స్థానాన్ని కూడాను అందిస్తుంది క్యారెక్టర్.
0: అండ్ క్యారెక్టర్ విల్ ఆల్సో ఎండవ్ హిమ్ విత్ an earnestness in social work and in work for society.
1: Intiye kaaka annamunakai jeevinchutaku ishtapadaka aashayalakai jeevisthundi character.
0: And character also will make a person feel that he ought to live not for food but for certain ideals.
1: Ee vidhamainatundi character leinatundi jeevitamu kevalamu cheekati mandiringa untadi.
0: And a life without character is like a dark house.
1: Traadu teginatvanti gaali patanga untuntadi jeevitam.
0: It will be like a kite which has no string attached to it.
1: Challani roopayi vale chalamani avutuntadi character leni jeevitam.
0: It is like a coin, a counterfeit coin that won't be accepted by anyone.
1: Itti pavitramainatvanti character ఈనాటి విద్యా బోధనలో కొంతవరకు సన్నగిల్లిపోవటం చేతనే విద్యా సంస్థలు విరివిగా విప్లవానికి గురి అవుతున్నవి.
0: ఇట్ ఈస్ బికాస్ ది ఎంఫసిస్ అపాన్ దిస్ క్యారెక్టర్ ఈస్ అబ్సెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ దట్ నౌ వి హావ్ గాట్ ఆల్ దిస్ అజిటేషన్ ఇన్ ది సొసైటీ.
1: ఇంతే కాక కేవలము విద్యావంతులమని విర్రవీగుచున్నామే కాని వివేక శూన్యులుగా చలాయన అవుతున్నాం.
0: Moreover, we pride ourselves as educated people and scholars, but we have not got character.
1: ఈనాడు విద్య యందు కేవలము గ్రంథ పరిచయము మాత్రమే మనం అనుభవిస్తున్నాము కాని ఆచరణమైనటువంటి యొక్క ప్రవర్తన యందు మనము అతి దూరంగా ఉంటున్నాం.
0: Today, the educated people are masters of so many books. But in actual practice of what the books contain and what they profess, they are failing badly.
1: Itti character nu manamu abhruddhi gavinche nimittamai Satya Sai Balavika, Satya Sai Vidya Vihar, Satya Sai Unnata Pathashala, Satya Sai Junior College, Satya Sai Degree College, ee vidhamainatundi perlato manamu అభివృద్ధి గావించుకుంటూ ప్రారంభం చేస్తున్నాం.
0: ఇట్ ఈస్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ దిస్ క్యారెక్టర్ అండ్ ది ప్రాక్టీస్ ఆఫ్ దిస్ క్యారెక్టర్ దాట్ వీ హావ్ స్టార్టెడ్ బాల వికాస్, బాల విహార్, హై స్కూల్స్, జూనియర్ కాలేజ్ అండ్ అదర్ కాలేజెస్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్.
1: మనము ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్ అని అంటున్నాము, కానీ క్యారెక్టర్ అంటే ఏమిటో మనం తెలుసుకోవటానికి ప్రయత్నించటం లేదు.
0: వి సే దట్ ది ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్. But what exactly is character, we have not yet understood.
1: Kevalam sakkarmala acharinchinanta matramana, bhajanalu chesinanta matramana, sastangamulo praveshinchinanta matramana, idi gunamulu yokka sahajamulu kaaneram.
0: It won't be a development of character if you partake in bhajan or if you join satsang, the company of others, and if you become a member of these organizations.
1: Ivi oka vidhamainatundi character ku sambandhinchinatundivi kaavu.
0: These are not related to the development of character.
1: Durbhavamulu hrudayamulo cherakunda chuchukotam idi mottamodati character.
0: The first step in character is to see that bad ideas and thoughts do not enter our hearts.
1: Vatini kriyacharanalo dimpakunda povatame oka vidhamainatundi character.
0: The character means that the words that you utter must be transformed into action.
1: Manamu edo oka paryayamu tappu chesinatha matramana adi tappu kaaneradu.
0: It doesn't matter, it is not a fault if once or you commit some fault.
1: Chesina tappune pade pade chesetvantide pedda tappu.
0: The greater mistake is to do the same fault again and again.
1: కనుక మనము తెలిసియో తెలియకయో పూర్వము మనము దుర్భావములను దుర్గుణములను కొంతవరకు విజృంభింపు చేసుకోవటం ఇది మానవుని యొక్క అసహజంగా ఉంటాడు.
0: ఇట్ ఈస్ ఆఫ్ కోర్స్ వెరీ అన్‌నేచురల్ ఫర్ ఎ పర్సన్ టు గో ఆన్ ఎంటర్టైనింగ్ ఐదర్ నోయింగ్లీ ఆర్ అన్నోయింగ్లీ బ్యాడ్ థాట్స్ ఇన్ హిస్ మైండ్.
1: కానీ ఇది తప్పు అని తెలుసుకున్న తర్వాత వాటిని తిరిగి ఆచరణ యందు పెట్టడానికి ఏమాత్రం కూడా మనము మనస్కరించకూడదు.
0: బట్ వన్స్ యూ రికగ్నైజ్ దట్ ఇట్ ఈస్ బ్యాడ్ అండ్ దట్ ఇట్ షుడ్ నాట్ బి ఎంటర్టైన్డ్ యూ మస్ట్ సీ దట్ ఇట్ డజంట్ కమ్ అగైన్.
1: ఈనాడు మనం బాల వికాసనందు ఈ విధమైనటువంటి యొక్క పవిత్రమైనటువంటి గుణమును అభివృద్ధి పరిచేటువంటి మార్గాన్ని చేపట్టాలి.
0: టుడే ఇన్ ది బాల వికాస్ వి మస్ట్ టేక్ అప్ దిస్ టాస్క్ ఆఫ్ డెవలపింగ్ క్యారెక్టర్ అండ్ గుడ్ థాట్స్.
1: పిల్లలకు బోధించడానికి మనం ప్రయత్నం చేయటం పూర్వము ఆ క్యారెక్టర్ ను మనము స్వజీవితములో ప్రదర్శించాలి, ప్రకటించాలి.
0: బట్ బిఫోర్ వి teach or we persuade the students to develop character, we must ourselves in our own life develop it and practice it.
1: Manamu atti character ni nitya jeevitamunandu anubhavinchakunda kevalam pillalaku maatrame bodhinchadaniki prayatnam chesthe idi e maatram kudanu manamu ee aashayanni poorthi gaavinchalemu.
0: We are not fulfilling the ideal if we don't ourselves have that character, but if you go on telling the students to have that character.
1: Manam aacharinchi pillalaku andinchadaniki samsiddhanga untundali adhyapakudu.
0: We must practice it and experience it, and then only can we communicate it to the students.
1: Ye tappuru chesthe pillalanu manam dandistu idi sariyainadi kadani varini mandalistu untunnamo alanti tappu మనము చేయకుండా చూసుకోవాలి.
0: వాట్ ఎవర్ మిస్టేక్స్ ఇఫ్ ది స్టూడెంట్స్ కమిట్ ఇఫ్ వి పనిష్ దెమ్ ఆర్ ఇఫ్ వి ఫైండ్ ఫాల్ట్ విత్ దెమ్ వి మస్ట్ సీ దట్ వి డు నాట్ అవర్ సెల్ఫ్స్ కమిట్ దోస్ ఫాల్ట్స్.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆదర్శవంతమైనటువంటి యొక్క నడవడికను పిల్లలకు అందించడంలోనే భవిష్యత్తు యొక్క క్షేమము ఆధారపడి ఉంటుండాలి.
0: ది ప్రాస్పెరిటీ అండ్ పీస్ ఆఫ్ ద ఫ్యూచర్ డిపెండ్స్ అపాన్ the students developing this kind of character and our practicing it.
1: ee prapanchamulo anninti kante kudanu viluvainatuvanti emiti ani manam prashniste kontha mandi vendi anavachu, kontha mandi bangaru anavachu, mari kontha mandi vajralu anavachu.
0: What is the most precious thing in the world? If you ask, some people may say silver, some people may say gold, some others may say diamond.
1: Kani వెండి బంగారు డైమండ్స్ కాదు విలువైనటువంటిది, మానవుడే విలువైనటువంటి వాడు.
0: బట్ ఇట్ ఈస్ నాట్ సిల్వర్ ఆర్ గోల్డ్ ఆర్ డైమండ్ దట్ ఈస్ మోస్ట్ ప్రెషియస్. మ్యాన్ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్ ఇన్ ది వరల్డ్.
1: మనకు అగోచరమై అప్రత్యక్షంగా ఉండినటువంటి యొక్క భూమి అందున్నటువంటి బంగారం కూడాను కనిపెట్టి దానిని పరిశుద్ధం చేసి విలువగా మార్చేటువంటి వాడు కూడాను మానవుడే.
0: It is man who discovers the veins of gold under the earth and then takes them out and purifies them and brings out what we call valuable.
1: Mottuga padi undinatvanti oka stone nu teesi aneka vidhamuluga danini cuttings chesi daniki diamonds ga marchi viluvana andinchetunte vaadu manavudu.
0: It is man who takes a lump of stone and cuts it and makes it and recognizes it is diamond and makes it bright and shining.
1: Kanuka viluvainatvanti diamond ku viluvana andinchinatvanti vaadu evaru? Manavudu.
0: Who is it therefore that has given value and price to the diamond? Man.
1: Kanukane annintikante viluvainatvanti vaadu manavudu.
0: Therefore the most precious thing is man.
1: Ituvanti viluvainatvanti manava jatini మనము నిలుపుకొని దానిని కాపాడేటువంటి యొక్క ప్రయత్నము మానవుని యందు మాత్రమే ఉన్నది.
0: అండ్ మ్యాన్ అలోన్ మస్ట్ సబ్స్టాన్షియేట్ దిస్ వాల్యూ అండ్ మెయింటైన్ ఇట్ అండ్ ప్రూవ్ దట్ హీ ఈస్ ద మోస్ట్ ప్రెషియస్ థింగ్.
1: ప్రభుత్వము ప్రజల యొక్క క్షేమాన్ని కోరి అనేక శాసనాన్ని నియమించవచ్చు.
0: ది గవర్నమెంట్ in order to progress the prosperity of the country makes a number of laws.
1: Manavuniki nitya jeevitamunaku sambandhinchinatundi sadupayamulu ప్రభుత్వం అనేకముగా ఏర్పరచవచ్చు.
0: అండ్ దే ఆల్సో క్యాన్ అరేంజ్ ఫర్ వేరియస్ థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ ద డైలీ లివింగ్ ఆఫ్ మ్యాన్.
1: పల్లెల జీవితంలో అనేక పడుబాట్లు పడుతున్నటువంటి వారికి చక్కని సదుపాయములు కూడా చేకూర్చవచ్చు.
0: అండ్ దే మే అఫోర్డ్ వేరియస్ ఆపర్చునిటీస్ అండ్ కంఫర్ట్స్ ఫర్ ద రూరల్ పీపుల్ హూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ పావర్టీ.
1: శాసనాలు ఎంత ఉత్తమమైనటువంటి అయినప్పటికీ దానిని ఆచరించేటువంటి ప్రజలు ఎందే ఉత్తమ భావములు లేకుండా ఇవన్నీ కూడా నిరుపయోగం.
0: బట్ వాట్ ఎవర్ ది మెషర్స్ అండ్ ది లాస్ దట్ ది గవర్నమెంట్ ఆర్ ది రూలర్స్ మైట్ బ్రింగ్ అబౌట్ ది అన్లెస్ ద పీపుల్ దెమ్సెల్వ్స్ హ్యావ్ గాట్ ది విల్ టు క్యారీ దట్ అవుట్ ఇట్ కాంట్ సక్సీడ్.
1: కనుక సద్వినియోగపరిచేటువంటి యొక్క ప్రజలు ఈనాడు ఎంతైనా అవసరం.
0: సో వాట్ యు వాంట్ టుడే ఆర్ పీపుల్ హూ కెన్ మేక్ యూజ్ గుడ్ యూజ్ ఆఫ్ ది ఛాన్సెస్.
1: మానవునికి కావలసినటువంటి యొక్క సదుపాయములు విరివిగా పెరుగుతున్నాయి.
0: మ్యాన్ హస్ గాట్ ఆల్ ది థింగ్స్ దట్ ఆర్ నెసెసరీ ఫర్ హిస్ హ్యాపీ లైఫ్.
1: నిత్య జీవితములకు సంబంధించినటువంటి సదుపాయములు కూడా అనుకూలములు అనేకంగా ఉంటున్నాయి.
0: And he has got many things that can give him a happy daily life.
1: చదువు సందేలియందా కావలసినన్ని సమస్యలు ఏర్పడినాయి.
0: And you ask about education, there are so many institutions all over the world.
1: ధనార్జన మార్గముల కోట్లకు కలిగినవి.
0: And if you ask for means of earning money, you have got plenty.
1: కానీ మానవునికి ఏమాత్రం కూడాను తృప్తి శాంతి అనేటువంటిది కలగటం లేదు.
0: బట్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ మ్యాన్ హెస్ నో కంటెంట్మెంట్ అండ్ మ్యాన్ హెస్ నో పీస్.
1: కారణం ఏమిటి?
0: వాట్ ఈస్ ద రీజన్?
1: అనగా తనలో ఉండినటువంటి యొక్క పవిత్రమైన మానవ గుణములు తాను అభివృద్ధి పరచుకోలేకపోవటం చేతనే సర్వ సదుపాయములు ఉండినప్పటికీ సంతోషాన్ని అనుభవించలేకపోతుంది.
0: బికాస్ హీ హస్ నాట్ డెవలప్డ్ ది క్వాలిటీస్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ దట్ ఆర్ లేటెంట్ ఇన్ హిమ్ దట్ హీ సఫర్స్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దీస్.
1: ఈనాడు మానవుని యొక్క మానవత్వాన్ని అభివృద్ధి పరచుకునేటువంటి ఇది అవసరం.
0: నౌ వాట్ వి మస్ట్ ఇమ్మీడియట్లీ అటెండ్ టు ఈస్ ద డెవలప్మెంట్ ఆఫ్ ద హ్యూమన్నెస్ ఇన్ మ్యాన్.
1: మనము పాశ్చాత్య దేశాల్లో అనేక విధముల సాంకేతిక విజ్ఞాన శాస్త్రము పెరిగిపోతున్నది.
0: ఇన్ ది వెస్టర్న్ కంట్రీస్ ద సైంటిఫిక్ అండ్ టెక్నాలజికల్ అడ్వాన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ వెరీ ఫాస్ట్.
1: చేపల వలె జలములో సంచరించడం కూడాను సులభంగా అభ్యసిస్తున్నాడు.
0: దే ఆర్ డెవలపింగ్ ది ఎబిలిటీ టు మూవ్ ఇన్ వాటర్ లైక్ ఎ ఫిష్.
1: పక్షుల వలె ఆకాశంలో సులభంగా ప్రయాణం చేయటం కూడాను తాను అభ్యసిస్తున్నాడు.
0: దే కెన్ ఫ్లై లైక్ బర్డ్స్ ఇన్ ది ఎయిర్.
1: కానీ మానవుని వలె భూమి పైన జీవించడానికి వాడు ఏమాత్రము ప్రయత్నించడం లేదు.
0: బట్ దేర్ ఇస్ నో అటెంప్ట్ టు లివ్ అపాన్ ది ఎర్త్ లైక్ మెన్.
1: మనము యొక్క భూమి పైన జీవించడానికి తగినటువంటి ప్రయత్నాన్ని మనం చెయ్యాలి. కానీ ఆకాశంలో సంచరించినా జలములో సంచరించినా మనం యొక్క జీవితము ఇది సరి అయినటువంటి యొక్క దీనిని అందుకోలేదు.
0: వి మస్ట్ ట్రై టు లివ్ అపాన్ ది ఎర్త్. దట్ ఈస్ వాట్ వి షుడ్ ట్రై టు డూ అండ్ నాట్ ఫ్లై ఇన్ ది ఎయిర్ లైక్ ఎ బర్డ్ ఆర్ మూవ్ ఇన్ ది వాటర్. ముఖ్యంగా
1: ఈ మానవత్వం అంటే ఏమిటో మనం గుర్తించుకోవడానికి ప్రయత్నించాలి.
0: మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ దట్ యు మస్ట్ ఐడెంటిఫై వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ మెంట్.
1: అప్పుడే మనము బాల వికాస్ బిడ్డలకు దీనిని బోధించడానికి ఒక విధమైన ధైర్యం ఏర్పడుతుంది.
0: ఇట్ ఈస్ ఓన్లీ వెన్ వి నో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ హ్యూమన్నెస్ దట్ వీ క్యాన్ టీచ్ ది బాల వికాస్ పీపుల్.
1: మానవత్వం అంటే కేవలము తిండి నిద్రలతో జీవించుకుంటూ ఇంకా కొన్ని కొన్ని ఇంద్రియ భోగములను అనుభవించుకుంటూ ఏదో కాలమును వ్యర్థము గావించడం కోసం కాదు.
0: హ్యూమన్నెస్ డస్ నాట్ మీన్ ఈటింగ్ అండ్ డ్రింకింగ్ అండ్ కేటరింగ్ టు ది సెన్సెస్ అండ్ సమ్ హౌ లివింగ్ అవుట్ దిస్ లైఫ్.
1: అయితే దీనిని మీరు కూడా చాలా మంది బైబిల్లో చదివి ఉంటుంటారు.
0: దిస్ యు మైట్ హావ్ రీడ్ ఇన్ ద బైబిల్ మెనీ ఆఫ్ యూ.
1: ఒకానొక సమయమునందు జీసస్ ఒక బజార్ లో నడుచుకుంటూ వెళుతున్నాడు.
0: వన్స్ జీసస్ వాస్ వాకింగ్ త్రూ ఎ బజార్.
1: ఒక కార్నర్ లోపల ఒక వ్యక్తి త్రాగి తాను మయమర్చి పడిపోయాడు.
0: అండ్ ఇన్ వన్ కార్నర్ హి ఫౌండ్ ఎ డ్రంకర్డ్ హూ హాడ్ ఫాలెన్ సెన్స్లెస్ ఆన్ ది ఫ్లోర్.
1: అతని దగ్గరికి జీసస్ వెళ్లి, నాయన ఫ్రెండ్, ఏమిటి నీవు ఈ పరిస్థితిలో ఉంటున్నావు? ఎందుకు ఇంత త్రాగినా కూడా నువ్వు ఇంత మయమర్చి త్రాగటం అనేటువంటిది ప్రమాదము, ఇది మంచిది కాదని బోధించాడు.
0: దెన్ జీసస్ వెంట్ టు హిమ్ అండ్ నియర్ హిమ్ అండ్ సెడ్ ఫ్రెండ్, హౌ హ్యావ్ యూ ఫాలన్ లైక్ దిస్? ఈవెన్ ఇఫ్ యూ డ్రింక్ యూ షుడ్ నాట్ డ్రింక్ అంటిల్ యూ లూజ్ యువర్ కాన్షియస్నెస్.
1: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు నాకు పూర్వము కన్నులు లేవు.
0: దెన్ దట్ పర్సన్ సెడ్, లార్డ్ ఫార్మర్లీ ఐ హ్యాడ్ నో ఐస్, ఐ వాస్ బ్లైండ్.
1: అప్పుడు జీవితం అంటే ఏమిటో నీకు అర్థం కాకుండా ఉండినాడు.
0: ఐ డిడ్ నో వాట్ లైఫ్ మీన్స్ ఆర్ మెంట్.
1: అలాంటి పరిస్థితిలో మీరే నాకు ఈ కన్నులు ప్రసాదించారు.
0: At that time, you gave me eyes.
1: ఈ కన్నులు రావటం చేత ప్రపంచంలో ఉన్నటువంటి ఈ భోగములంతా అనుభవించాలనేటువంటి ఉద్దేశంతో నేను అనేక విధములుగా కూడాను త్రాగి దందనాలాడుతూ నా జీవితాన్ని ఈ విధంగా గడుపుతున్నాను.
0: You gave me eyes, and then all the joys and other things in this world I became conscious of them, and therefore I entered into those worldly things.
1: అప్పుడు చెప్పా అనుకున్నాడు జీసస్, చీ చీ చీ, మానవాతీతమైనటువంటి శక్తితో సహజ మానవునిగా చేసినందుకు వీడు మానవత్వాన్ని గుర్తించకుండా కేవలము త్రాగటం మాత్రమే మానవత్వం అనుకున్నాడా? చీ, ఇతని యొక్క జీవితము నా చేతులారనే పాడు చేశాను అని తనలో తాను చాలా బాధపడ్డాడు.
0: జీసస్ ఫెల్ట్ వాట్, ఐ యూజ్డ్ మై సూపర్ హ్యూమన్ పవర్ ఇన్ ఆర్డర్ టు మేక్ దిస్ మ్యాన్ ఎ మ్యాన్ అండ్ దాట్ హ్యాస్ రిజల్టెడ్ ఇన్ హిస్ బికమింగ్ లోవర్ దెన్ మ్యాన్. ఐ షుడ్ నాట్ హావ్ డన్ దిస్, మియర్లీ గివింగ్ హిమ్ ఐస్.
1: మరి కొంత దూరం పోయేటప్పటికి మరొక వ్యక్తి కామాంధుడై బజార్ నుండి స్వేచ్ఛా విహారం తలుపుతున్నాడు.
0: Another person, as he was going along the bazaar, he found a person who was mad after the senses,
1: lust,
0: who was suffering from lust and was moving about in a mad type of way.
1: Akkada chuchadu Jesus, nayana ఏమిటి మానవత్వం అంటే బజారు కుక్కల వల్ల జీవించటమా మానవత్వము? నీవు ఏ విధంగా జీవిస్తున్నావు? అది స్ట్రీట్ డాగ్స్ కూడా జీవించడం లేదా? ఏమిటి నీ వికారము అని ప్రశ్నించాడు.
0: దెన్ హి వెంట్ అండ్ టోల్డ్ హిమ్, ఫ్రెండ్, వాట్ ఈస్ దిస్? యువర్ లైఫ్ ఈస్ వర్స్ దెన్ దట్ ఆఫ్ స్ట్రీట్ డాగ్స్. హౌ ఇస్ ఇట్ దట్ దిస్ థింగ్ హాస్ హ్యాపెన్ టు యూ?
1: అప్పుడు ఆ వ్యక్తి చెప్పాడు, ప్రభు నాకు పూర్వము కుష్టి రోగం అనేటువంటిది ఉండేది.
0: దెన్ హీ సెడ్, Lord, I was a leper once.
1: అది తమ యొక్క మానవాతీతమైన శక్తి ద్వారా దానిని నివారణ గావించారు.
0: Through your superhuman powers, I was relieved from that.
1: నేను కుష్టి రోగం ఉండినంత వరకు నా దగ్గరికి ఎవ్వరు కూడా వచ్చేటువంటి వారు కాదు.
0: So long as I was a leper, nobody approached me.
1: అప్పుడు ఈ యొక్క ఇంద్రియముల యొక్క తత్వాన్ని నేను ఏ విధంగా కూడా అనుభవించడానికి వీలు కాకపోయింది.
0: At that time, I could not enjoy my senses.
1: ఇప్పుడు చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను.
0: Now you have given me very good health, and therefore I am full of lust.
1: అప్పుడు జీసస్ అనుకున్నాడు, చీ చీ చీ చీ చీ, వీని రోగం నివారణ చేయటము ఈ విధమైనటువంటి యొక్క దుర్మార్గం నందు అనుభవించుటక ఇది నా చేతులారాని ఇతని జీవితాన్ని నేను పాడు చేస్తున్నాను.
0: Then Jesus said, fie upon this. What? I have myself, out of my own hand, ruined this person.
1: అనగా జీవితం అంటే కేవలము ఇంద్రియ సుఖమును అనుభవించటం కాని లేక ఏదో త్రప్పత్రాగి ఇప్పుడు చక్కని ఆరోగ్యాన్ని అందించటం చేత నేను ఈ మార్గంలో నేను జీవిస్తున్నాను.
0: Now you have given me very good health, and therefore I am full of lust.

0: merely catering to the senses or taking food and drink or living a life.
1: ఆకలి దప్పులు ఈ యొక్క ఇంద్రియముల ఆనందము పసిపచ్చి మృగాదులు కూడా అనుభవిస్తున్నాయి. దీనికి మానవుడిగా ఎందుకు పుట్టాలి?
0: ఈవెన్ బర్డ్స్ అండ్ బీస్ హావ్ గాట్ హంగర్ అండ్ థర్స్ట్ అండ్ దే కేటర్ టు దేర్ సెన్సెస్ అండ్ యానిమల్స్ వై షుడ్ బి బోర్న్ యాజ్ మెన్ ఫర్ దిస్.
1: ఇంకా మానవుడిగా పుట్టి అనేక విద్యలు నేర్చి యూనివర్సిటీస్ కంతా పోయి ఉన్నత పట్టములు అందుకొని ఇంత విద్యావంతుడని పేరు పొంది కూడాను పశువుల వలె మనం జీవిస్తే ఇంకా మానవత్వం అనేటువంటిది ఏమిటి మనం?
0: And if after being born as man and being educated and going to the universities and getting a number of degrees and moving about like big scholars, if we descend to this level, what exactly is the purpose of life?
1: పశువులు ఏ high school కు పోతున్నాయి, ఏ కళాశాలలో చదువుతున్నాయి?
0: Animals don't go to school or attend universities.
1: కనుక మనకంటే పశుపక్షి మృగాదులే చాలా బెటర్ గా కనిపిస్తుంది.
0: Therefore it appears as if the animals are much better than ourselves.
1: పశుపక్షి మృగాదులకైనా ఒక సీజన్ ఒక రీజన్ ఉంది, కానీ ఈనాటి మానవులకు నో సీజన్ నో రీజన్.
0: Even birds and animals and bees have got a certain season and some reason, but we humans have no season or reason.
1: ఇలాంటి సమయంలో మనము మానవులుగా పుట్టి మనము చేసేటువంటి పని ఏమిటి?
0: Therefore, under these conditions, what are we doing having been born as man?
1: ఈనాటి మానవ జాతిలో మూడు రకములైన యొక్క భావములు కలిగినటువంటి వారు కలరు.
0: There are three types of men at the present time.
1: ఒక తరగతి వారు భక్తి రస భావముతో కూడి ఉంటారు.
0: One type of men have got the spirit of devotion.
1: Emotional.
0: They are emotional, governed by emotions.
1: రెండవ తరగతి వారు క్రియాశీలులై ఉంటారు.
0: The other type are anxious to do work.
1: Active.
0: They are active.
1: మూడవ తరగతి వారు నిరంతరము కూడాను విచారణత్వంలో ఉండి ఉంటారు.
0: The third type are intellectual or inquiry.
1: Rational.
0: And rational. Emotional,
1: active and rational.
0: ఈ
1: మూడు తరగతి వారిలో మొట్టమొదటి తరగతి వారు ఏదో ధ్యానము భగవత్ చింతన భజన స్మరణ ఇత్యాది కార్యముల యందు తాము ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటారు.
0: And the emotional type of people, they enjoy bliss by taking part in bhajan or in the recitation or repetition of the Lord's name.
1: ఇంక రెండవ తరగతి వారు కేవలము సేవక భావమునందు నిరంతరము కర్మాచరణ యందే నిమగ్నులై ఉంటారు.
0: The active type of people, they take up to social service and various activities which will produce joy in the world.
1: ఇంకా మూడవ తరగతి వారు తమ యొక్క ధీశక్తి చేత తత్వ విచారణ యందే మునిగి ఉంటారు.
0: And the rational type of people, they have got the intellectual faculty and they go on inquiring into the truth.
1: ఈ మూడింటిని భక్తి కర్మ జ్ఞానము అనేటువంటి యొక్క మూడు మార్గములు యందు దీనిని ప్రచరిస్తూ వచ్చారు.
0: And these three types, they take up to the bhakti or the devotional aspect, the karma or the active.
1: Work, worship and wisdom.
0: Work and then the worship for the emotional, work for the active and wisdom for the rational.
1: అయితే ఈనాడు ఈ పదములకు ఈ కర్తవ్యములకు విపరీతమైనటువంటి అర్థములు మనము కల్పించి విపరీతమైన వికార మార్గమును అనుసరిస్తూ వస్తున్నాం.
0: బట్ అట్ ది ప్రెసెంట్ టైమ్ దీస్ వర్డ్స్ వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ హావ్ బీన్ డిస్ట్రాక్టెడ్ అండ్ గివెన్ ఈవెన్ ఆపోజిట్ మీనింగ్స్.
1: నిత్యానిత్య విషయ పరిశీలనయందు మాత్రమే విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
0: ది రేషనల్ మైండ్ హస్ బి డివోటెడ్ టు ది డిస్క్రిమినేషన్ బిట్వీన్ ది ట్రాన్సియెంట్ అండ్ ది పర్మనెంట్.
1: సత్య సంకల్పము చేత విచారణ శక్తిని ప్రవేశపెట్టాలి.
0: In order to discover the truth and that alone the rational mind must
1: అయితే ఈనాడు సంకుచితమైనటువంటి దృష్టితో ఈ యొక్క విచారణ శక్తిని ప్రారంభిస్తున్నారు.
0: But now intellectual inquiry is limited.

0: to low and narrow things.
1: ఈనాడు ఈ రేషనల్ అనేటువంటి దాంట్లో మనము స్వార్థమైనటువంటి మార్గమునందు మనం ప్రవేశపెడుతున్నాం.
0: And the rational mind is now being devoted for selfish purposes.
1: వ్యక్తి యొక్క ఇష్ట అయిష్టములపైన మనము దీనిని ప్రవేశపెడుతున్నాం.
0: And the inquiry is dictated by the personal,
1: ఇక్కడ ఎమోషనల్, యాక్టివ్, రేషనల్ ఈ మూడు కూడాను మూడు భిన్నమైనటువంటివి కాదు.
0: But these emotional, active and rational are not three distinct and separate things.
1: ఈ మూడు కూడాను ఒకదానినొకటి అనుసరించినటువంటివి.
0: They follow one the other.
1: ఈ మూడు కూడాను అవినాభావ సంబంధమైనటువంటివి.
0: They are three very much interrelated.
1: ఒకదానిని వదిలి మరొకటి ఉండుటకు వీలు కాదు.
0: You can't have one and the others separate.
1: కనుక ఎమోషనల్ అనేటువంటి భక్తి మార్గం నందు కూడాను కర్మ నేషనల్ అనేటువంటి కర్మ జ్ఞాన మార్గములు కూడా ఇమిడి ఉంటున్నాయి.
0: ఈవెన్ ఇన్ ది ఎమోషనల్ యు హావ్ ది యాక్టివ్ అండ్ ది రేషనల్ టెంపరమెంట్స్ మిక్స్.
1: ఈ యాక్టివ్ అనేటువంటి కర్మనందు కూడాను ఈ యొక్క ఎమోషనల్ రేషనల్ రెండు కూడాను అంతర్భూతమై ఉంటున్నాయి.
0: అండ్ ఇన్ ది యాక్టివిటీ దట్ ఇస్ బీయింగ్ డన్ బై ది యాక్టివ్ పీపుల్ ది ఎమోషనల్ అండ్ రేషనల్ ఆల్సో.
1: ఈ రేషనల్ ఎందుకు కూడాను ఎమోషనల్ అండ్ యాక్టివ్ రెండు కూడాను అంతర్ప్రవాహంగా ఉంటుంది.
0: అండ్ ఇన్ ది రేషనల్ ఆల్సో యాజ్ అన్ అండర్ కరెంట్ యు హావ్ గాట్ ది ఎమోషనల్.
1: కనుక రేషనల్ అనగా కేవలం అతివాదులుగా మనం బయలుదేరటం అనేటువంటిది ఇది చాలా అపార్థం.
0: దేర్ఫోర్ ఇఫ్ ది రేషనల్ పీపుల్ born all by themselves without any emotional or active attitudes, that is also a wrong interpretation.
1: Manam rational anetundi pavitramaina tundi deeshaktini prakatincheetundi.
0: Rational is we must exhibit or develop.
1: Deeniki oka chinna udaharanam.
0: There's one example. How
1: manamu oka stool untuntadi. Stool,
0: there's this stool,
1: daniki moodu kaallu untuntayi.
0: It has got a three-legged stool.
1: ఈ మూడు కాళ్ళ లోపల కూడాను ఒక కాలు లేకపోతే అది నిలచదు.
0: And if this three-legged stool has not got one leg, it can't stand.
1: అదే విధంగానే ఇందులో ఏ కాలు లేకపోయినా కానీ స్టూల్ పైన మనం కూర్చోటానికి వీలు కాదు.
0: And if there are no legs, we can't sit upon that stool.
1: ఇందులో మూడు కాళ్ళు ఏమిటంటే ఎమోషనల్, యాక్టివ్ అండ్ రేషనల్. ఈ మూడు మూడు కాళ్ళు.
0: These three, emotional, active and rational, are the three legs.
1: Anaga bhakti, karma, jnanamu anetuvanti yokka moodu padamulu.
0: So work, worship and wisdom, these are the three legs.
1: Deeni paina marokati chakkani nunnu painatuvanti yokka palakanu vestamu.
0: And upon those three legs we place a soft, fine, well polished plank.
1: ఆ పీఠమే లేకపోతే మనం కూర్చోవటానికి వీలు కాదు.
0: If you have not got a plank over it, you can sit on it.
1: కనుక ఎమోషనల్, యాక్టివ్, రేషనల్ అనే మూడు పాదముల పైన సర్వజన సమాన ప్రేమ అనేటువంటి ప్లేటును వేసినప్పుడే మనకు సరిగా దానికి స్థానం.
0: Upon these three legs, we must place the plank of love, equal for all.
1: ఈ విధమైనటువంటి యొక్క ఆధారము కాళ్ళుగా తీసుకుని ఆదేయము పలకగా తీసుకున్నప్పుడు మన యొక్క జీవితం అనేటువంటిది దానిపైన విశ్రాంతి పొందడానికి
0: వీలవుతుంది.
1: కనుక రేషనల్ ఎందు కూడాను ప్రేమ చాలా అవసరం.
0: ఈవెన్ ది రేషనల్ పీపుల్
1: ఎమోషనల్ లో కూడాను ప్రేమ అవసరం.
0: అండ్ ఎమోషనల్ ఆల్సో యు మస్ట్ హావ్.
1: ఈ మూడింటి పైన ఈ ప్రేమ అనే ప్లేట్ ను క్రూస్ వేసి బిగించినారు.
0: బికాస్ ఓవర్ ఆల్ దీస్ యు హావ్ టు స్క్రూ ది ప్లేట్ ఆఫ్ ద ప్లాంక్ ఆఫ్ లవ్.
1: ఈ స్క్రూ అనేటువంటిదే ఫెయిత్.
0: అండ్ ది స్క్రూ విత్ విచ్ వి ఫిక్స్ హిస్ లవ్ ఈస్ ఫెయిత్.
1: ప్రేమ అనేటువంటి పలక పైన ఈ ఎమోషనల్, యాక్టివ్, రేషనల్ అనే దాంట్లో ఒక ఫెయిత్ ఫెయిత్ ఫెయిత్ అనేటువంటి స్కూల్ బిగించారు.
0: అండ్ ది మోర్ ఫెయిత్ యు హావ్ ది టైటర్ ది స్క్రూ అండ్ ది ఫర్మర్ ఇట్ బికమ్స్.
1: ఈ ఫెయిత్ అనేటువంటిది లేకపోతే మూడు కాళ్ళు ఉండినా పలక ఉండినా ఎప్పుడో మన వల్ల పడద్రోస్తుంది.
0: ఇఫ్ యు హావ్ నాట్ గాట్ దిస్ ఫెయిత్ విచ్ స్క్రూస్ ది హోల్ థింగ్, ఈవెన్ ఇఫ్ యు హావ్ ది త్రీ లెగ్స్ and even if you have the plank over it.
1: కాన్ఫిడెన్స్ ఈ యొక్క ఫెయిత్ అనేటువంటిది చాలా అవసరం.
0: దేర్ఫోర్ దిస్ ఫెయిత్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్.
1: ఈ ఫెయిత్ అనేటువంటి దేనిపైన ఉంటుందంటే వర్క్ వర్షిప్ అండ్ విజ్డమ్ మూడింటి పైన సమత్వమైనటువంటి విశ్వాసం ఉంటుండాలి.
0: అండ్ వేర్ అపాన్ షుడ్ యూ హ్యావ్ ఫెయిత్ అపాన్ ఆల్ దీస్ త్రీ.
1: ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ,
0: అనదర్ ఎగ్జాంపుల్.
1: ఫెయిత్ లేక అదే కాన్ఫిడెన్స్ లవ్ కు డిఫరెన్స్ ఉంది.
0: దేర్ ఈస్ లవ్, దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ ఆర్ కాన్ఫిడెన్స్ అండ్ లవ్.
1: లవ్ ఉంటే చాలు కదా ఇంకా భగవంతుని పైన ఫెయిత్ ఎందుకు అని కూడా కొంతమంది వాదిస్తారు.
0: పీపుల్ మే ఆస్క్ ఇఫ్ ఇట్ ఈస్ లవ్ ఇస్ దట్ నాట్ ఇనఫ్, వై షుడ్ వి హ్యావ్ ఫెయిత్.
1: లవ్ వేరు, ఫెయిత్ వేరు, కాన్ఫిడెన్స్ వేరు.
0: లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
1: ఏ విధంగా అని మనం
0: విచారించాం.
1: మన చిన్న బిడ్డ పైన చాలా ప్రేమ ఉంటుంటారు తల్లికి.
0: వి హావ్ గ్రేట్ లవ్ ఫర్ అవర్ లిటిల్ చైల్డ్ ద మదర్ విల్ హ్యావ్.
1: లవ్ ఉంది కానీ ఆ బిడ్డ చేతికి బంగారు గిన్నె అందించదు.
0: ఇట్ హస్ గాట్ లవ్ ఫర్ ది చైల్డ్ బట్ ఇట్ వోంట్ గివ్ ది చైల్డ్ ఎ గోల్డెన్ కప్.
1: కారణం ఏమిటంటే ఆ అమ్మాయి భద్రం చేసుకోలేదు అనేటువంటి ఒక ఆ కాన్ఫిడెన్స్ లేదు తల్లి.
0: బికాస్ ఇట్ ఇస్ నో కాన్ఫిడెన్స్ దట్ ది బేబీ విల్ హోల్డ్ దట్ థింగ్ సెక్యూర్లీ.
1: కనుక కాన్ఫిడెన్స్ వేరు, ఫెయిత్ ఒక లవ్ వేరు.
0: సో లవ్ ఇస్ డిఫరెంట్, కాన్ఫిడెన్స్ ఇస్ డిఫరెంట్.
1: ఇక్కడ దైవత్వంలో ఏ రీతిగా ఉండాలంటే లవ్ అండ్ కాన్ఫిడెన్స్ రెండు కూడా ఉంటుండాలి.
0: బట్ ఇన్ ద డివైన్ వి మస్ట్ హావ్ బోత్ లవ్ అండ్ కాన్ఫిడెన్స్.
1: లవ్ అనేటువంటిది లౌకికమైనటువంటి దీంతో మనము అనుభవిస్తున్నాము.
0: లవ్ ఈజ్ నౌ బీయింగ్ ఎక్స్పీరియన్స్ బై అస్ ఇన్ వరల్డ్లీ థింగ్.
1: ముఖ్యంగా సాయి సంస్థల వారు చక్కగా గుర్తించవలసినటువంటి విషయంలో ఇది చాలా ప్రధానం.
0: నౌ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ పీపుల్ ఇన్ ద సాయి ఆర్గనైజేషన్ టు రికగ్నైజ్.
1: సత్య సాయి ఆర్గనైజేషన్ లో సత్య, ధర్మ, శాంతి, ప్రేమ ఈ నాలుగు చాలా ప్రధానం అనుకుంటున్నాను.
0: ఇన్ ది సత్య సాయి ఆర్గనైజేషన్ సత్య, ధర్మ, శాంతి, ప్రేమ,
1: ట్రూత్, రైటియస్నెస్, పీస్
0: అండ్ లవ్ ఆర్ ఎసెన్షియల్.
1: అయితే ఈ నాలుగు కూడాను గుణములకు సంబంధించినటువంటివా లేక గుణాతీతమైనటువంటివా అని విచారించాలి.
0: ఆర్ దీస్ ఫోర్ అటాచ్డ్ టు సమ్ క్వాలిటీ ఆర్ ఆర్ దే బియాండ్ క్వాలిటీ?
1: సత్యం అంటే ఏమిటి?
0: వాట్ ఈస్ ట్రూత్?
1: ట్రూత్ అంటే ట్రూత్ ఈజ్ వన్, నాట్ టూ.
0: Truth is one only and not two.
1: ఈ ట్రూత్ దేనికి సంబంధించినటువంటిది?
0: టు వాట్ ఈస్ దిస్ ట్రూత్ రిలేటెడ్?
1: చూచింది చూచినట్టుగా, వినింది వినినట్టుగా, చెప్పింది చెప్పినట్టుగా, అనుభవించింది అనుభవించినట్టుగా చెప్పటం సత్యం కాదు.
0: ఇట్ ఈస్ నాట్ ట్రూత్ సింప్లీ టు సే టు రిపీట్ వాట్ యు హావ్ సీన్ ఆర్ టు రిలేట్ వాట్ యు హావ్ హెర్డ్ ఆర్ టు డిస్క్రైబ్ వాట్ యు హావ్ ఎక్స్పీరియన్స్డ్ కరెక్ట్లీ. సో దట్ ఈస్ నాట్ ట్రూత్.
1: కారణం ఏమిటనగా చూచిన కన్నులు కేవలము ఒక రోగముతో కూడిన జాండీస్ వస్తే అంత ఎల్లో కలర్ గా.
0: బట్ ఇఫ్ యు గెట్ జాండీస్ యు విల్ సీ ఆల్ కలర్స్ యాజ్ యెల్లో.
1: కన్నులు కేవలం చూచిన దాన్ని చూచినట్టు చెప్తుంది గానీ యథార్థాన్ని చెప్పటం లేదు.
0: ది ఐ కెన్ సీ ఓన్లీ స్పీక్ ఓన్లీ అబౌట్ వాట్ ఇట్ సీస్ అండ్ నాట్ అబౌట్ ట్రూత్.
1: కనుక కన్నులకు చెప్పేటువంటిది ట్రూత్ కాదు, టంగ్. ట్రూత్ కు టంగ్ కనెక్షన్.
0: ట్రూత్ ఇస్ కనెక్టెడ్ విత్ ది టంగ్.
1: అందువలనే సత్యం వద, సత్యము చెప్పు. చెప్పటము నాలుగుకు మాత్రమే సంబంధం, కన్నులకు సంబంధం లేదు.
0: దట్ ఈస్ వై ది వేదాస్ సే స్పీక్ ది ట్రూత్ బికాస్ స్పీకింగ్ ఈస్ కనెక్టెడ్ విత్ ది టంగ్ నాట్ విత్ ది ఐ.
1: ఇంకా ధర్మము, సత్యము ధర్మము. ధర్మము దేనికి సంబంధించింటే దేహానికి సంబంధించినటువంటిది, క్రియాచరణలో దాన్ని నిరూపించవలసినటువంటిది.
0: దెన్ వి కమ్ టు సెకండ్ రైచియస్నెస్ దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది బాడీ, ది ఎంటైర్ ఫిజికల్ బాడీ.
1: ధర్మము ధర్మమని ధర్మము చెప్పితే ప్రయోజనం లేదు. ధర్మం చరా, చేసి చూపించమన్నారు.
0: దేర్ ఇస్ నో మీనింగ్ ఇన్ సేయింగ్ దట్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ సింప్లీ సేయింగ్. ఇట్ మస్ట్ బి యాక్టెడ్. దట్ ఈస్ వై ది వేదాస్ సే యాక్ట్ రైచియస్లీ.
1: ఇంకా శాంతి, శాంతి అనగా మనసుకు సంబంధించినటువంటి.
0: దెన్ వి హావ్ శాంతి దట్ ఈస్ కనెక్టెడ్ విత్ ది మైండ్.
1: ఇక్కడ వాక్, కాయ, మనస్సు, మనోవాక్ కాయములు ఈ మూడింటికి సంబంధించినటువంటివి సత్య, ధర్మ, శాంతి.
0: సత్య ఈజ్ ది వర్డ్ అండ్ ధర్మ ఈజ్ ది బాడీ అండ్ శాంతి ఈజ్ ది మైండ్.
1: కనుక త్రిపురణం త్రికుణ త్రికురణం
0: సో ఇట్ ఈస్ ఏ ట్రిపుల్ ట్రినిటీ
1: ఐ త్రీ థింగ్స్ సత్యము సాత్విక గుణం
0: సత్యం ఈస్ వాట్ యు కాల్ ది సాత్విక్ క్యారెక్టర్ ది బ్యాలెన్స్
1: ధర్మమును ఆచరించేటువంటి దేహము రాజసిక గుణం
0: ది బాడీ దట్ డస్ రైచియస్లీ ఈస్ రాజసిక్ ఈస్ యాక్టివ్
1: మనసు తామసికము
0: అండ్ మనస్ దట్ హెస్ గాట్ శాంతి ఈస్ తామసిక్
1: కనుక ఈ మూడు కూడాను సత్య ధర్మ శాంతి ఈ మూడు కూడాను సత్వరజు తమో గుణములకు సంబంధించినటువంటి
0: సో ది సత్య ధర్మ శాంతి దీస్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ద త్రీ క్వాలిటీస్ ఆఫ్ సత్వ రజస్ అండ్ తమస్
1: అయితే ఇంకా ప్రేమ ఏమిటి ఈ మూడు గుణములకు అతీతమైనటువంటిది ప్రేమ
0: దీస్ త్రీ క్వాలిటీస్ బట్ బియాండ్ దీస్ త్రీ క్వాలిటీస్ బియాండ్ వర్డ్ అండ్ బాడీ అండ్ మైండ్ we have
1: kanukane love is god anar
0: that is why as god is above all qualities love also is above all qualities so love
1: kanuka manamu ee premanu gunamula daggariki ee premanu dehamu daggariki ee premanu manasu daggariki laakkovatam chetane ee prema kudanu maanijyamaipothundadi మనోవాకాయములకు ఈ ప్రేమను ఆ స్థాయికి దిగజారి చేతనే మనము కొన్ని విధములైనటువంటి యొక్క అశాంతులకు గురి అయిపోతున్నాం అది ఎప్పుడు కూడా ప్రేమ సాక్షిభూతమై ఉంటుండాలి
0: దట్ యూనివర్సల్
1: ప్రేమ ఎప్పుడు దివ్యమైనటువంటిదిగానే ఉంటుండాలి
0: దట్ డివైన్ లవ్ అండ్ యూనివర్సల్ లవ్
1: నీ వాక్కును నీ దేహమును నీ మనస్సును ప్రేమ దగ్గరికి తీసుకుని పోవాలి కానీ ప్రేమను నీ దేహం దగ్గరికి తీసుకురాకూడదు
0: You take your word, your thought and deed higher up, raise it to the level of the universal divine love. Don't bring down the divine love to low level.
1: You may worship a picture as a god, but not God as a picture.
0: You may worship a picture as God, but don't make God a picture.
1: This tower, ee tavalu daivame ani pai pampinchu.
0: Call this tavel God and send it up. Higher up to God.
1: ఈ యొక్క స్పీకర్ ఒక దైవమే అని దీని దైవం దగ్గర తీసుకెళ్ళి
0: సప్లిమేట్ దిస్ రైజ్ దిస్ మై
1: ఈ చైర్ దైవమే అని తీసుకెళ్ళి
0: చైర్ ఆల్సో ఇస్ గాడ్ బట్ డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ యాజ్ చైర్ బట్ ఎలివేట్ ది చైర్ ఇస్ గాడ్
1: అంతేకాని దైవమే చైరు దైవమే బట్ట దైవమే స్పీకరు అని దైవాన్ని ఈ కింద స్థాయికి తీసుకురా
0: డోంట్ బ్రింగ్ డౌన్ గాడ్ అండ్ సేయింగ్ గాడ్ ఈస్ ది చైర్ గాడ్ ఈస్ ది cloth, God is the mic.
1: కనుక మనము చిన్నదానిని కూడాను ఉన్నత స్థాయికి తీసుకుని పోవాలి కానీ ఉన్నతమైనటువంటి దానిని దిగజ స్థాయికి తీసుకురాకూడదు.
0: All lower things must be elevated to the highest and not the highest brought down.
1: కనుక సత్య సాయి యొక్క ఈ నాలుగు సత్య ధర్మ శాంతి ప్రేమలు ఈ నాలుగు పదములు కూడాను నాలుగు వేదముల యొక్క మహావాక్యముల వంటివి.
0: These four words, సత్య ధర్మ శాంతి and ప్రేమ, are like the four Vedas. The four great axioms.
1: ఇది ఈ సత్య ధర్మ శాంతి మూడు కూడాను మనోవాక్యములకు సంబంధించినటువంటివి ప్రేమ మాత్రము మూడింటికి అతీతమైనటువంటి
0: అండ్ ది ఫస్ట్ త్రీ ఆర్ రిలేటెడ్ టు ద వర్డ్ ది థాట్ అండ్ ది డీడ్ బట్ లవ్
1: దీనిని మనం ఈనాడు పోల్చుకున్నప్పుడు ఇమోషనల్ యాక్టివ్ రేషనల్ ఈ మూడు కూడాను ఈ సత్య ధర్మ శాంతి
0: నౌ ది ఇమోషనల్ ది యాక్టివ్ అండ్ ది రేషనల్ these are satya dharma shanti
1: ee moodu kudanu kevalam moodu kaalla vantivi
0: and these are the three legs
1: deeni paina undinatvanti oka pete ee prema
0: and the plank upon that is this universal love
1: ee vidhamuga manamu aadhyatmika bhavanni leka naitika gauravanni prapanchikam yokka tattvanni sammilitamu gavinchi tadwara manamu prabodha cheyataniki prayatninchali
0: we must try to teach this spiritual truth, this moral principle and these physical activities.
1: ముఖ్యంగా మనం అధ్యాపకులం అనేటువంటి దాంట్లో చాలా తక్కువ స్థాయిలో ఉంటున్నటువంటి వారిగా మనము భావిస్తున్నాం. ఇది చాలా పొరపాటు.
0: We usually think that we teachers are a low profession.
1: Teachers అనగా అధ్యాపకులకు లోకములో ఉండిన అన్ని ఉద్యోగముల కంటే అధ్యాపక ఉద్యోగము చాలా ఉత్తమమైనటువంటిది, చాలా బాధ్యత కలిగినటువంటి.
0: ఆల్ ది ప్రొఫెషన్స్ దట్ యు హావ్ గాట్ ఇన్ సొసైటీ, ద The teacher's profession is the noblest, the highest and the most important.
1: కారణం ఏమనగా భావి భారతోద్ధారకులుగా తయారు చేసేటువంటి వారు ఈ అధ్యాపకులు.
0: బికాస్ ఇట్ ఈస్ దీస్ టీచర్స్ హూ షేప్ ది ఫ్యూచర్ అండ్ రేస్ ది లెవెల్ ఆఫ్ ది కంట్రీ.
1: భావి పౌరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
0: దే మేక్ ది ఫ్యూచర్ సిటిజన్స్ ఆఫ్ ది వరల్డ్.
1: ప్రపంచమును పరిపాలన చేసేటువంటి యొక్క వీరులుగా తయారు చేసేటువంటి వారు అధ్యాపకులు.
0: దే మేక్ రెడీ ది హీరోస్ హూ విల్ గవర్న్ ది వరల్డ్ లేటర్ ఆన్.
1: ఈనాడు మనం లేత హృదయులైనటువంటి బాలబాలికలకు అధ్యాపకులు పవిత్రమైనటువంటి భావములను వారికి బోధించటం చేత వారే భవిష్యత్తులో పరిపాలకులుగా కాబోతుంటారు.
0: ఇఫ్ వి ఓన్లీ ఇంబైబ్ మేక్ దీస్ టెండర్ హార్ట్స్ ఇంబైబ్ నోబుల్ ఐడియల్స్ దెన్ దే విల్ బికమ్ ద రూలర్స్ ఆఫ్ ది వరల్డ్.
1: ఇండియాలో మీరు విని ఉంటారు బాలగంగాధర్ తిలక్.
0: ఇన్ ఇండియా యు మైట్ హావ్ హెర్డ్ ఆఫ్ బాలగంగాధర్ తిలక్.
1: ఆయన ఈ యొక్క స్వరాజ్యం యొక్క దీనిలో పోరాటములో ఉండంజ వేస్తూ పోయాడు.
0: హి వాజ్ వన్ ఆఫ్ ది పైనియర్స్ ఇన్ ది ఫైట్ ఫర్ ఇండిపెండెన్స్ ఆఫ్ దిస్ కంట్రీ.
1: అలాంటి సమయంలో కొంతమంది మిత్రులు అతన్ని కూడి, తిలక్ నీవు నిజంగా భారతదేశానికి స్వరాజ్యం వస్తే నీవు ప్రైమ్ మినిస్టర్ అవుతావా లేక ఇంకేమైనా ప్రధానమైనటువంటి యొక్క మంత్రి పదవులు తీసుకుంటావా అని ప్రశ్నించారు.
0: At that time, some people asked him, Tilak, after getting independence, will you be the Prime Minister of this country or will you take up any other ministry?
1: అప్పుడు ఆయన చెప్పాడు, నేను ఈ విధమైనటువంటి పరిపాలన అధికారిని కాను. కారణం ఏమనగా నేను పరిపాలకునిగా తయారు చేసేటువంటి వాడిగా తయారవుతానన్నాడు.
0: Then he said, no, I don't want to be one among the rulers. I want to prepare the rulers of the country.
1: పూణాలో నేను స్థాపించినటువంటి యొక్క హై స్కూల్లో నేను టీచర్ గా పోయి పనిచేస్తాను అన్నాడు.
0: I will be a teacher in one of the high schools in Pune city.
1: కారణం ఏమనగా లేత హృదయులైన ఈ బాలబాలికలకు చక్కని తరబీదు ఇచ్చినప్పుడు పరిపాలనా దక్షత వారి యందు ప్రవేశింపచేసినప్పుడే భవిష్యత్తులో మన భారతదేశము చక్కని ఆనందాన్ని అనుభవిస్తుందన్నాడు.
0: ఐ వాంట్ ఎన్ష్యూర్ ద ఫ్యూచర్ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఆఫ్ దిస్ కంట్రీ బై టెలింగ్ ఆర్ టీచింగ్ దీస్ చిల్డ్రన్ గ్రేట్ ఐడియల్స్ అండ్.
1: అదే విధముగానే కృష్ణుని యొక్క చరిత్ర యందు కూడాను కృష్ణుడు మహావీరుడైనప్పటికీ సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు సర్వశక్తిమయుడు అయినప్పటికీ అన్ని రాజ్యములు కూడాను జయించాడు కానీ ఇతరులకు పట్టం కట్టుకుంటూ పోయాడు కానీ తాను ఒక రాజ్యానికి అధికారి కాలేదు.
0: సో ఆల్సో లార్డ్ కృష్ణ దో హీ వాజ్ ఆమ్నిపొటెంట్ ఆమ్నిప్రెసెంట్ అండ్ ఆమ్నిషియంట్ అండ్ హూ న్యూ ఎవ్రీథింగ్ హీ ఎస్టాబ్లిష్డ్ ఎ నెంబర్ ఆఫ్ థ్రోన్స్ బట్ హీ నెవర్ ఆక్యుపైడ్ ఎ థ్రోన్.
1: అనగా తాను కింగ్స్ తయారు చేసినటువంటి కింగ్ మేకర్.
0: He was not a king, he was a king maker.
1: King goppavada, king maker goppavada.
0: Is a king good, great or is a king maker great?
1: King maker. Chala
0: maker is great.
1: Adhe vidhamgane ee naadu adhyapakulanta kudanu mana paripalakuniga tayaru chesetunte vaaru kanuka paripalakulakante adhyapakule goppavaru.
0: So because the teachers are preparing the rulers for the world hereafter, you are greater than even the rulers.
1: Kanuka ee rulers nanta tayar chesetunte vaaru meeru.
0: Therefore you are the people who are preparing the rulers of the future.
1: Kanuka mee prayatnam paina aadharapadi untundadi bhavishyattu yokka desham yokka unnate.
0: On your efforts and efficiency depends the future of mankind.
1: Ee naadu meeru desham yokka pavitrata desham yokka kshemamu desham yokka saubhagyamu ఉన్నతమైనటువంటిగా ఉండాలని మీరు భావించేటువంటిది సత్యమైతే మీరు ఈ కార్యమునందు దీక్షను వహించి సరి అయినటువంటి యొక్క పరిపాలకులుగా తయారు చేసేటువంటి బిడ్డలుగా మీరు తయారు చేయాలి.
0: ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ దట్ యు ఆర్ ఎర్నెస్ట్ అబౌట్ క్రియేటింగ్ ఏ బెటర్ వరల్డ్ ఏ మోర్ పీస్ఫుల్ అండ్ ప్రాస్పరస్ వరల్డ్ దెన్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు టీచ్ దీస్ కడకు
1: వచ్చి చేరినటువంటి వారిలో ఎంతమంది నిజమైనటువంటి అధ్యాపకులుగా ఉంటారు.
0: Among those people who are here, how many are the real teachers?
1: కానీ అధ్యాపకులమని పేరు పెట్టుకుంటామే కానీ అధ్యాపకులకు తగినటువంటి యొక్క ప్రయత్నములో పనిలో మనం పూర్తి నిమగ్నులు కావటం లేదు.
0: We call ourselves teachers, But we are not completely immersed in the spirit of that
1: person.
0: If you do your duty with your full heart, then you will get also results that will satisfy your heart. Give an example.
1: ఒక కాలేజీలో ఫుల్ టైం అపాయింట్ చేస్తాడు ఒక లెక్చర్ ను.
0: ఇన్ ఎ కాలేజ్ ఎ లెక్చరర్ ఇస్ అపాయింటెడ్ ఫుల్ టైం.
1: ఆ ఫుల్ టైం అపాయింట్ చేసినటువంటి వారికి ఫుల్ సాలరీ ఇస్తాం.
0: అండ్ హి ఇస్ గివెన్ ఫుల్ సాలరీ.
1: కానీ పార్ట్ టైం వర్క్ చేసేటువంటి వాడికి ఫుల్ సాలరీ ఇవ్వరు.
0: ది పార్ట్ టైం మ్యాన్ ఈస్ నాట్ గివెన్ ఫుల్ సాలరీ.
1: అదే విధంగానే మన ఫుల్ హార్ట్ తో మనం చేసినప్పుడు ఫుల్ గ్రేస్ అనేటువంటి సాలరీ వస్తుంది.
0: Therefore, if we do the work with full heart, we will get full grace.
1: అయితే మనం పార్ట్ టైం డివోషన్ గా చేస్తే పార్ట్ టైం సాలరీనే వస్తుంది.
2: You were listening to a divine discourse delivered by Bhagwan Sri Satya Sai Baba on the 1st of August 1981 during the Balvikas Gurus training camp.

0: You were listening to an episode of our program Radio Sai Bhajan Classroom. This episode was first aired on 23rd June 2016 as part of Thursday Live from Prashantinilayam on Asia Stream of Radio Sai Global Harmony. This program was hosted by Team Radio Sai's Bishu. Thank you and Sai Ram.
1: You are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.
2: भगवान श्री सत्य साई बाबा ने सन 1984 के अगस्त और सितंबर महीनों के दौरान श्रीमद् भगवद गीता पर 34 महत्वपूर्ण प्रवचन प्रदान किए। ये प्रवचन गीता के सार को विविध सरल उदाहरणों के माध्यम से निरूपित करते हैं, जो प्रत्येक साधक के लिए अत्यंत उपयोगी है। अब आप भगवान बाबा द्वारा दिनांक 9 सितंबर 1984 को दिया गया प्रवचन सुनेंगे।
3: भूमिका। अपने अमृत तुल्य इस प्रवचन में भगवान बाबा सर्वत्र व्याप्त आत्म तत्व से अवगत होने तथा सभी प्राणियों के प्रति दया भावना रखने के महत्व को रेखांकित करते हैं। एक ओर ईश्वर की पूजा करना और दूसरी ओर प्राणियों को तंग करना मानवता का प्रतीक नहीं है। ईश्वर कदापि ऐसी पूजा को स्वीकार नहीं करेंगे। स्वामी कहते हैं कि ईश्वर दया पुष्प को ही स्वीकारते हैं। ईश्वर की स्वीकृति के लिए हमें बाह्य शुचिता के साथ साथ आंतरिक शुचिता को भी बनाए रखना चाहिए। आंतरिक शुचिता का आधार विशुद्ध भावनाएं हैं, अतः सतत ईश्वर का ही चिंतन करते रहने पर हृदय स्वयमेव विशुद्ध हो जाता है। स्वामी स्पष्टतः कहते हैं कि जीवन की सार्थकता सर्वात्म भावना के आधार पर सर्वत्र ईश्वर का दर्शन करने में ही है, जिसके लिए हमें एकाग्र चित्त से साधनाएं करनी हैं।
4: निर्वैर सर्वभूतेषु एट्टी प्राणी यंदु कूडनु द्वेषमु लेकुंडा वैरमु लेकुंडा प्रेमिंचमनि గీతావాక్యం. సర్వభూతములు యందు సర్వాత్మభావనగా సర్వత్ర నిండి ఉన్నది దైవమే. ఎవరిని ద్వేషించినా దైవమును ద్వేషించినటువంటి వాడవవుతావు. సర్వభూత తిరస్కారం కేశవం ప్రతిగచ్చతి. ఎవరిని నీవు దూషించినప్పటికీ తిరస్కరించినప్పటికీ అది నీ ఆరాధన దైవమును తిరస్కరించిన వాడవవుతావు.
3: నిర్వైర సర్వభూతేషు గీతా కా ఉపదేశ హై కి బినా కిసి ద్వేష ఔర్ శత్రుతా కే సభీ ప్రాణియో కే ప్రతి ప్రేమ జతానా చాహియే. సర్వత్ర సభీ భూతో మే సర్వాత్మ భావనా కే సాత్ ఈశ్వర్ హీ వ్యాప్త హై. యది కిసి సే భీ ద్వేష కరోగే తో ఈశ్వర్ సే ద్వేష కర్నే వాలే హీ హోగే. सर्वभूत तिरस्कारम केशवम प्रतिगच्छति. यदि किसी की भी निंदा करोगे, तिरस्कार करोगे, तो वह अपने आराध्य का तिरस्कार करने वाले ही होगे.
4: दीनिनि भारतीय धर्मशास्त्रमु कूडनु सौभ्रातृत्वान्नि बोधिस्तू वच्चिंदि. अयिते भगवद्गीत దీనికంటే మరికొంత పైమెట్టునకు ప్రవేశించింది. సర్వాత్మభావాన్ని ఏకత్వంగా గుర్తించమని బోధించింది. సౌభ్రాతృత్వం కాక సర్వాత్మభావమును బోధించింది. అనగా ఈశ్వర సర్వభూతానాం అన్ని భూతములు ఎందు ఉండినటువంటిది ఒకే ఆత్మ అనేటువంటి దీనిని నిరూపించింది.
3: ఇసీకో భారతీయ ధర్మశాస్త్ర सौ भ्रातृत्व भावना के रूप में उपदेशित करता आया, परंतु भगवत गीता ने एक सीढ़ी और ऊपर चढ़ते हुए उपदेश दिया कि सर्वात्म भावना को ही एकता के रूप में पहचानना चाहिए। सौ भ्रातृत्व भावना नहीं, प्रत्युत सर्वात्म भावना का उपदेश दिया, अर्थात ईश्वरस सर्व भूतानाम। गीता ने निरूपित किया कि सभी भूतों में विद्यमान आत्मा एक ही है।
4: कनुकने सुख दुख समय पित्वा नट्टगा सुख दुख मनु मन ये विधंगा समानंगा चुच्चुकोमनि बोधिंचिंदो అదే విధముగానే సర్వభూతములు ఎందు కూడాను ఆత్మను సమత్వంగా భావించమని బోధించింది. కేవలము మానవ జీవితమునే కాక పశుపక్షి మృగాదులు ఎందు కూడాను దైవత్వమనేటువంటిది నిరూపింపు చేయుటకై దైవ ప్రేమ అయినటువంటి యొక్క దివ్యత్వాన్ని సమముగా పంచుకోమని బోధించింది.
3: జిస్ ప్రకార్ సుఖ దుఃఖ సమయకృత్వా కే ద్వారా సుఖ ఔర్ దుఃఖ్ కో समान रूप में देखने का उपदेश दिया, उसी प्रकार सभी भूतों की आत्मा को समान मानने का उपदेश दिया। केवल मानव जीवन में ही नहीं बल्कि पशु पक्षी और जानवरों में भी ईश्वर के विद्यमान होने को निरूपित करने के लिए ईश्वरीय प्रेम, जो दिव्यता का प्रतीक है, को समान रूप में बांटने का भी उपदेश दिया।
4: కనుకనే సర్వభూతాంతరాత్మ అనేటువంటి దానికి కేవలం మానవత్వం వరకు మాత్రమే దీని యొక్క పరిమితి కానేరదు. క్రిమికీటి కాదు మొదలుకొని బ్రహ్మ రుద్రాదుల వరకు కూడాను ఈ జీవత్వం అనేటువంటిది ఆత్మత్వంగా ఏకత్వంగా ఉంటుండాలి. కనుకని త్యాగరాజు కూడాను చీమలు బ్రహ్మలు శివకేశవాదవులలో ప్రేమ మీద వెలసి ఉండే బిరుదు వహించిన రామ నన్ను గ్రోవరా అని ప్రార్థించాడు. కానీ ఈనాటి మానవుని యొక్క స్వభావము చీమను చూచినప్పుడు చంపివేస్తాం, నలిపివేస్తాం. బ్రహ్మను చూచినప్పుడు నమస్కరిస్తాం. చెప్పటం వేరు, చేయటం మరొకటి.
3: అతః సర్వభూతాంతరాత్మ మాత్ర మానవో తక్ హి సీమిత్ నహీ హో సక్తా హై. కీడే మకోడో సే లేకర్ బ్రహ్మా और रुद्र तक में यह चैतन्य तत्व आत्मा के रूप में एकता के साथ विद्यमान है। इसीलिए त्यागराजू ने भी प्रार्थना की, चींटी में, ब्रह्मा में, शिव केशव में सब प्रेम विद्यमान, हे राम मेरी रक्षा करो। लेकिन आज के मानव का स्वभाव यह है कि चींटी को देखते ही उसे मार देता है या मसल देता है, परंतु ब्रह्मा को देखते ही प्रणाम करता है। कहता कुछ और करता कुछ और ही है।
4: కనుకని మహాత్మ స్థానమును అందుకొనక దురాత్మ స్థానమును పొందిపోతున్నారు. కానీ భగవద్గీత యందు మనస్సు ఏకం, వచస్సు ఏకం, కర్మ ఏకం మహాత్మనం అని బోధించింది. ప్రతి ప్రాణి యందు కూడాను దైవత్వం ఉన్నదనేటువంటి నిజతత్వాన్ని మనం విశ్వసించాలి. దైవం యొక్క గుణమైనటువంటి ప్రేమను సర్వజీవులు ఎందు కూడాను మనము ప్రసరింపచేయాలి. అందరిని కూడాను దయాకరుణతో మనము చూడాలి. అట్టు చూడకుండా మన సాధన అన్ని కూడాను కేవలం నిరర్థకం అవుతుంది.
3: ఇసీలియే మానవ మహాత్మాకే స్థాన్ కో ప్రాప్త్ కర్నేకే బదలే दुरात्मा के स्थान को प्राप्त कर रहा है, परंतु भगवत गीता ने मनस्येकम वचस्येकम कर्मण्येकम महात्मनम का उपदेश दिया है। हमें विश्वास करना चाहिए कि प्रत्येक प्राणी में ईश्वर विद्यमान है। ईश्वरीय गुण जो प्रेम है, उसे हमें सभी प्राणियों में प्रसरित करना है। हमें सबको दया एवं करुण भावनाओं के साथ देखना चाहिए। ऐसा न करने पर हमारी सारी साधनाएं निरर्थक ही होंगी।
4: దేవుణ్ణి భజించుచు జీవుణ్ణి హింసించుచు, దేవుణ్ణి పూజించుచు జీవుణ్ణి బాధించుచు ఉండినంత మాత్రమున ఇది సమత్వమునకు విరుద్ధమైపోతుంది. జీవుడే దేవుడనియు దేవుడే జీవుడనేటువంటి యొక్క ఏకత్వాన్ని మనం విశ్వసించమని బోధిస్తుంది భగవద్గీత. సర్వజీవులు ఎందు కూడాను దయగలిగినటువంటి యొక్క మానవత్వమే నిజమైనటువంటి యొక్క పురుషార్థమని కూడాను బోధించింది. ఎంతటి విద్యావంతుడైనప్పటికీ, ఎంతటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడైనప్పటికీ భూతదయని లేకుండినా వాని యొక్క సర్వస్వం కూడాను శూన్యమవుతుంది.
3: ఈశ్వర్ కా భజన్ కర్తే హువే ఔర్ ప్రాణి కో తంగ కర్తే హువే తథా ఈశ్వర్ కి పూజా కర్తే హువే ఔర్ ప్రాణి కో దుఃఖ పహుంచాతే రహనే పర్ యహ సమతా కే విరుద్ధ ఆచరణ హోగా. భగవద్గీతా హమే యహ విశ్వాస్ కర్నే కా ఉపదేశ్ దేతీ హే కే ఈశ్వర్ హీ జీవ హే ఔర్ జీవ హీ ఈశ్వర్ హే. యహ భీ ఉపదేశ్ దియా के सभी जीवों के प्रति दयापूर्ण आचरण ही मानव के लिए असली पुरुषार्थ है. व्यक्ति चाहे कितना ही बड़ा विद्यावान क्यों न हो, चाहे कितना ही शक्तिशाली क्यों न हो, परंतु यदि उसमें प्राणियों के प्रति दया न हो तो उसका सर्वस्व शून्य ही होगा.
4: కనుక ఈ భూత దయ అనేటువంటిది మానవునికి ప్రధానమైనటువంటి యొక్క సద్గుణం. ఇట్టి భూత దయందు కొంచెం విచక్షణ జ్ఞానాన్ని విజ్ఞతను కొంతవరకు విచారించాలి. భూత దయ అనగా బాధపడుతున్నటువంటి వ్యక్తులను జీవులను చూచి సాధ్యమైనంత వరకు మన చేతనైనంత వరకు దానికి సహాయం చేయటానికి ప్రయత్నించాలి. వారి బాధను వారి దుఃఖమును వారి కష్టమును మనం కొంతవరకు నివారించుటకు నివారణ చేయుటకు తగిన కృషి చేయాలి. దయా దయా అని కేవలం మాటలతో వల్లించినంత మాత్రం ప్రయోజనం లేదు, క్రియారూపమైనటువంటి దీంట్లో మనము ప్రకటించాలి. కనుకని దయత్వం అనేటువంటిది దైవత్వంగా కూడా మనం విశ్వసించాలి. దయగల హృదయమే దైవ మందిరం అని కూడా విశ్వసించాలి.
3: అత ప్రాణియోకే ప్రతి మానవకీయ దయా ఏక సద్గుణ హే. प्राणियों के प्रति इस दया के संदर्भ में हमें अपनी विवेक बुद्धि का कुछ हद तक उपयोग करना चाहिए. भूत दया का अर्थ दुखी व्यक्तियों और प्राणियों को देखने पर यथासंभव और यथाशक्ति उनकी मदद करने के प्रयत्न करने चाहिए. उनके दुख, उनके कष्ट और उनकी पीड़ा को दूर करने के प्रयत्न करने चाहिए. मात्र शब्दों में दया दया कहने से कोई प्रयोजन नहीं है, दया को क्रिया रूप में प्रकट करना चाहिए. अतः हमें दया को ही दैवत्व के रूप में विश्वास करना चाहिए. यह भी विश्वास करना चाहिए कि दया पूर्ण हृदय ही दैव का मंदिर है.
4: కానీ మానవత్వంలో కొన్ని బలహీనతలు ఏర్పడుతుంటాయి. నిర్దయుడైపోతుంటారు, కఠిన హృదయాన్ని పెంచుకుంటారు, కారణములు ఎందు సంచరించేటువంటి మృగముల వలె ప్రవర్తిస్తారు. ఇది మానవత్వానికి సరైనటువంటి లక్షణము కాదని, ఇది కేవలము అవలక్షణమని కూడా బోధించాడు కృష్ణుడు. కనుక సర్వభూత దయా పుష్పం అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థాన్ని మనం గుర్తించాలి. ఈ అరట పుష్పములలో ఈ దయాపుష్పం అనేటువంటి దానిని అంగీకరించరాదు భగవంతుడు.
3: परंतु मानव में कुछ दुर्बलताएं घर कर जाती हैं, वे निर्दयी हो जाते हैं, हृदय में कठिनता को बढ़ा लेते हैं, घने जंगलों में रहने वाले क्रूर जानवरों जैसे हो जाते हैं. श्री कृष्ण ने उपदेश दिया कि यह मानवों के लिए सही लक्षण नहीं है, बल्कि एक दुर्गुण है. अतः सर्वभूत दया पुष्पम में अंतर्निहित अर्थ से हमें अवगत होना चाहिए. अष्ट पुष्पों में इस दया पुष्प को ही ईश्वर ने स्वीकार किया है.
4: फूल गुच्छलु तेच्चि पूजंत चेसिना मेच्चुकोनडु तानु पुच्चुकोनडु. దేనిని పుచ్చుకుంటాడు, దేనిని మెచ్చుకుంటాడు? దయాపుష్పమును మాత్రమే, ప్రేమ పుష్పమును మాత్రమే, హృదయ పుష్పమును మాత్రమే తాను మెచ్చుకుంటాడు, పుచ్చుకుంటాడు. కనుకని మనము దైవము సర్వజీవుల ఎందు కూడాను ఉంటున్నాడనేటువంటి సత్యాన్ని మొట్టమొదట మనం గుర్తించాలి. ఈ దయను మనం ఏ రీతిగా ప్రకటించాలి? ఇది కేవలము అభ్యాసముతో మనం లభ్యసించేటువంటిది కాదు.
3: గుచ్చా फूलों का लाकर पूजा करें, न संतुष्ट न ही उसको स्वीकारें। किसे स्वीकारेंगे, किससे संतुष्ट होंगे? मात्र दया पुष्प को, प्रेम पुष्प को, हृदय पुष्प को ही स्वीकारेंगे और उसी से संतुष्ट होंगे। अतः सबसे पहले हमें इस सत्य से अवगत होना चाहिए कि ईश्वर सभी प्राणियों में विद्यमान है। अपनी इस दया को हम कैसे प्रकट कर सकते हैं? यह दया हमें अभ्यास से प्राप्त होने वाली नहीं है।
4: హృదయాన్ని పరివర్తన చేసుకోవాలి. నిజముగా అందరి యందు ఉండినటువంటి దైవత్వము ఒక్కడే అనేటువంటి సత్యాన్ని గాఢముగా మనం విశ్వసించాలి. అప్పుడే తన దుఃఖమును తాను అనుభవించినట్టుగా, తన యొక్క ప్రతిబింబమును తాను చూచినట్టుగా, తాను పరుల యొక్క దుఃఖమును, పరు యొక్క బాధను తాను గుర్తించుతాడు.
3: హమే అప్నే హృదయ కో పరివర్తిత్ కర్నా చాహియే. పూరి దృఢతా కే సాథ్ హమే ఇస్ సత్య పర్ విశ్వాస్ కర్నా చాహియే కి యథార్థ మే सब में विद्यमान दैवत्व एक ही है। ऐसा करने पर ही कोई भी दूसरों के दुख का अनुभव प्राप्त कर सकता है, जिस प्रकार के उसे अपने दुख का अनुभव होता है और स्वयं के प्रतिबिंब को देख पाता है।
4: ఒక గ్రామములో వీణ కుటుంబం ఉండేటువంటిది. అందులో ఏకైక బిడ్డ, ఒక పుత్రిక ఉండేటువంటిది. పెద్ద కుటుంబము కాదు, కేవలము ధనవంతులతో ఉండినటువంటి, ధనంతో కూడినటువంటి కుటుంబం కాదు, ఇది పేద కుటుంబం. కానీ ఆ పుట్టినటువంటి బిడ్డను ఏదో కొంతవరకు చదివించాలని ఆ పేద తల్లిదండ్రులు ఆశించారు. కానీ ఆ పల్లెలో విద్యా సంస్థలు లేవు, కనుక ప్రక్కన ఉన్నటువంటి ఒక గ్రామమునకు పంపవలసి వచ్చింది. ఆ పక్కకున్నటువంటి గ్రామమునకు పోవాలంటే మధ్యలో ఒక చిన్న అడవి అడ్డు వస్తుంది. కానీ పల్లెల వారికి చిన్న అడవులు లెక్కలేదు. नित्य जीवित अलवाट का रूप होती।
3: एक गांव में एक गरीब परिवार रहता था। उसमें इकलौती बेटी रहती थी। यह धनी परिवार नहीं था, गरीब परिवार था। गरीब माता पिता की इच्छा थी कि बेटी को कुछ शिक्षित करें, परंतु उस गांव में कोई पाठशाला नहीं थी, इसीलिए उसे पड़ोसी गांव को भेजना पड़ा। पड़ोसी गांव जाने के बीच रास्ते में एक छोटा सा जंगल पड़ता था, परंतु गांव वालों के लिए ऐसे जंगल कोई अड़चन नहीं है। इसकी उनके दैनंदिन जीवन में आदत सी पड़ जाती है।
4: आप रख ग्राम वेली चौटों తిరిగి సాయంకాలమునకు ఇల్లు చేరుకోవటం, ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చింది. ఆ కాలంలో దానములు ధర్మములు అనేటువంటిది విరివిగా చేసేటువంటి స్వభావం. ఈ మార్గ మధ్యంలో అడవిలో ఒక చిన్న ఛత్రం ఎవరో కట్టించారు పుణ్యాత్ములు. ఒకనాడు ఈ బిడ్డ స్కూల్కు వెళుతూ ఆ ఛత్రములో చాలా దీనుడైనటువంటి ఒక వ్యక్తిని చూచింది. రోగము అతనిని పీడించుచున్నట్టుగా తాను గుర్తించుకుంది. ఏదైనా మరొక గ్రామం ఇటువైపునో అటువైపునో చేరుదామనుకుంటే నడచలేని శక్తి హీనుడయ్యాడు. అందువల్ల ఎవరిని ఆశ్రయించలేకపోయాడు ఆ రోగి. క్రమక్రమేణా కూడాను ఆహార పానీయము లేకుండా శరీరం కృషికించిపోతుండాలి.
3: యహ్ లడ్కీ పడోసీ గావ్ జాతీ ఔర్ వహాన్ పడ్తీ ఫిర్ షామ్ కో లౌట్ ఆతీ థీ. ఉన్ దినో దాన దక్షిణా దేనే కా స్వభావ్ లోగో మే अधिक था। इस जंगल के रास्ते में किसी महात्मा ने एक सराय बनवाई थी। एक दिन इस लड़की ने पाठशाला को जाते हुए उस सराय में एक अत्यंत दीन व्यक्ति को देखा। उसे पता चला कि वह बीमार था। वह इस ओर या उस ओर के गांव को जा सकने की हालत में नहीं था, इसीलिए वह किसी का आश्रय ग्रहण नहीं कर पाया। भोजन और पानी के न मिलने से वह बहुत दुर्बल होता जा रहा था।
4: ఇది గుర్తించింది ఈ బాలిక. తన ఇంటి నుంచి దినము తాను స్కూలుకు వెళ్లే సమయంలో ఏదో ఒక చిన్న మూట కట్టుకుని ఒక ఇడ్లీను ఒక దోశను ఏదో ఆహారం తీసుకుని కొంత ఒక టిఫిన్ కార్ లో నీరు పట్టుకుని వెళుతూ వెళుతూ ఆ పేషెంట్ కి ఇవ్వటము, తిరిగి వచ్చే సమయంలో ఆ పదార్థాన్ని వెనుక ఆ యొక్క టిఫిన్ కార్ వెనుకకు తీసుకుని రావటము, ఈ రీతిగా జరుపుతూ వచ్చింది. ఈ విధంగా 10 దినములు జరిపేటప్పటికీ అతను కొంచెం పుంజు వేసుకున్నాడు, కొంచెం శక్తి వచ్చింది పాపం ఆ పేషెంట్ కు.
3: लड़की ने उसकी इस हालत को देखा। वह प्रतिदिन पाठशाला को जाते समय अपने टिफिन कैरियर में इडली अथवा डोसा ले जाती और इस बीमार व्यक्ति को देती और शाम को लौटते समय अपना वह टिफिन कैरियर ले आती। इस प्रकार 10 दिन बीतने पर वह बीमार कुछ स्वस्थ हुआ, उसे कुछ ताकत महसूस हुई।
4: ఒకనాడు ఆ బిడ్డ తిరిగి ఇంటికి వచ్చే సమయంలో ఆ బిడ్డ చేతులు పట్టుకుని చాలా దీనంగా అడిగాడు ఈ యొక్క రోగి, బంగారు బిడ్డ, నీవు నాకు ఇన్ని దినములు కూడా నువ్వు ఆహార పానీయం ఇచ్చి నా ప్రాణాన్ని రక్షించావు. ఈ ఆహార పానీయములు ఎక్కడి నుంచి నువ్వు తెస్తున్నావు? నీ తల్లిదండ్రులకు తెలిసినా లేక ఎక్కడైనా దొంగతనం చేసి తెస్తున్నావా? ఇంకే విధమైనటువంటి మార్గంలో దీన్ని అపహరించి నాకు ఇస్తున్నావా? లేక నీకు నువ్వే తినకుండా పస్తు ఉండి నాకు పెడుతున్నావా? యథార్థం చెప్పమని కోరాడు.
3: ఏక్ దిన్ జబ్ వహ్ లడ్కీ పాఠశాలా సే లౌట్ రహీ థీ तो उस व्यक्ति ने इसके हाथ थामकर पूछा, मेरी प्यारी बच्ची, इतने दिनों तक तुमने मुझे खाना पानी दिया और मेरी जान बचाई, यह खाना तुम कहां से ला रही हो? क्या इसके बारे में तुम्हारे माता पिता को मालूम है? या कहीं से चोरी करके ला रही हो? या तुम खुद भूखी रहकर मुझे खिला रही हो? मुझे सच सच बताओ.
4: ఆ బాలిక చెప్పింది, అయ్యా, నేను దొంగతనం అనేటువంటిది నాలో ఏమాత్రం కూడా లేదు. నా తల్లిదండ్రులకు మూసిపెట్టి అనగా వారిని మరుపు చేసి నేను తెచ్చేటువంటి పదార్థంలో ఒక్కటే లేదు. నేను నీకు ఇచ్చేటువంటి ప్రతి పదార్థం కూడాను నా తల్లిదండ్రులకు తెలుసు. మాది బీద కుటుంబము, మా ఇంట్లో శక్తి సామర్థ్యం లేవు. అయినప్పటికీ నేను స్వయార్చితంగా దీనిని సంపాదించి నీకు తెచ్చి పెడుతున్నాను అని చెప్పింది.
3: తబ్ లడ్కీనే ఉత్తర్ దియా, अजी, चोरी करना मेरा स्वभाव नहीं है। माता पिता से छिपाकर मैंने कुछ भी नहीं किया। मैं आपको जो कुछ दे रही हूं उसके बारे में उन्हें पता है। हमारा परिवार गरीब है, हम में इतनी सामर्थ्य भी नहीं है, फिर भी मैं खुद कमाकर आपके लिए ला रही हूं।
4: चिन्न बालक ये रीतिगा नीवु संपादिस्तुन्नावनी प्रश्निंचाडु. नीनु वच्चे दारिलो రేగి పళ్ళు చెట్టు ఉంటుండాలి, దాన్నంతా వేరుకోవటము, ఆ రేగి పళ్ళు మూటగట్టుకుని బాలబాలికలకు అమ్మి దాని డబ్బుతో నీకు ఇడ్లీ దోశ తీసుకొచ్చి నేను ఇస్తున్నాను. అంతేకాని నా తల్లిదండ్రులకు నేను బాధ పెట్టడం లేదు, నేను ఇక్కడ అపహరించడం లేదు, ఎవరి సొత్తును నేను తీసుకోవటం లేదు. ఇది నా స్వయార్చి. ఆ బిడ్డ యొక్క త్యాగమునకు, ఆ బిడ్డ యొక్క యుక్తికి, ఆ బిడ్డ యొక్క భూతదయకు ఈ రోగి చాలా సంతసించాడు.
3: तुम इतनी छोटी बच्ची हो, फिर कैसे कमा रही हो? लड़की ने कहा, रास्ते में एक बेर का पेड़ है, मैं वहां से बेर चुनकर पाठशाला में साथियों को बेचकर उन पैसों से मैं आपके लिए ये इडली डोसा ला रही हूं। न मैं अपने माता पिता को कष्ट दे रही हूं, न ही मैं चोरी करके ला रही हूं, न किसी से पैसे ले रही हूं। ये बिल्कुल मेरी मेहनत की कमाई है। लड़की की त्याग भावना, बुद्धिमत्ता और दया से वह व्यक्ति बहुत प्रसन्न हुआ।
4: बुद्धि ये रीतिगा लभिंचिंदी अनि कूडा मरी प्रश्निंचाडु. इदि मा तल्लिदंड्रुल योक्क बोध. अम्मा, मनमु चाला बीद कुटुंबमु, మనకంటే హీనమైనటువంటి కుటుంబాన్ని చూచినప్పుడు ఏదో మన శక్తి కొద్దీ మనం దానం చేయాలి అని నా చిన్న బిడ్డప్పటి నుంచి కూడాను నాకు ఇదే బోధలు చేస్తూ వచ్చారు. ఉగ్గు పాలతో బోధించినటువంటి ఈ దయ, ఈ భూత దయాను నేను ఈనాటికి సార్థకం చేసుకుంటున్నాను అని చెప్పి ఆ బిడ్డ ఇంటికి వెళ్ళింది.
3: ఫిర్ ఉస్నే పూచా కి ఉసే ఇతనీ అచ్చీ బుద్ధి కైసే ప్రాప్త హుయీ. తబ్ లడ్కీనే కహా, यह मेरे माता पिता का उपदेश है। मेरे बचपन से ही माता पिता उपदेश देते आए हैं कि बेटी, हम बहुत गरीब हैं, लेकिन हमसे भी दयनीय स्थिति में जो होंगे हमें उनकी भरसक सहायता करनी चाहिए। ऐसी दया और प्राणियों के प्रति दया को मुझे घुट्टी में ही पिलाया गया है, जिसे मैं सार्थक करती आ रही हूं। ऐसा कहकर वह लड़की घर चली गई.
4: క్రమక్రమేణా ఈ రోగి కొంతవరకు ఆరోగ్యం పొంది నడుచుకొని ఆ గ్రామం వచ్చి చేరాడు. కానీ ఆ భూతదయకు ఏమి ఫలితం? ఈ పేషెంట్, ఈ రోగి అయినటువంటి వాడు నిత్యము దైవాన్ని ప్రార్థిస్తున్నాడు. అదే కృతజ్ఞత. ఆ కృతజ్ఞత వల్ల దైవాన్ని ప్రార్థించి ఈ బిడ్డకు, ఈ బిడ్డ తల్లిదండ్రులకు ఆయురారోగ్యాన్ని ఇచ్చి వారిని సర్వ విధములుగా సుఖంగా జీవించేటట్టు అనుగ్రహించమని నిన్ను ప్రార్థన చేసేటువంటి వాడు రోగి. నేనెట్టైనా బీదవాడిని, నేను రోగిష్ఠిని, నేను ఇంకా అభివృద్ధి అయిపోయి నేను దేశానికి చేసేటువంటి ఉపకారం ఏమీ లేదు. ఇలాంటి ఉత్తమ కుటుంబాన్ని అభివృద్ధి పరిచి దేశానికి ఉపకారం గావించడానికి తగినటువంటి శక్తి సామర్థ్యం అనుగ్రహించమని భగవంతుని కోరాడు.
3: ధీరే ధీరే వహ బీమార్ వ్యక్తి స్వస్థ హువా ఔర్ ఏక్ దిన్ పైదల్ చల్కర్ ఇస్ లడ్కీకే గావ్ పహుంచా. జో దయా దర్శాయి గయీ ఉస్కా పరిణామ్ క్యా హువా? వహ జో బీమార్ వ్యక్తి థా వహ ప్రతిదిన్ ప్రార్థనా కర్నే లగా. यही कृतज्ञता ज्ञापन है. इसी कृतज्ञता के कारण वह प्रार्थना करता कि इस लड़की और उसके माता पिता की लंबी उम्र हो, वे पूर्णतः स्वस्थ रहें तथा सर्वदा सुख चैन से रहें. वह विचार करता कि मैं तो बीमार हूं, मैं ठीक होकर देश के लिए कुछ कर भी नहीं सकता. इसलिए उसने ईश्वर से इस परिवार को अनुग्रहित करने की प्रार्थना की कि ऐसा उत्तम परिवार कुशल मंगल से रहे, खूब फले फूले और इनसे देश का खूब उपकार हो.
4: ఆ బిడ్డ చేసినటువంటి ఉపకారము ఏదో తత్ఫలిత నిమిత్తమే చేయలేదు, ప్రతిఫలితాన్ని ఆశించలేదు, ప్రతిఫల అపేక్ష లేకుండా చేసినటువంటి ఒక దానం కనుక దైవమే అనుగ్రహించాడు. ఒకనాడు సాయంకాల సమయంలో దైవము డబ్బులు మూటన కట్టుకుని ఆ ఇంటికి వెళ్లి, అమ్మా నాకు ఇంతకాలం కూడాను ప్రాణాన్ని ఇచ్చి ఆహారాన్ని ఇచ్చి పానీయము త్రాపి నన్ను రక్షించినటువంటి బిడ్డ ఇల్లు ఇదేనా అని అడిగాడు.
3: ఉస్ లడ్కీనే తాత్కాలిక్ ఫల్ కి అపేక్షా కర్తే హువే ఉపకార్ నహీ కియా థా, కిసీ ప్రకార్ కే ఫల్ కి కతై అపేక్షా నహీ కీ థీ. फल की अपेक्षा किए बिना उपकार करने के कारण ईश्वर ने ही उसे अनुग्रहित किया. एक दिन संध्या के समय ईश्वर धन की गठरी लेकर उस लड़की के घर पहुंचे और पूछा, माता इतने दिनों तक मुझे खाना देकर, पानी पिलाकर मुझे प्राण प्रदान किया, क्या यह घर उसी बेटी का है?
4: అమ్మాయి ఒంటరిగా స్కూలుకు వెళ్లేటువంటి సమయం లోపల ఈ బిడ్డ ఇంత ధైర్యంతో, ఇంత వర్చస్సుతో, ఇంత శాంతంతో, ఈ విధమైనటువంటి దయాహృదయంతో ఉండేటువంటి బిడ్డలు లోకంలో అభివృద్ధి కావాలని ఉద్దేశంతో నేను ఒక బిచ్చగాని వేషంతో ఒక ఛత్రంలో చేరాను. ఈ బిడ్డను పరీక్షించే నిమిత్తమై నేను ఒక వారం 10 దినములు ఆ ఛత్రంలో నివసించాను. ఈ బిడ్డ హృదయము పరిశుద్ధమైనటువంటిది, పవిత్రమైనటువంటిది, దయగల హృదయము, అదే నా మందిరము. కనుక ఇదిగో నీటి నుండి ఆ అమ్మాయి యొక్క జీవితంలో అన్ని విధాల సుఖశాంతులు అనుభవించేటట్టుగా ఈ ధనమును తీసుకోమని అందించాడు.
3: అకేలీ పాఠశాల జానే వాలీ ఇస్ బేటీ కి ధీరత, వర్చస్విత, శాంత భావన, దయా ఆది కి పరీక్ష లేనే కే లియే హీ మే ఏక్ భిఖారీ కే వేష్ మే సరాయ్ మే ఠహరా. ఇసే పరఖనే కే లియే హీ మే సరాయ్ మే 10 దిన్ రహా. इसका हृदय अत्यंत विशुद्ध है, पवित्र है, दयापूर्ण है, वही मेरा मंदिर है. इसलिए आज से बेटी और तुम सुखी रहो. कहते हुए ईश्वर ने उन्हें धन की गठरी दे दी.
4: ఈ ధనమును చూచిన తక్షణమే ఉప్పొంగిపోక తల్లిదండ్రులు వచ్చి ఆ మహనీయుని పాదం పైన పడి, స్వామి ఇంత ధనమునకు మాకు అధికారం లేదు, శక్తి ఎంతో అంత మాత్రమే మాకు చాలు, శక్తికి మించినటువంటి ధనము ప్రమాదమును చేకూరుస్తుంది, అశాంతి అందిస్తుంది, అహంకారమును చేకూరుస్తుంది, ఆత్మతత్వాన్ని మరిపిస్తుంది, కనుక మాకింత ధనమొద్దు మహానుభావ అని ప్రార్థించారు. కాని అంతలో ఆ ధనమును వదిలిపెట్టి అంతర్ధానమయ్యాడు.
3: ఇతనా ధన్ దేఖకర్ వే బహుత్ ఖుష్ నహీ హువే, ఉల్టే వే ఉస్ మహాత్మా కే చరణో పర్ గిర్కర్ బోలే, स्वामी हम इतने धन के अधिकारी नहीं हैं, हमारी औकात जितनी है उतना ही हमें काफी है। औकात से अधिक धन का होना बड़ा खतरा है, अशांति का कारण होगा और अहंकार उत्पन्न करेगा तथा आत्म तत्व को भुलवा देगा। इसीलिए हे महात्मा, हमें इतना धन नहीं चाहिए, परंतु उस धन को वहीं उनके पास छोड़कर ईश्वर अंतर्ध्यान हो गए।
4: వాడు మహనీయుడు కాదు, కేవలం దైవమే అని గుర్తించి ఆ ఇంటి వారు ఈ ధనమును ఆధారంగా చేసుకుని వారు ఏమాత్రము దీన్ని వినియోగించుకోకుండా ఈ విధమైనటువంటి యొక్క దయాహృదయం తోపల దీని రక్షించడానికి ఈ ధనమునంతా ఉపయోగపెడుతూ వచ్చారు. సర్వులయందు ఉండినటువంటి యొక్క జీవతత్వము దైవత్వంగా విశ్వసించమని చాటుతూ వచ్చారు. దయా ప్రేమల వల్లనే దైవం లభిస్తాడని కూడాను విశ్వసిస్తూ వచ్చారు.
3: तब उन्हें पता चला कि आने वाला कोई महात्मा नहीं बल्कि स्वयं ईश्वर ही थे। तब से वे लोग उस धन का उपयोग अपने लिए न करते हुए दयापूर्ण भावना के साथ दीनों के लिए उसका उपयोग करते रहे। वे सबसे इस तथ्य पर विश्वास करने का प्रचार करते रहे कि सब में विद्यमान चैतन्य तत्व दैवत्व ही है। वे विश्वास करते आए कि दया एवं प्रेम से ही ईश्वर की प्राप्ति होती है।
4: మన భావం ఎటువంటిదో దైవత్వం అటువంటిదిగా మనకు లభ్యమవుతుంది. దైవం ఎక్కడో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ప్రదేశంలో ఉన్నాడని మనం విశ్వసించరాదు. సర్వత్రా ఉంటున్నాడనే సత్యాన్ని మనం కొంతవరకు చాటడానికి అనుభవజ్ఞులు కావాలి. అయితే ఇలాంటి సద్భావాలను మనం ఏ రీతిగా పెంచుకోవడం సాధ్యమవుతుంది? దీనికి అంతర్బహిర్ సర్వవ్యాప్య నారాయణ అని పిల్లల పురుష సూక్తంలో చెప్పారు. అదేవిధంగా అంతర్బహిర్ శుద్ధి దీనికి అత్యవసరము అన్నారు.
3: యద్భావం తద్భవతి. హమారీ భావన జిస్ ప్రకార్ కి హోగీ, దైవత్వ కి ప్రాప్తి ఉసీ ప్రకార్ కి హోగీ. హమే యహ నహీ మాన్నా చాహియే కే ఈశ్వర్ కిసీ విశేష ప్రదేశ్ మే హీ విద్యమాన్ హై. ఈశ్వర్ సర్వత్ర హై का प्रचार करने के लिए हमें अनुभवी होना चाहिए। ऐसी सद्भावना को बढ़ाना कैसे संभव है? जैसे कि बच्चों ने पुरुष सूक्तम में कहा, अंतर्बहिश्च तत्सर्वम व्याप्य नारायण स्थितः। इसी प्रकार इसके लिए अंतस एवं बाह्य शुचिता अत्यंत आवश्यक है।
4: భగవంతుడు లోపల వెలుపల ఉన్నాడు కనుక భగవంతుడు లోపల మాత్రమే ఉంటే అంతర్శుద్ధి మాత్రమే మనకు చాలు. బయట కూడా ఉన్నాడు కనుక బహిర్శుద్ధి కూడా మనకు అవసరమే. కనుక దైవము అంతర్బహిర్తత్వం నందుంటుండటం చేత మనం కూడా అంతర్శుద్ధి బహిర్శుద్ధి రెండు శుద్ధులు కూడా మనం కలిగినప్పుడే ఈ యొక్క సిద్ధి మనకు లభిస్తుంది.
3: ఈశ్వర్ అంతస్ ఆర్ బాహ్య దోనో జగహో మే హై. యది ఈశ్వర్ అంతస్ మే హీ హోతే तो अंतस शुचिता काफी होती, परंतु बाह्य में भी होने के कारण बाह्य शुचिता भी अत्यंत आवश्यक है। अतः ईश्वर के अंतस एवं बाह्य तत्वों में विद्यमान रहने के कारण हमारे लिए अंतस और बाह्य दोनों शुचिता का होना अनिवार्य है, तभी हमें यह सिद्धि प्राप्त होगी।
4: మొట్టమొదటి బహిర్శుద్ధి అనగా మనము చక్కని దేహాన్ని పరిశుద్ధం చేసుకోవటము, పరిశుద్ధమైనటువంటి వస్త్రములు ధరించటము, మనము పఠించేటువంటి గ్రంథములు కూడాను పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన దుస్తులు ఎందుకు కాని, మన దేహం నందు కాని, మన బుక్కులు ఎందుకు కాని అశుద్ధమనేటువంటిది మాలిన్యము చేరకుండా చూసుకోవాలి. మనము పరిశుద్ధమనగా ఏమిటి? దేహమును సరి అయిన రీతిలో నిత్యము రెండు వేళల స్నానం ఆచరించమని చెప్పటంలో ఉండేటువంటి అంతరార్థం ఇదియే. దేహమును మాత్రమే కాదు ప్రతి అంగమును కూడాను పరిశుద్ధం చేసుకోవాలి. ఎక్కడ అశుద్ధం ఉంటుంటాదో అక్కడ కొన్ని మాలిన్యము చేరిపోతుంది. మాలిన్యము చేరిన దగ్గర ఇన్సెక్ట్స్ పురుగులు చేరిపోతాయి. ఈ విధమైనటువంటి పురుగులు చేరినప్పుడు రోగము ప్రారంభమవుతుంది. కనుక ఈ అశుద్ధం అనేటువంటిది ప్రవేశించకుండా మనం చూసుకోవాలి.
3: यह बाह्य शुद्धि क्या है? सबसे पहले हमें अपने शरीर को शुद्ध साफ रखना चाहिए, साफ सुथरे कपड़े पहनने चाहिए, हम जो ग्रंथ पढ़ते हैं उन्हें साफ रखना चाहिए। हमें सावधान रहना चाहिए कि अपने शरीर में, कपड़ों पर और किताबों पर कोई मैल इकट्ठा न हो। विशुद्धता का अर्थ शरीर को साफ सुथरा रखने के लिए दोनों जून स्नान करना चाहिए, शरीर के प्रत्येक अवयव को साफ रखना चाहिए। जहां मैल इकट्ठा होगा वहां कीड़े जमा होंगे और जहां कीड़े होंगे वहां रोग शुरू हो जाएगा, अतः कहीं भी मैल को जमने नहीं देना चाहिए।
4: మనం నిత్యము తెల్లవారు లేచిన తక్షణమే టూత్పేస్ట్ టూత్బ్రష్ తీసుకుని చక్కగా పండు తోముకోవాలి. కేవలం పండు తోముకోవటమే కాకుండా నాలుగును కూడా గీచుకోవాలి. దేహమునకు సింహద్వారము మన యొక్క నోరు. ఈ ద్వారము నుండి కొంతవరకు మాలిన్యం ఉంటున్నప్పుడు ఇక్కడ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి.
3: ప్రతిదిన సుబహ్ కో జాగతే హీ టూత్పేస్ట్ టూత్బ్రష్ లేకర్ అచ్చీ తరహ్ సే దాంత్ మాంజనే చాహియే. मात्र दांत मांझना ही नहीं बल्कि जीभ भी साफ करनी चाहिए। शरीर के लिए मुंह ही प्रधान प्रवेश द्वार के समान है। यदि यहीं पर मैल इकट्ठा हो तो यहां भी कीड़े जमा हो जाएंगे।
4: మనం ఎంత ప్రదేశాల్లోనో మనం చూస్తుంటుంటాం, ఏదైనా మురికి నీరు చేసిన దగ్గర పురుగులన్నీ చేరిపోతాయి, దోమలన్నీ చేరిపోతుంటాయి. అదే విధంగా ఎక్కడ ఈ మాలిన్యం చేరుతుందో అక్కడ ఈ క్రిమికీటకాదులంతా చేరిపోతాయి. ఇంతేకాదు మన గృహమునకు పరిసర ప్రాంతములు కూడా పరిశుద్ధం గావించుకోవాలి. ఆంధ్రదేశంలో పలికేటువంటి వారు ఇళ్లను చూచి ఇల్లాలను చూడమంటారు. ఇల్లు ఎంత పరిశుద్ధంగా ఉంటారో ఇల్లాలు అంత పరిశుద్ధమైనటువంటిది. దీని అర్థం
3: హం దేఖ్తే హీ రహతే హై, जहां कहीं भी गंदा पानी इकट्ठा होता है तो वहां कीड़े जमा हो जाते हैं, मच्छर जमा हो जाते हैं। जहां कहीं भी गंदगी होगी वहां ये कीड़े मकोड़े इकट्ठा हो जाते हैं। इतना ही नहीं, हमें अपने घर के आसपास को भी साफ रखना चाहिए। आंध्र प्रांत में कहते हैं, घर को देखकर घरवाली को देखो। इसका अर्थ घर जितना साफ सुथरा रहेगा घरवाली उतनी साफ सुथरी रहेगी। हम देखते ही रहते हैं, जहां कहीं भी गंदा पानी इकट्ठा होता है तो वहां कीड़े जमा हो जाते हैं, मच्छर जमा हो जाते हैं।

0: ఆరోగ్యాన్ని ఆనందాన్ని చేకూర్చుకోవటానికి అన్ని విధములు కూడా మనం పరిశుద్ధంగా ఉంటుండాలి.
1: యహ్ సబ్ కుచ్ క్యో కర్నా చాహియే, కేవల్ అప్నీ భలాయి కే లియే. జబ్ ఘర్ ఔర్ ఆస్ పాస్ సాఫ్ సుథరే రహెంగే తబ్ హమే అచ్చా స్వాస్థ్య ప్రాప్త హోగా. స్వస్థ రహనే పర్ హీ ఆనంద హమారీ ప్రాపర్టీ హోగీ, వహీ హమారా లక్ష్య హోగా. అతః సబ్సే పహలే స్వాస్థ్య ఔర్ ఆనంద కో ప్రాప్త కర్నే కే లియే హమే సాఫ్ సుథరా రహనా చాహియే.
0: మనకు రెండు చొక్కాలు రెండు ప్యాంట్లు ఉండినా చాలు, ఒకటి ధరించి రెండో దాన్ని పరిశుద్ధంగా ఉతికి దాన్ని ధరించుకుందాం. దిన్నము రెండు మార్చనక్కర్లేదు, ఒకటి ఉండినా చాలు మన శక్తికి, ఉన్న దాన్ని శుభ్రంగా పెట్టుకోవాలి. సాధ్యమైనంత వరకు నువ్వు ఈ యొక్క అశుద్ధం మనపైన చేరకుండా చూసుకోవాలి. బయట మాత్రము తెల్లని డ్రెస్సులు వేసుకుని లోపల నల్లగా ఉంటే ప్రయోజనం లేదు.
1: యది హమారే పాస్ దో కమీజ్ ఔర్ దో పత్లూన్ హై తో ఏక్ కో పహన్ కర్ దూసరే కో ధోకర్ పహన్ సక్తే హై. ప్రతిదిన్ దో దో బదల్నే కీ ఆవశ్యక్తా నహీ హై. హమారీ ఔకాత్ కే ముతాబిక్ ఏక్ కా హోనా భీ కాఫీ హై. జో హై ఉసే హీ సాఫ్ రఖ సక్తే హై. హమే సావధాన్ రహనా చాహియే కీ హమ్ పర్ మైల్ ఇకట్ఠా నా హో. బాహర్ సఫేద్ రంగ్ కే కపడే పహన్ కర్ భీతర్ బిల్కుల్ కాలా హోనే పర్ కోయి ప్రయోజన్ నహీ హై.
0: కనుక దాని వల్ల అంతర్శుద్ధిని కూడా మనం పరిశుద్ధంగా చూసుకోవడానికి ప్రయత్నించాలి. దీనికి భావములు చాలా ఉత్తమమైనటువంటివిగా ఉండాలి, తలంపులు పవిత్రమైనటువంటివిగా ఉండాలి, పరోపకార సంబంధమైనటువంటివిగా ఉండాలి. అసూయ భావములు కానీ ద్వేషభావములు కానీ మనలో చేరకుండా చూసుకోవాలి. నిరంతరము ఆనందంతో ఉల్లాసంతో ఉప్పొంగిపోయేటువంటి భావములు మనం పెంచుకోవాలి.
1: అతః హమే అపనే అంతస్ కో భీ విశుద్ధ రఖనే కే ప్రయత్న కర్నే చాహియే. ఇస్కే లియే హమారీ భావనాయే విశుద్ధ హోనీ చాహియే, విచార్ పవిత్ర హోనే చాహియే, విచార్ పరోపకార్ సంబంధీ హోనే చాహియే. హమే సావధాన్ రహనా చాహియే కి హమమే ఈర్ష్యా ఔర్ ద్వేష్ ప్రవేశ్ నా కరే. హమే నిరంతర్ సానంద ఔర్ ఉల్లాస్ పూర్ణ ఢంగ్ సే రఖనే వాలీ ఉత్సాహీ భావనాఓ కో అప్నే మే బఢానా చాహియే.
0: ఇతరుల యొక్క మంచి చెడ్డలు మనము ఏమాత్రం కూడా మనం చింతించరాదు. సర్వుల మంచిది కూడా మనం కొంతవరకు యోచిస్తూ రావాలి. దీనిని ఆధారంగా చేసుకుని వైదిక ధర్మం లోపల లోకస్సమస్త సుఖినో భవంతు అనేటువంటిది ఆర్యుల యొక్క ప్రధానమైనటువంటి యొక్క లక్ష్యంగా తీసుకున్నారు. ఇది హైదికుల యొక్క లక్ష్యమని కూడా భావించారు. కనుక హృదయం లోపల పవిత్రమైనటువంటి దివ్యమైనటువంటి భగవంతుని నామం చింతిస్తూ రావాలి. ఈ విధంగా అంతర్బహిర్య తత్వములందు పరిశుద్ధము గావించుకుంటకై ప్రయత్నించినప్పుడే మనకు ఈ రాగద్వేషములు అసూయాది డంబములు ఇలాంటి క్రిమికీటకాదులు మనలో ప్రవేశించకుండా చూసుకోవచ్చు.
1: దూసరో కి అచ్చాయి ఔర్ బురాయి కే బారే మే హమే విచార్ నహీ కర్నా చాహియే. హమే కుచ్ హద్ తక్ సబ్కీ భలాయి కే బారే మే విచార్ కర్నా చాహియే. ఇసీ కో ఆధార్ బనాతే హువే ఆర్యో నే వైదిక్ ధర్మ మే లోకా సమస్తా సుఖినో భవంతు కో షామిల్ కియా హై. ఇస్కే లియే హృదయ మే ఈశ్వర్ కే పవిత్ర ఏవం దివ్య నామ కా స్మరణ కర్తే రహనా చాహియే. ఐసీ ఆంతరిక్ ఔర్ బాహ్య శుచితా కో బనాయే రఖనే కే ప్రయత్న కర్నే పర్ కీడే మకోడే జైసే యే రాగ ద్వేష్ తథా ఈర్ష్యా అహంకార్ హమమే ప్రవిష్ట నహీ హో పాయెంగే.
0: ప్రహ్లాదు చెప్పారు, ఆరు శత్రువులు నీవు జయించినప్పుడే నీవు సరైనటువంటి ఉత్తముడు అవుతావని. ఇప్పుడు కేవలము నీవు రాజుగా ఉంటున్నావు, నీవు ఆరు శత్రువులను జయిస్తే చక్రవర్తిగా మారిపోతావన్నాడు. ఆ ఆరు శత్రువులే కామ క్రోధ లోప మోహం అని మార్చింది. ఈ ఆరు శత్రువులు ఎందుకు మనం చూడకుండా చూసుకోవటానికి బహిర్ అంతర్ పరిశుద్ధం.
1: ప్రహ్లాద్ నే కహా కి ఛే ప్రకార్ కే శత్రువో కో పరాజిత్ కర్నే పర్ హీ తుమ్ ఉత్తమ వ్యక్తి బన్ సక్తే హో. అభి తుమ్ మాత్ర రాజా హో, పరంతు తుమ్ ఇన్ ఛే శత్రువో కో పరాజిత్ కరోగే తో తుమ్ సమ్రాట్ బన్ జాఓగే. వే ఛే శత్రు హీ కామ క్రోధ లోభ మోహ మద్ ఔర్ మాత్సర్య హై. ఇన్ ఛే శత్రువో కో అందర్ ప్రవేశ్ కర్నే సే రోకనే కే లియే

0: हमें बाह्य और अंतस को सावधानी से परखना चाहिए।
1: కనుకనే మనము ఈ శత్రువుల లోపల ప్రవేశించినప్పుడు మనకు అన్ని రకములైనటువంటి యొక్క బాధలు ప్రారంభమవుతాయి. కనుక నీవు సుఖదుఖములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే, లాభ నష్టములు రెండింటినీ సమానంగా చూసుకోవాలంటే, అందరి ఎందుకు కూడా ఉండేటువంటి ఆత్మతత్వం కూడా సమానంగా చూసుకోవాలి. ఈ సుఖదుఖములను, శీతోష్ణములను, లాభ నష్టములను సమానంగా చూసుకోవటం చాలా అసాధ్యం. అయితే అందరి ఎందు ఉండేటువంటి దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యం మనకు దృఢమైపోతే ఇవన్నీ సులభంగా మనకు వశమైపోతాయి.
0: జబ్ యే శత్రు అందర్ ప్రవేశ్ కర్తే హై తో హమే అనేక ప్రకార కే కష్ట ఆరంభ హో జాతే హై. అతః यदि तुम्हें सुख और दुख को समान रूप में देखना है, यदि लाभ और हानि को समान रूप में देखना है, तो सब में विद्यमान आत्म तत्व को समान रूप में देखना चाहिए। सुख दुख, ठंडक और गर्मी तथा लाभ और हानि, इन सबको समान रूप में देखना संभव नहीं है, परंतु सब में विद्यमान दैवत्व के एक ही होने का सत्य हम में दृढ़ हो जाता है तो ये सब बड़ी सरलता से हमारे वश में हो जाएंगे।
1: నీ అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు, సర్వగ్రహములు నా హస్తగతమే అన్నాడు త్యాగరాజు. సర్వులు ఎందు ఉండినటువంటి యొక్క ఏకాత్మతత్వాన్ని ఒక్కదాన్ని మనం విశ్వసిస్తే ఇవన్నీ ఇప్పుడు నువ్వు సులభంగా మనకు ఏకమైపోతాయి, సులభంగా సాధించడానికి వీలవుతుంది. అన్నింటికీ మూలం ఏదో, అన్నింటికీ నీ కీలకం ఏదో, అన్నింటికీ నీ గమ్యం ఏదో, దానిని మనం పట్టాలి. అదే ఆత్మతత్వం. దానిని మనం పట్టినామంటే ఇవన్నీ సులభంగా మనకు వశమవుతాయి. చెట్టును కొట్టదలిచినటువంటి వాడు కొమ్మలను ఆకులను తీడివేస్తూ ఉంటే ప్రయోజనం లేదు, వేరును కొట్టివేస్తే చెట్టు కూలిపోతుంది. అదే రీతిగా దైవాన్ని మనం పట్టివేస్తే సర్వము మన వశమైపోతుంది.
0: త్యాగరాజునే కహా కి యది ఏక్ మాత్ర తుమ్హారా అనుగ్రహ ముజ్ పర్ హో तो सारे ग्रह मेरे वश में हो जाएंगे। सभी में विद्यमान एकात्म तत्व पर यदि हमारी आस्था हो जाती है तो ये सब हमारे लिए आसानी से एक हो जाएंगे और प्राप्त भी हो जाएंगे। सबका मूल आधार जो है, सब में प्रधान जो है, सबका गंतव्य जो है, उसे हमें पकड़ना चाहिए। वही आत्मतत्व है। उसे जब हम अपने वश में कर लेते हैं तो ये सब सरलता से हमारे वश में हो जाएंगे। पेड़ को काटना चाहने वाले द्वारा डालियों और पत्तों को तोड़ते रहने से कोई प्रयोजन नहीं है। जड़ को काट देगा तो पेड़ गिर जाएगा। इसी प्रकार ईश्वर को थाम लेने पर सब कुछ हमारे वश में हो जाएगा।
1: కనుక ఈ విధమైన దైవాన్ని పట్టాలనుకున్నప్పుడు ఈ దేహ మనస్సుల యొక్క తత్వాన్ని కూడా కొంతవరకు మనం సాధన మార్గంలో సాధిస్తూ రావాలి. కనుక పూతదైన మనం పెంచుకోవటం, సర్వాత్మ భావన మనం అభివృద్ధి పరచుకోవటం, దేహం యొక్క పరిశుద్ధము, మనస్సు యొక్క పవిత్రతను అభివృద్ధి పరచుకోవటం, ఈ విధమైనటువంటి యొక్క నిత్య చర్యల లోపల, నిత్య జీవితం లోపల సాధనలు సలిపినప్పుడే దైవత్వం మనకు సులభంగా అర్థమవుతుంది. కనుక సర్వజీవ నమస్కారం కేశవం ప్రతి గచ్చితి, సర్వులు ఎందుకూడా ఉండినటువంటి యొక్క భగవంతుడికి నేను ఒక నమస్కరిస్తున్నాను మనం భావించాలి. అంతటితోనే మనం ఆపకూడదు మన సాధన. సర్వజీవ తిరస్కారం కేశవం ప్రతి గచ్చితి దాన్ని కూడా రెండో అడ్డుగా పెట్టుకోవాలి.
0: అత ఈశ్వర్కు అప్నానే కే లియే హమే దేహ్ ఔర్ మన్ కే తత్వం పర్ సాధనా కే ద్వారా విజయ పానీ చాహియే. అప్నీ దైనందిన్ చర్యాఓ మే प्राणियों के प्रति दया को बढ़ाते हुए, सर्वात्म भावना को बढ़ाते हुए और देह तथा मन की पवित्रता को बढ़ाते हुए साधनाएं करने पर ही दैवत्व हमें सरलता से अवगत हो सकता है। सर्व जीव नमस्कारम केशवम प्रतिगच्छति। इसीलिए हमें विचार करना चाहिए कि सभी जीवों में विद्यमान ईश्वर को मैं प्रणाम कर रहा हूं। यहीं पर हमें अपनी साधनाएं नहीं रोक देनी चाहिए, बल्कि सर्व जीव तिरस्कारम केशवम प्रतिगच्छति इस वाक्य को भी साथ में लेना चाहिए।
1: जीवितमु పెద్ద ప్రవాహం. ఈ ప్రవాహములు విచ్చలివిడిగా వదిలిపెట్టినప్పుడు అన్ని గ్రామములు, అన్ని భూములు, అంత జీవులను కూడా ధ్వంసం చేస్తుంది, గ్రామములను ముంచి వేస్తుంది. కానీ దీనిని భరించేటువంటి యొక్క సాగరం దగ్గరికి దీనికి పంపేటువంటి ఉపాయమే మనం తీసుకోవాలి. ఈ నదులను అనుగ్రహించేటువంటి వాడు, భరించేటువంటి వాడు, వరించేటువంటి వాడు, తరించేటువంటి వాడు ఒక్క సాగరమే.
0: హమారా జీవన్ ఎక్ బహుత్ బడా ప్రవాహ్ హై. इस प्रवाह को उच्छृंखल छोड़ देने पर वह सभी गांवों और सारी जमीन को बर्बाद कर देता है, सबको डुबा देता है. परंतु इसे आत्मसात कर लेने वाले सागर तक पहुंचाने के उपाय को लेना चाहिए. इन नदियों को अनुग्रहित करने वाला, सहने वाला, वरण करने वाला और तरने वाला एकमात्र सागर ही है.
1: కనుకని ఈ సాగరంలో ఏ రీతిగా మనం చేర్చడం, దీనికి భగవద్గీత యందు రెండు గట్టులను మాత్రం కట్టుకోమని చెప్పింది. ఈ నదికి ఇటువైపున అటువైపున గట్టు ఉండినప్పుడే ఏ భూములను ఏ గ్రామంలో ఉంచకుండా నేరుగా సముద్రంలో చేరిపోతుంది. ఏమిటి ఈ గట్లు? అదే అష్టాక్షర నామము అని బోధించాడు. ఏమిటి అష్టాక్షర నామం? ఓ నమో నారాయణ కాదు, సంశయాత్మ వినశ్యతే. ఇది సంశయాత్మ వినశ్యతే, నిస్సంశయుడుగానే ఉంటుండు అనే గట్టును ఒకవైపున కట్టుకో. రెండవ వైపున శ్రద్ధావాన్ లాభతే జ్ఞానం, ఇది ఎనిమిది అక్షరాలది. ఈ శ్రద్ధను ఒకవైపున పెంచుకో. నిస్సంశయం అనేటువంటిది ఒక గట్టు, శ్రద్ధ అనేటువంటిది ఒక గట్టు. ఈ రెండింటినీ మనం గట్టులుగా తీసుకుంటే మన జీవితం అనే ప్రవాహము అనుగ్రహం అనే సాగరంలో లీనమైపోతుంది.
0: ఇసే సాగర్ తక్ కేసే పహుంచాయా జాయే, ఇస్కే లియే భగవద్గీతా మే दो तटबंध बनाने का उपदेश दिया गया है. नदी के दोनों ओर इन तटबंधों के रहने पर यह बिना किसी गांव या जमीन को डुबाए सीधे सागर में पहुंच जाती है. ये तटबंध क्या हैं? उन्हीं को अष्टाक्षर नाम कहा गया है. क्या है यह अष्टाक्षर नाम? क्या ओम नमो नारायणाय है? नहीं. संशयात्मा विनश्यति, एक ओर निःसंशय भावना के साथ रहते हुए संशयात्मा विनश्यति के तटबंध को बना लो, दूसरी ओर श्रद्धावान लभते ज्ञानम, ये आठ अक्षर हैं, स्वयं में श्रद्धा को बढ़ाओ. निःसंशयता एक तटबंध है, श्रद्धा एक तटबंध है. इन दोनों को तटबंधों के रूप में लेने पर हमारा जीवन रूपी प्रवाह अनुग्रह सागर में विलीन हो जाएगा.
1: ఈ ఉపాయముని, జీవిత ప్రవాహమును అనుగ్రహం సాగరం లోపల లీనము గావించేటువంటి ఇది భక్తి ప్రపత్తి యొక్క తత్వమును బోధిస్తూ వచ్చాడు కృష్ణుడు. నాయన, మానవుని యొక్క గమ్యము అదే. గమ్యమును మరవద్దు, లోకమును నమ్మవద్దు, మరణమునకు భయపడవద్దు. ఈ మూడింటిని నీకు నిజమైనటువంటి మంత్రములుగా బోధిస్తున్నానన్నాడు. కనుకనే గమ్యము దైవము, దైవాన్ని మరవకూడదు, ఈ లోకాన్ని నమ్మకూడదు, మరణానికి భయపడకూడదు. ఈ మూడింటిని మీరు మంత్రములుగా తీసుకుని జీవితాన్ని ధన్యం చేసుకోండి.
0: జీవన్ ప్రవాహకో అనుగ్రహ సాగర్ మే విలీన్ కర్నే కే ఉపాయ్ కే రూప్ మే భక్తి ప్రపత్తి కా శ్రీకృష్ణ ఉపదేశ్ దేతే ఆయ్. శ్రీకృష్ణ నే కహా, వత్స్, మానవ కా లక్ష్య వహీ హై, లక్ష్య కో మత్ భూలో, జగత్ పర్ విశ్వాస్ మత్ కరో और मृत्यु से मत डरो. इन तीनों को असली मंत्रों के रूप में उपदेश दे रहा हूं. लक्ष्य ईश्वर ही हैं, अतः ईश्वर को नहीं भूलना चाहिए. जगत पर विश्वास नहीं करना चाहिए, मृत्यु से भयभीत नहीं होना चाहिए. इन तीनों को मंत्रों के रूप में स्वीकार कर तुम अपने जीवन को धन्य करो. उपसंहार. भगवान बाबा ने अपने इस प्रेरणादायक प्रवचन में हमारे जीवन के लिए अनिवार्य कुछ तथ्यों का उपदेश दिया है. सुख और दुख मात्र मानवीय अनुभव हैं, ऐसा मानकर मानव बहुत बड़ी भूल कर रहा है. ये अनुभूतियां सभी प्राणियों में होती हैं, क्योंकि ईश्वर सभी प्राणियों में विद्यमान है। जब यह तथ्य हमारे हृदय में गहराई से बैठ जाएगा, तब दया और करुणा जैसी भावनाएं स्वयमेव हम में उत्पन्न हो जाएंगी। अतः हृदय को कोमल रखने के लिए प्रथमतः उसे विशुद्ध रखना चाहिए, जिसे स्वामी ने आंतरिक शुचिता की संज्ञा दी है। स्वामी ने अंततः कहा कि अंतःशुचिता के बाद ईश्वर को मत भूलो, जगत पर विश्वास मत करो और मृत्यु से मत डरो के त्रिसूत्रीय मार्ग पर चलते हुए हमें अपने जीवन को धन्य करना है। अस्तु।
2: अभी आपने भगवान बाबा द्वारा श्रीमद् भगवद गीता पर दिनांक 9 सितंबर 1984 को दिया गया प्रवचन सुना।
3: यू आर ट्यून्ड टू रेडियो साई ग्लोबल हार्मनी, bringing you 24 hours a day the message of love of Bhagwan Sri Satya Sai Baba.

0: are tuned to Radio Sai Global Harmony, bringing you 24 hours a day the message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Sai Ram, dear listeners, less luggage, more comfort makes travel a pleasure, is a saying that Baba often quoted. To exemplify this, he himself led a simple life. Bhagwan Baba, in today's discourse, emphasizes the truth of this saying. According to him, we must not excessively trouble ourselves about too many things. According to him, we can live a peaceful life only by reducing our mental burden. Let us now listen to excerpts from a divine discourse by Bhagwan Baba, delivered on the 12th of August 2006 during the Ati Rudra Mahayagnam in Prashanti Nilayam.
2: Dehamu Panchabhautikam. Dehamu Panchabhautikam. దేహం కూలక తప్పదెప్పుడు దేహి నిరామయుండు కనుదింపక దేహికి చావు పుట్టుకలు మోహ నిబంధ బంధనలు ముద్రలు లేవు నిజంబు చూడ ఆ దేహియే దేవదేవుడు.
3: బాడీ హ్యాస్ ద సెన్సెస్ బట్ ద ఇండ్వెలర్ ఇస్ పర్మనెంట్ ఇన్ ఇటర్నల్. ద బాడీ ఇస్ బౌండ్ టు ఫాల్ వన్ డేర్ అదర్ బట్ యాక్చువల్లీ స్పీకింగ్ ద రియాలిటీ the indweller has neither beginning nor an end, neither the bondage nor liberation. That indweller verily is God himself.
2: Idi kevalamu oka biru vantidi ee dehamu aga God rays vantidi.
3: Body is like an iron safe God rays.
2: Kani dinni deni nimittame teeskunnam.
3: Why have we taken upon ourselves this gesture of the body?
2: విలువైనటువంటి ఈ పెట్టెకులు విలువైనటువంటి నగరంలో ఉంచి భద్రం గావించుకోవటం కోసం.
3: దిస్ ఐరన్ సేఫ్ ఇస్ మెంట్ టు కీప్ ఇన్ ట్రెజర్ ద మోస్ట్ వాల్యుబుల్ జ్యూవెల్స్ ఇన్ సైడ్. సో ఇస్ ద కేస్ విత్ దిస్ బాడీ ద ఐరన్ సేఫ్.
2: ఇందులో చాలా విలువైనటువంటి యొక్క వస్తువులు ఉన్నవి.
3: దిస్ బాడీ ద ఐరన్ సేఫ్ has God within many valuables.
2: Satyamu pradhanamainatuvanti oka naga.
3: Very important jewel is truth.
2: Satyambunappudu satyambuganinchu satyame viluvainatuvanti goppa naga.
3: It is the truth that is all pervading, its most valuable jewel.
2: Dharmamu రెండవది చాలా ఆ డైమండ్స్ అంతా పుతికించినటువంటి బంగారం వంటిది.
3: ది నెక్స్ట్ వాల్యుబుల్ వన్ ఇస్ ధర్మ ద రైచియస్నెస్. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ద డైమండ్స్ దట్ ఆర్ పుట్ టుగెదర్.
2: సత్యము పంచభౌతికము కాదు.
3: దిస్ ట్రూత్ ఇస్ నాట్ ద వన్ దట్ హెస్ టేకెన్ అపాన్ ద వెస్ట్ ఆఫ్ ద బాడీ ఆఫ్ సెన్సెస్.
2: సత్యము ధర్మము.
3: ది ట్రూత్ అండ్ ధర్మ. Righteousness.
2: Shanti prema.
3: Peace and love.
2: Shanti manavunaku atyavasaramu.
3: Peace is most essential for every man.
2: Ye manavudu chusina ye kotishrani adigina swami sarvamu makunnadi kani shanti ledu.
3: You may come across anybody, even a millionaire, he comes to Bhagwan and says, Swami, I have everything in life, but I have no peace.
2: ఈ పీస్ లేకుండా మనకు శాంతి కలగదు.
3: Without this peace, you cannot be comfortable in life.
2: కనుక సత్యం ప్రారంభమేము, ధర్మం రెండవది, మూడవది శాంతి.
3: Therefore, the first one is truth, the next one is dharma or righteousness, and the third one is shanti, peace.
2: నాలుగవది మనకు తగినటువంటి సుఖము.
3: And that what you enjoy within yourself, the divinity, is the fourth one.
2: అప్పుడే మానవుడు సర్వసంగ పరిత్యాగి కాగలడు.
3: Then only a man can be truly a renunciant.
2: త్యాగి అనగా ఏమిటి?
3: Who is the one of sacrifice? త్యాగి.
2: వాంఛల యొక్క ఫలమును విడుటే శాంతి.
3: True peace lies in giving up the results, the sequence of all the desire.
2: కనుక డిజైర్ కలిగినటువంటి వాడు నిజమైనటువంటి శాంతి కాదు.
3: సో లాంగ్ దిస్ డిజైర్ యు కెనాట్ ఎంజాయ్ ట్రూ పీస్.
2: అతనికి అన్ని ఆశలు కూడా ఉంటుంటాయి.
3: హీ హాస్ సో మెనీ అంబిషన్స్.
2: ఆశలు ఉండినప్పటికీ ఆశల ఫలను వదలటమే నిజమైన త్యాగం.
3: ద ట్రూ సాక్రిఫైస్ మీన్స్ గివింగ్ అప్ ఓవర్ అంబిషియస్ నేచర్.
2: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా చదువులన్నీ చదివి ఫలముచున్నా.
3: యు మే బి హైలీ ఎడ్యుకేటెడ్, ద రిజల్ట్ ఇస్ జస్ట్ ఎ జీరో ఇఫ్ యు డు నాట్ హావ్ ట్రూత్, ధర్మ, పీస్ అండ్ లవ్.
2: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా విద్యను నేర్చిన విలువ సున్నా.
3: In fact, the education, the learning loses its value if you do not have these values, satya, truth, dharma, shanti and prema.
2: Satya, dharma, shanti, prema nu lekunna bahula satkarya labhambu sunna.
3: One may undertake any number of good deeds and activities in the community. There is no merit at all if you do not have these values, truth, righteousness, peace and love.
2: సత్య ధర్మ శాంతి ప్రేమను లేకున్నా పదవులనేది ఫలము సున్నా.
3: వాట్ ఫర్ యు ఆక్యుపై ఎగ్జాల్టెడ్ పొజిషన్, దేర్ ఇస్ నో రిజల్ట్ రివార్డ్ ఎట్ ఆల్ ఇఫ్ యు డు నాట్ హావ్ దీస్ వాల్యూస్, ట్రూత్, రైచియస్నెస్, పీస్.
2: సత్య ధర్మ ప్రేమ శాంతులు లేకున్నా ఫలములు నేడిన ఫలము సున్నా.
3: We may occupy any position of authority and position. It is of no use at all without these values.
2: Satya dharma prema shantul jivyanni jivitamunaku punadulappa.
3: These are the four values that form the very foundation of human life.
2: Kanuka manavu manavudu ee bangaraina yokka satyamu dharmamu శాంతి ప్రేమ అనే నగరను మనము లోపల ఉంచుకున్నాము.
3: వి హావ్ ట్రెజర్డ్ విత్ ఇన్ అవర్ సెల్స్ ఆల్ దిస్ ఆర్నమెంట్స్ ఆఫ్ గోల్డ్, ట్రూత్, రైచియస్నెస్, పీస్ అండ్ లవ్.
2: మనము గాడ్రేజ్ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాం, దానికి విలువ మాత్రమే లేదు.
3: ఇఫ్ వి కీప్ ది గాడ్రేజ్ వితౌట్ జ్యువెల్స్ ఇన్ సైడ్, దేర్ ఇస్ నో వాల్యూ టు ది ఐరన్ సెల్ఫ్ ఎట్ ఆల్.
2: ఇందులో ఏమైనా విలువైనటువంటివి నగలు పెట్టినప్పుడే దీనికి ఒక పూజించుడు.
3: ది ఐరన్ సేఫ్ హ్యాస్ వాల్యూ వెన్ ఇట్ హ్యాస్ ద జ్యువెల్స్ ఇన్ సైడ్.
2: కనుక ఆ జ్యువెల్స్ లోపల ఉండినప్పుడే దీనికి విలువ.
3: సో లాంగ్ దర్ జ్యువెల్స్ ది ఐరన్ సేఫ్ ఇస్ వాల్యూ.
2: అవి లేకుండా ఇది కేవలము వాటర్ బబుల్.
3: వితౌట్ ది వాల్యుబుల్ విత్ ఇన్ ఇట్ ఇస్ జస్ట్ ఎ వాటర్ బబుల్.
2: ఇది కేవలం ఖాళీ పెట్టే.
3: ఇట్ ఇస్ జస్ట్ ఎన్ ఎంప్టీ బాక్స్.
2: ఇది ఎక్కడ వేసినా కూడా ఎవరు దీన్ని ఆశించరు.
3: ఈవెన్ ఇఫ్ యు త్రో ఇట్ ఆఫ్ నోబడీ వుడ్ ఎక్స్పెక్ట్ ఇట్ నాట్ రిసీవ్ ఇట్.
2: కనుక ఇందులో ఉండినటువంటి యొక్క నగరను మనం కాపాడుకోవటమే మానవుని యొక్క ప్రధాన కర్తవ్యం.
3: ద మెయిన్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఇన్ సేఫ్ గార్డింగ్ ద ప్రెషస్ వాల్యుబుల్ జ్యూవెల్స్ ఇన్ సైడ్ ది ఐరన్ సేఫ్.
2: సత్యము,
3: ద ట్రూత్.
2: ఈ సత్యము అనగా ఏమిటి?
3: వాట్ ఇస్ ట్రూత్?
2: సత్యం.
3: సత్యం
2: సత్యం.
3: దట్ ఈస్ సత్యం.
2: ఈ సత్యం అనేటువంటిది చాలా విలువైనటువంటిది. ఇది మారినటువంటిది కాదు. ఎప్పుడు కూడాను శాశ్వతంగా ఉంటుంటుంది.
3: ట్రూత్ డస్ నాట్ చేంజ్. ఇట్ ఈస్ కాన్స్టెంట్ ఇన్ ఆల్ ద పీరియడ్స్ ఆఫ్ టైమ్.
2: కనుక సత్యం అనేటువంటి యొక్క ఇది ఎప్పటికీ ఎవరికి వదలదు.
3: ఇన్ ఫ్యాక్ట్ యు కెనాట్ బి ఫ్రీ ఫ్రమ్ ట్రూత్ వేర్ ఎవర్ యు ఆర్.
2: ప్రతి మానవునికి సత్యం తెలుసు.
3: Everyone knows what truth is.
2: తెలిసి కూడాను తాను దాన్ని వదులుతున్నాడు.
3: Knowing fully well what truth is, he has distanced himself.
2: తాను తప్పించుకునే నిమిత్తమై అసత్యం నాడుతున్నాడు.
3: In order to escape from the reality, he utters lies.
2: ధర్మము.
3: Then dharma.
2: ఇది దానికి పునాది అయినటువంటిది. సత్యం నాస్తి పరో ధర్మ.
3: This dharma is very foundation. There cannot be better truth than this dharma. Adherence to righteousness.
2: ఎంతటి పెద్ద భవనం కట్టినప్పటికీ దానికి పునాది ఉండాలి.
3: You may have multi-storied mansion, but it requires foundation.
2: ఈ ఫౌండేషన్ లేకపోతే ఈ గోడలు ఏమాత్రము నిలవదు.
3: The walls of the building, however fallacious it is, they would not last long when there is no foundation.
2: కనుక ధర్మము దీనికి తగినటువంటిది.
3: Therefore, dharma is the most appropriate truth.
2: రెండు రకములైనటువంటి ధర్మం ఉంటున్నవి లోకంలో.
3: In this world, there are two forms of righteousness.
2: లౌకిక ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము.
3: One is worldly aspect, the other one is spiritual aspect of dharma.
2: ఇది భౌతికమైనటువంటి యొక్క జీవితంతో ఈ ధర్మాన్ని మనం అనుభవిస్తున్నాము.
3: From the worldly sense, we follow dharma in this world.
2: ఇది నిరంతరము కదిలేటువంటిది.
3: This goes on changing, moving.
2: కానీ ఆధ్యాత్మిక సత్యము ఎప్పటికీ కదిలేటువంటిది కాదు.
3: But the spiritual truth does not move, does not change.
2: పునాది ఏమైనా కదిలినా గోడలు కూలిపోతాయి.
3: When the foundation is shaken, naturally the walls collapse.
2: కనుక ఇది ధర్మం అనేటువంటిది మన జీవితం అంతా కూడా నడుచుకోవాల్సినటువంటిది.
3: Therefore, dharma is the path set before us to follow.
2: శాంతి.
3: Then peace, శాంతి.
2: శాంతి అనేటువంటిది కేవలము ఆ ఇంటిలో ఉన్నటువంటి ఒక వెలుగును అభివృద్ధి పరిచేటువంటిది.
3: ఇట్ ఈస్ ది పీస్ దట్ ఇంక్రీజెస్ ద లైట్ ఇన్ ద ఫ్యామిలీ.
2: లోపల ఆ ప్రకాశమే లేకుండా
3: వెన్ దేర్ ఇస్ నో లైట్ ఇన్ సైడ్
2: తాను చీకటిలో జీవితాన్ని గడిపేటువంటి అవుతాడు.
3: ఇట్ అమౌంట్స్ టు లైఫ్ స్పెంట్ ఇన్ డార్క్నెస్.
2: ఈ చీకటి లోపల మనం ఎట్టి ప్రమాదమైన గురి కావచ్చు.
3: యు మే హావ్ టు ఫేస్ ఎనీ రిస్క్ ఆర్ డేంజర్ ఇఫ్ యూ రిమైన్ ఇన్ డార్క్నెస్.
2: కనుక ఈ ప్రేమ అనేటువంటిది చాలా ప్రకాశవంతమైనటువంటిది.
3: దిస్ లవ్ ఈస్ హైలీ బ్రిలియంట్ ఎఫల్జెంట్.
2: తల్లి పుట్టిన తక్షణమే కుమారుని ప్రేమిస్తుంది.
3: మదర్ స్టార్ట్స్ లవింగ్ సూన్ ఆఫ్టర్ ద చైల్డ్ ఈస్ బోర్న్.
2: కుమారుడు కూడా తల్లిని ప్రేమిస్తుంటాడు.
3: అండ్ ద చైల్డ్ స్టార్ట్స్ లవింగ్ ద మదర్.
2: తల్లి బిడ్డకు ఉంటున్నటువంటి సంబంధము ఎవరు వర్ణించలేరు.
3: Nobody can describe in depth or profundity the relationship that lies between the child and the mother.
2: ఒకప్పుడు రంగూన్లో వార్ జరిగింది.
3: At one time there was Rangoon war.
2: ఈ రంగూన్ వార్ లోపల తప్పించుకుని తల్లి కుమారుడు ఇద్దరు కూడా బయటపడ్డారు.
3: The mother and the child could escape from the effects of the war there in Rangoon.
2: కాని చేరి ఒక పల్లెను చేరారు.
3: They reached a village.
2: విలేజ్ చేరి ఏదో తల్లి అటు ఇటు చేరి కొంచెం బిచ్చమెత్తేది కుమారుడికి పెట్టేది.
3: The mother went round the village begging and she fed her child.
2: కానీ కుమారుడు భోంచేసేది ఆ యొక్క నిద్రపోయేవాడు.
3: The son used to partake the food brought by mother and goes to sleep.
2: కొన్ని దినములు చూస్తాడు తల్లి చాలా బక్కబడిపోయింది.
3: The son could notice the mother becoming weak and weaker day by day.
2: చూచాడు అమ్మ ఎందుకు నీవు ఈ విధంగా భోజనం లేదా చాలా నీవు బడబడిపోయి అని చెప్పాడు.
3: The son asked the mother, mother, why are you not eating? Why is that you are so weak now?
2: నాయన నాకు ఎక్కువ బిచ్చం చిక్కటం లేదు, తక్కువ చిక్కుతుంది, దీన్ని నీకు పెట్టి నేను పస్తుంటున్నాను అని.
3: The mother said, as I go home for begging, I am not going to get enough of alms around. Therefore, I could not eat and I have to feed you.
2: అప్పటి నుంచి కుమారుడు బయలుదేరాడు.
3: Right from that day, it was the turn of the son.
2: అమ్మ నీవు ఇంట్లో ఉండు.
3: He asked the mother to stay
2: there. నేను బిచ్చమెత్తుతాను.
3: I will go and beg.
2: నేను బిచ్చమెత్తి నీకు అందిస్తాను అన్నాడు.
3: He said, I will go and beg and feed you, bring food for you.
2: కొన్ని దినాలు బిచ్చమెత్తాడు.
3: And he begged for a couple of days.
2: తల్లిని పోషించాడు.
3: And he could help his mother.
2: కొన్ని దినములు అయిన తర్వాత పిల్లవాడు చాలా చిన్నవైపోయినాడు.
3: In the process, the boy was so thin and weak.
2: ఒక ఇంటికి వెళ్లి పవతి బిచ్చాన్ దేహి అన్నాడు.
3: ద బాయ్ వెంట్ టు ద డోర్ స్టెప్ ఆఫ్ ద హౌస్ హోల్డర్ అండ్ బెగ్ ఫర్ ఫుడ్ భవతి భిక్షాంది.
2: వరండా లోపల ఆ ఇంటి యజమానుడు ఈజ్ చైర్ లో కూర్చొని పేపర్ చదువుతున్నాడు.
3: ది హౌస్ హోల్డర్ ద మాస్టర్ ఆఫ్ ద హౌస్ వాస్ కంఫర్టబ్లీ సీటెడ్ ఆన్ ఎన్ ఈజీ చైర్ అండ్ హి వాస్ గోయింగ్ త్రూ ద న్యూస్ పేపర్.
2: భిక్షాందేహి అన్నాడు.
3: ద బాయ్ సెడ్ భిక్షాందేహి ఐ వాంట్ ఫుడ్.
2: నాకు చాలా ఆకలిగా ఉన్నది.
3: ద బాయ్ సెడ్ ఐఎమ్ వెరీ హంగ్రీ.
2: నాకు కొంత బిచ్చమే అమ్మండి అన్నాడు.
3: హి సెడ్ ప్లీజ్ సర్వ్ మీ అట్లీస్ట్ లిటిల్ ఫుడ్
2: చెప్పాడు. మరి నాయన నీవు చిన్నవాడు కదా, నీవు భోజనం లేకుండా ఎత్తి నీవు పిలుస్తున్నావు, నీవు భోంచేయాలా అన్నాడు.
3: ద మాస్టర్ ఆస్క్డ్ యువర్ సో యంగ్ వై డు యు వర్క్ అండ్ ఫీడ్ యువర్ సెల్ఫ్.
2: కూర్చో, నేను ఇంటిలో వెళ్లి బిచ్చం తీసుకుని వస్తాను.
3: అండ్ ద సమ్ హౌ లేటర్ హి ఆస్క్డ్ హిమ్ టు బి సీటెడ్ వెంట్ ఇన్ సైడ్ టు ఫెచ్ ఫుడ్.
2: ఓ తట్టలో కొంచెం అన్నం పెట్టుకుని కొంచెం సాంబార్ వేసుకుని తెచ్చి ఆ పిల్లవాడికి ఇచ్చాడు.
3: అండ్ హి బ్రాట్ ఇన్ ఎ ప్లేట్ ద ఫుడ్ అండ్ ఆల్సో సాంబార్ అండ్ అదర్ ఐటమ్స్ టు ఈట్ అండ్ గివ్ ఇట్ టు హిమ్.
2: ఆ పిల్లవాడు చూచాడు.
3: ద బాయ్ సా దట్
2: నాకొద్దు,
3: ఐ డోంట్ వాంట్,
2: ఇది మొట్టమొదటి అమ్మకు కావాలి.
3: ఫస్ట్ మై మదర్ నీడ్స్ దిస్ ఫుడ్.
2: నేను ఏమైనా పోని,
3: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు,
2: నేను ఏమైనా కాని,
3: లెట్ ఎనీథింగ్ హ్యాపెన్ టు మీ,
2: ఈ ఫుడ్ మొట్టమొదటి తల్లికి ఇవ్వాలి.
3: దిస్ ఫుడ్ మస్ట్ రీచ్ మై మదర్ ఫస్ట్.
2: అంటే ఏమిట్రా చెప్తున్నాడు అని చెవు దగ్గర పెట్టి విన్నాడు.
3: ది హౌస్ హోల్డర్ వెంట్ క్లోజ్ టు హిమ్ అండ్ హి వాస్ ట్రైయింగ్ టు లిసన్ వెరీ కేర్ఫుల్లీ బై బీయింగ్ నియర్.
2: మొదలు అమ్మకు.
3: ది బాయ్ వెంట్ ఆన్ రిపీటింగ్ ద ఫుడ్ ఫస్ట్ మెంట్ ఫర్ మదర్, ఫస్ట్ ఫర్ మదర్.
2: చూచాడు అన్నాడు, కింద పడ్డాడు.
3: ద బాయ్ ఫెల్ డౌన్,
2: పడి ప్రాణం ఇచ్చాడు.
3: అండ్ హీ బ్రీత్డ్ హిస్ లాస్ట్. హీ డైడ్.
2: భోజనం పెట్టేటప్పటికి ఆమె కూడా ప్రాణం ఇచ్చింది.
3: After listening to the words of the boy that the food is meant for the mother in the first instance, when the food is brought to the mother, well, she also breathed her last.
2: Karu talli prema bidda paina, bidda prema talli paina anyonyamainatundi reetiga abhivruddhi kavali.
3: Therefore the intimate love should go on increasing between the mother and the child.
2: Ee naadu talli ante prema kumarudiki ledu.
3: But today the son doesn't love his mother.
2: Kumarunte talliki prema ledu.
3: Also mother has no love for her son.
2: Ippudanta swartham.
3: And today selfishness.
2: Kargi ee prema ne lekundina praname undadu.
3: When there's no love, there's no life.
2: Kargi ee prema ne pranam.
3: Bhagavan says love is life.
2: Tallini preminchali.
3: One has to necessarily love one's own mother.
2: తల్లి బిడ్డలు ప్రేమించాలి.
3: ఆల్సో మదర్ షుడ్ లవ్ ద సన్.
2: తల్లి బిడ్డలకు అన్యోన్య ప్రేమ ఉండాలి.
3: దేర్ షుడ్ బి ఇంటిమేట్ లవ్ బిట్వీన్ ద బోత్.
2: అది లేకుండా ప్రాణమే లేదు, జీవితమే కాదు.
3: రెఫ్ట్ ఆఫ్ లవ్ ఇస్ నో లైఫ్ ఎట్ ఆల్.
2: కోతి కూడాను ఎక్కడైనా వెళుతుంటే తన బిడ్డను కడుపు కరిపించుకుని పోతుంటాను.
3: ఈవెన్ ద మంకీ మూవ్స్ అబౌట్, ఇట్ క్యారీస్ ఇట్స్ ఆఫ్ స్ప్రింగ్ క్లోజ్లీ స్టక్ టు ఇట్స్ బాడీ.
2: కనుక ప్రేమ చాలా అవసరము.
3: Therefore, love is most essential.
2: అట్టి ప్రేమ ఈ ఇనుపు పెట్టెలో ఉంటున్నది.
3: That sort of love is treasured in this iron safe.
2: ఇట్టి ప్రేమ ఉండినప్పుడే శాంతి మనకు లభిస్తుంది.
3: Where there is love, there is peace.
2: A peace అనేటువంటిది ఎట్టది? Pieces కాదు.
3: What do you mean by peace? Peace is not anything, pieces.
2: Peace అనగా తృప్తిగా ఉండాలి.
3: Peace is satisfaction, contentment.
2: ఆ పీస్ ఉన్నప్పుడు,
3: when there is peace,
2: అహింస.
3: There arises అహింస, నాన్ వైలెన్స్.
2: ఈ అహింస నిమిత్తమై భార్య బిడ్డలు కూడా వదిలి సన్యాసం తీసుకున్నాడు బుద్ధుడు.
3: For the sake of the principle of non-violence, అహింస, Buddha has given up all the family and the kingdom and the property around and left.
2: అహింస పరమో ధర్మ.
3: And of all these dharmas, ahimsa is most supreme.
2: Kaluka ahimsa ni manam penchali.
3: Therefore we have to develop ahimsa non-violence.
2: Kaluka satyamu, dharmamu, shanti, prema, ahimsa. Ee pancha pranamulu kudanu manavunika panchendriyamullone untundi.
3: Therefore the five life breaths, the truth, righteousness, peace, love, non-violence are present within.
2: ఈ ఐదు మానవుని అందు ఉండినప్పుడే తాను మానవుడు.
3: When these are present in a human being, he can call himself a true human being.
2: ఆ ఐదుని రచించుకునే నిమిత్తమై
3: We've got the five.
2: మనం ఇన్ని రకములైనటువంటి కర్మలు ఆచరిస్తున్నాము.
3: We undertake so many activities.
2: కర్మలు ఆచరించడం దేని నిమిత్తమై?
3: Why do you act?
2: తన కోసం కాదు.
3: It's not for your own sake.
2: తన యొక్క గుణముల కోసం.
3: You take to so many activities to sustain.
2: ఐదు ప్రాణములు ఉండినప్పుడే వీడు పంచ ప్రాణం.
3: The five life breaths.
2: ఎందు ఆరో ప్రాణం మనకు కనిపించదు.
3: There is no sixth life breath.
2: ఐదే ఉండేది.
3: There are five life breaths.
2: ఐదుని రక్షించుకునే నిమిత్తమై యజ్ఞయాగాది క్రతువులు జపజపాలు అన్ని కూడా మనం ఆచరిస్తున్నాము.
3: In order to protect, sustain and maintain the five life breaths, we perform so many spiritual rites, yajna, yaga, japa and tapa.
2: ఇలాంటి పవిత్రమైనటువంటి భావములు ఏ మానవుని యందు ఉండును వాడే ధన్యుడు, వాడే పుణ్యుడు.
3: The person who has got these feelings, his life is redeemed, his life is liberated.
2: ఈ ఐదుంటులు ఏ ఒక్కటి లేకపోయినా కూడా తన జీవితము వ్యర్థమే.
3: One of them missing out of the five will ruin his life is in vain.
2: కనుక మొట్టమొదటి మానవుడు సత్యంతో బ్రతకాలి.
3: Therefore man must lead his life in truth.
2: ఈ సత్యంతో బ్రతికి ధర్మంతో పెరగాలి.
3: And he has to grow along the path of dharma.
2: చూడు సత్యం ఎలాంటిది?
3: సత్యం వాట్ ఇస్ ఇట్?
2: పునాది వంటిది.
3: ఇట్ ఇస్ ద ఫౌండేషన్.
2: ధర్మము వాల్ వంటిది.
3: ధర్మ ఇస్ ద వాల్.
2: పునాది లేకపోతే వాల్ ఉండదు.
3: Without foundation, wall cannot be erected.
2: తర్వాత ప్రేమ.
3: Then love.
2: ఈ ప్రేమ కేవలం ఒక రూఫ్ వంటిది.
3: Love is the roof.
2: కానీ శాంతి అనేటువంటిది ఆ రూఫ్ కింద ఉండేటువంటి జీవితం.
3: Life is peace, shanti, the dwelling, the life in the roof.
2: ఆ రూఫ్ లేకపోతే మానవుడు నివాసం చేయలేడు.
3: Without roof above, we cannot live.
2: ఈనాడు సత్య ధర్మ శాంతి ప్రేమలు పూర్తి కూడా నశించిపోయినాయి.
3: Today, the truth, peace, righteousness, love are totally gone.
2: ఎంత ధనవంతునికైనా కూడా కేవలము త్యాగం అనేది పుట్టడం లేదు.
3: How rich he is, there is no trace of.
2: వాళ్ళ జీవితము కేవలము రూపు లేని ఇంటి వంటిది.
3: That is all like a house without the roof.
2: రూపు లేని ఇల్లు వంటిది.
3: It is a residence without the roof.
2: వాడు నిరంతరము తరచవలసిందే.
3: And he has to drench himself continuously.
2: నిరంతరము ఎండవలసిందే.
3: And he has to be exposed to the drives.
2: కనుక మొట్టమొదట మనము రూఫ్ ను చూసుకోవాలి.
3: Therefore we must lay the roof to begin with.
2: కనుక ప్రేమ స్వరూపులారా,
3: embodiments of love.
2: మీరందరూ కూడా సత్య ధర్మ శాంతి ప్రేమలను మనం పెంచుకోవాలి.
3: All of you should foster, develop these human values, the truth, righteousness, peace and love.
2: ఈ మూడు లేకపోయినప్పుడు మానవత్వమే వ్యర్థమైపోతుంది.
3: The human life is a waste if we do not have these values.
2: ఈనాడు ఎక్కడ పోయినప్పుడు ధనము ధనము ధనము.
3: Today, wherever we go, it is only that dhana, money that matters.
2: దూసెలు పోసే ముస్లింమ కూడాను ధనం ఆశిస్తుంది.
3: Even aged woman, old lady, she too wants money.
2: ఇలాంటి ఆశలు పెరిగిపోయినవి.
3: There are more and more of desires today.
2: ఇది కలియుగం కాదు.
3: This is not Kali age.
2: ఇది కలహయుగము.
3: This is age of Kalaha, the conflict.
2: ఈ కలహయుగము లోపల ధనం చేతనే కలహము.
3: In this Kalaha age, the age of conflict, it is the money that counts.
2: ఈ ధనం వల్లనే మనకు కలహములు కలుగుతున్నాయి.
3: It is the money that is responsible for conflict.
2: కనుక మొట్టమొదట మన దేహం ప్రధానంగా తీసుకుంటున్నాం.
3: We go by the body considering.
2: దేహం ఒక పెట్టెవలె చూసుకోవాలి మనం.
3: We have to consider this body as an iron safe box.
2: దానిలో ఉన్నటువంటి విలువైనటువంటి గుణములను మనం పెంచుకోవాలి.
3: We have to develop the treasures, the valuables inside.
2: అవి లేకుండా ఉండినప్పుడు ఈ పెట్టె ఏమీ పనికిరాదు.
3: Without these valuables, the iron safe is useless.
2: కనుక ఈ విధంగా జీవితాన్ని మనము ఒక విలువైనటువంటిదిగా తీసుకోవాలి.
3: We have to consider our life highly valuable.
2: మానవ జీవితం చాలా విలువైనటువంటిది.
3: Human life is highly valuable.
2: ఈ వాల్యూలెస్ గా ఉన్నటువంటి ఒక జీవితం తీసుకుని ఏం ప్రయోజనం?
3: What for if our life is valueless?
2: పశుపక్షి మృగాదులకు కూడాను ప్రేమ ఉన్నది.
3: The animals, beasts and birds also have love in them.
2: కానీ ఈ విధమైనటువంటి ఒక ఆశలు లేవు.
3: But they don't have any ambition or desire.
2: ఆకలి ఆయన ఏదో ఇంత భోంచేస్తుంది అనుకుంటుంది.
3: If they are hungry, they would feed and they take rest.
2: కానీ మానవుడు అటు కాదు.
3: Man is not like that.
2: అన్నీ కావాలి వానికి.
3: He wants everything on earth.
2: ఐదు బిల్డింగ్లు ఉండినప్పటికీ నాకు ఇంకా పది బిల్డింగ్లు కావాలి
3: Even if he owns five buildings, he wants five more.
2: ఇంకా ఎందుకు తనకు?
3: Why does he need them?
2: ఒక ఇంట్లో తన జీవితం చాలదా?
3: One residence is enough for him to live in.
2: కానీ ఇంకా ఐదింటి కావాలి.
3: But he wants five residences.
2: ఈ ఆశలు పెరగటం చేతనే మోసం జరుగుతూ ఉండాలి.
3: Because of excessive desire, we are cheated.
2: Too much desires. ఈ డిజైర్స్ అనేటువంటి తగ్గించాలి.
3: We have to reduce our desires.
2: Less luggage, more comfort. Make travel a pleasure. మేము ఎన్నో చేస్తున్నాం.
3: We are doing many things.
2: కానీ దేనికి కూడా మేము ఆశించడం లేదు.
3: But we don't have any expectation. We don't ask anybody.
2: నాకు ఒక ఇల్లు కూడా లేదు.
3: Swami has not even single residence.
2: నేను ఎక్కడ పోయినా కూడా భక్తులు ఇచ్చినటువంటి అంటూ నివసిస్తాను అని వెళ్ళిపోతుంటాను.
3: భగవాన్ స్టేస్ అట్ ద రెసిడెన్సెస్ ఆఫ్ ది డివోటీస్.
2: కనుక డిజైర్స్ అనేటువంటిది ఏమాత్రం ఉండకూడదు.
3: సో యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ డిజైర్.
2: ఈ డిజైర్స్ కొంచెం వరకు తగ్గించుకోవాలి.
3: యూ హావ్ టు కంట్రోల్ యువర్ డిజైర్స్.
2: మానవులైనటువంటి మీరందరూ కూడాను డిజైర్స్ తగ్గించుకొని
3: బీయింగ్ హ్యూమన్ బీయింగ్స్ రిడ్యూస్ కట్ షార్ట్ యువర్ డిజైర్స్.
2: Control of desires. ఈ డిజైర్స్ తగ్గించుకున్నప్పుడు ఇదంతైనా శాంతిని పొందుతారు.
3: When once you control your desires, you can live in peace.
2: దైవం యొక్క ప్రేమను మాత్రం తగ్గించుకోకూడదు.
3: But there should never be decrease in your love towards God.
2: దైవ ప్రేమను మాత్రం పెంచుకోవాలి.
3: You should develop the divine love for God.
2: ఆ ప్రేమను పెంచుకున్నప్పుడే అన్ని మనకు ప్రసిద్ధమైపోతాయి.
3: When once you have got love attachment for God, all rest of the things will be satisfied.
2: ప్రేమ స్వరూపులారా,
3: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
2: ఈనాడు అనేక మంది పెద్దలంతా చూడ మాట్లాడారు.
3: టుడే యు హావ్ లిసన్ టు ఆల్ ఎల్డర్స్.
2: విన్నవన్నీ కూడా కేవలము ఆచరణలో పెట్టారు.
3: ఆల్ దట్ యు హర్డ్ మస్ట్ బి పుట్ ఇన్ టు ప్రాక్టీస్.
2: కానీ సత్యధర్మ శాంతి ప్రేమలనేటువంటివి శాశ్వతంగా ఉంచుకోవాలి.
3: And you should see that these values are permanently installed. The truth, righteousness, peace and love.
2: ఈ పీస్ అండ్ లవ్ రెండు ఉంటే ఎంతైనా మనం సాధించవచ్చు.
3: యు కెన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ విత్ దీస్ టూ, పీస్ అండ్ లవ్.
2: ఏ పిల్లవాడిని పోయి అడిగినప్పటికీ ఏం నీకు కావాలయ్యా, నేను గొప్ప పాస్ అయినాను.
3: యు ఆస్క్ ఎనీ బాయ్ వాట్ ఇస్ దట్ యు వాంట్.
2: చూడండి, ముందు లైన్ లో కూర్చున్నటువంటి పిల్లలందరూ కూడా పిహెచ్డీ చేశారు.
3: ఆల్ ద స్టూడెంట్స్ సీటెడ్ ఇన్ ద ఫస్ట్ లైన్ దే ఆర్ ఆల్ పిహెచ్డీ బాయ్స్.
2: ఇక్కడ ఉన్న పిల్లవాడు ఎంఏ, ఇక్కడున్న పిల్లవాడు ఎంఎస్సీ, ఇంకో పిల్లవాడు ఎంబీఏ, అందరూ గొప్ప పోస్ట్ గ్రాడ్యుయేట్స్.
3: ద బాయ్స్ హియర్ వన్ ఇస్ ఎంఏ, అదర్ వన్ ఎంఎస్సీ, అదర్ ఎంబీఏ, దే ఆర్ హైలీ క్వాలిఫైడ్.
2: ఒక్కరైనా కూడా ఇంటి ఆశ లేదు.
3: దే డోంట్ వాంట్ టు గో హోమ్, దే హావ్ నో అటాచ్మెంట్.
2: ఎక్కడ పోయినప్పటికీ వందలు వేలు వేలు రూపాయలు ఇస్తారు.
3: దే మే గో ఎనీవేర్, దే వుడ్ రిసీవ్ వెరీ హై సాలరీస్. Thousands and thousands.
2: MBA పిల్లలు పోతే
3: MBA boy
2: 1 lakh 2 lakhs ఇస్తున్నారు దానికి.
3: He draws the salary 1 lakh 2 lakhs per month.
2: కానీ మాకొద్దు.
3: His boys say we don't want it.
2: ఏం చేస్తుంది మాకు? తనమేమైంది ఆనందిస్తుందా?
3: Well, will the money give us happiness? That's how they feel.
2: కాదు, నాకు వర్క్ కావాలి.
3: The boys want to work alone.
2: Work is worship. Duty is God. కాబట్టి మాకు ఆ డ్యూటీ కావాలి.
3: They want duty alone.
2: ఆ విధంగా పిల్లల్లో మంచి భద్రతమైనటువంటి ఒక నమ్మకాలు కలగాలి.
3: The boys should have that strong faith. Boys everywhere.
2: కానీ ఈనాడు లోకములు ఎక్కడ చూసినా కూడా డిజైర్స్ పెరుగుతూ వస్తున్నాయి.
3: But today in this modern world, we find desires ever on the rise.
2: ఏమి ఈ డిజైర్స్ ఏం చేస్తున్నాయి?
3: What is that the desire is doing?
2: కట్టబడి డిజైర్స్ ఉంచుతూ ఉన్నాయి.
3: Ultimately they ruin your life.
2: నీ జీవితంలోనే ముంచిపోయేస్తున్నాయి.
3: అండ్ యువర్ లైఫ్ ఇస్ డ్రౌన్డ్ గాన్.
2: ఆశలు తగ్గించుకుంటూ రావాలి.
3: సో యూ షుడ్ కంట్రోల్ యువర్ డిజైర్స్.
2: కంట్రోల్ యువర్ డిజైర్స్. లెస్ లగేజ్ అండ్ మోర్ కంఫర్ట్. మేక్ ది ట్రావెల్ ఎ ప్లెజర్. అప్పుడే మనం సుఖంగా నడుచుకోగలం.
3: దెన్ ఓన్లీ యూ కెన్ బి కంఫర్టబుల్.
2: భారం నెత్తిపైన పెట్టుకుని ఎంతకాలం నువ్వు నడుచుకోరావు?
3: With heavy luggage on the head, how long can you walk?
2: నీవు ఇప్పుడు ఒక ఒంటరిగా ఉన్నావు.
3: You are only one all alone now.
2: ఎంత హాయిగానే ఉండవచ్చు.
3: How happy you are.
2: నువ్వు పెళ్లి చేసుకున్నావు.
3: You get married.
2: భార్య వచ్చింది.
3: You have a wife now.
2: నాలుగు కాళ్ళు అయినాయి.
3: Oh, you have 4 feet now.
2: కొంచెం ఎక్కడైనా బయటకు పోవాలంటే ఇంటి దగ్గర ఎవరు ఉండాలి అని ఒక వరి వస్తుంది.
3: If you want to go outside, you have so much of worry because of a person at home.
2: ఇంకా ఒక సంవత్సరం అయితే కుమారుడు పుడతాడు.
3: After a year, you will have a son.
2: వాడు ఆరు కాళ్ళు.
3: Now you will have 6 feet.
2: ఫీట్స్ ఎక్కువయ్యే కొద్దీ కూడా మన నడక తగ్గిపోతుంది.
3: As you have more and more the number of feet, you will slow down the pace of your walk.
2: కనుక నీ ప్రయాణము పూర్తి కుంటుపడుతుంది.
3: Your journey is dead slow now.
2: కనుక ప్రేమ స్వరూపులారా,
3: embodiments of love,
2: ప్రేమను ఉంచుకోండి.
3: Treasure this law.
2: సర్వును ప్రేమించండి.
3: Love all.
2: కానీ బాధ్యత మాత్రం వేసుకోకూడదు.
3: But don't take up the responsibility heavily on you.
2: రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా కష్టమైపోతుంది.
3: When you have too many responsibilities, it there be great difficulty.
2: ఈ భాగం మా టీచర్ కూడా తెలుసు.
3: Our teachers know pretty well what the difficulties are.
2: కనుక మనం భారం తగ్గించుకుని
3: therefore we should lessen our burden.
2: హాయిగా మనం జీవించవచ్చు.
3: And lead a very happy, comfortable life.
2: ఏ మాత్రము దుఃఖము కష్టము ఉండదు.
3: There will be no trace of misery or difficulty.
2: ఇతిది బోధించే నిమిత్తమై దక్షిణామూర్తి కూడాను త్యాగంను బోధించారు.
3: Only to teach the lesson of sacrifice, to lessen the burden, it was the message of Dakshinamurti.
2: దక్షిణామూర్తి కేవలం ఒక్కటే ఒకటి.
3: దక్షిణామూర్తి స్టాండ్స్ ఫర్ ఓన్లీ
2: వన్. ఇది మౌన వ్యాఖ్యానం.
3: ఇట్ ఈస్ ఎన్ ఎలక్వెన్స్ ఇన్ సైలెన్స్.
2: సైలెంట్ గా ఉంటున్నాడు.
3: హి రిమైన్స్ సైలెంట్.
2: అన్ని నవ్వుతూ చేస్తూ వచ్చాడు.
3: హి డిడ్ ఇట్ స్మైలింగ్లీ.
2: ఈ నవ్వుతూ నవ్వుతూ చేయడానికి కారణమేమిటి? బాధ్యత లేకుండా పోవటమే.
3: హి కుడ్ బి స్మైలింగ్ ఆల్ ద వైల్ బికాస్ హీ హాస్ నో పర్సనల్ రెస్పాన్సిబిలిటీ.
2: కనుక ఒక తల్లి కుమారుడు ఉండినప్పుడే ఎంతో బాధ కలిగింది.
3: యు హావ్ హెర్డ్ దట్ ఎ సన్ అండ్ ఎ మదర్ హ్యాడ్ టు ఫేస్ సో మెనీ ప్రాబ్లమ్స్.
2: కట్టెడపై బిచ్చు పెట్టారు.
3: దే హ్యాడ్ టు బెగ్ అట్ ది ఎండ్.
2: ఇక్కడ రంగూన్ నుంచి వచ్చారు పాపం.
3: దే హావ్ కమ్ ఆల్ అలాంగ్ ఫ్రమ్ రంగూన్.
2: కానీ వచ్చి మెడ్రాస్ స్టేషన్ చేరారు.
3: బట్ దే రీచ్ మెడ్రాస్ స్టేషన్.
2: అక్కడ నుంచి ప్రారంభమైపోయింది కష్టము.
3: దెన్ స్టార్టెడ్ ఆల్ ద ప్రాబ్లమ్.
2: ఇంటింటికి తల్లి బిచ్చబెత్తడం.
3: మదర్ హ్యాడ్ టు గో అరౌండ్ హౌస్ టు హౌస్.
2: చిక్కింది కొంచెం తీసుకుని రావటము, కుమారుడికి పెట్టడము.
3: అండ్ హ్యాడ్ టు బ్రింగ్ హోమ్ సమ్ ఫుడ్ అండ్ ఫీడ్ ద సన్.
2: తాను పస్తు ఉండటము.
3: అండ్ షీ హ్యాడ్ టు ఫాస్ట్.
2: తర్వాత ఈ చిహ్నం చూసి కుమారుడికి జాలి కలిగింది.
3: అండ్ ద సన్ కుడ్ నాట్ బేర్ దిస్ సీన్ మదర్ ఫాస్టింగ్.
2: ఇట్టి ఓల్డ్ మదర్ ను బాధ పెట్టడమా?
3: వై షుడ్ ఐ మేక్ మై ఓల్డ్ మదర్ సఫర్?
2: నేను చిన్నవాడిని.
3: ఐఎమ్ యంగ్.
2: నేను కష్టపడాలి, అమ్మకు సుఖ పెట్టాలి.
3: ఐ షుడ్ వర్క్ హార్డ్ అండ్ మేక్ మై మదర్ హ్యాపీ
2: అని తాను బిచ్చమెత్తాడు. తల్లికి పెట్టు వచ్చాడు.
3: దెన్ హీ స్టార్టెడ్ బెగింగ్ అండ్ హీ స్టార్టెడ్ సర్వింగ్ ఫుడ్.
2: కట్టగడపడికి తల్లి బిడ్డ ఇద్దరు కూడాను ప్రేమ చేతనే మరణించారు.
3: అండ్ దెన్ వాట్ హ్యాపెండ్ మదర్ అండ్ సన్ డై అవుట్ ఆఫ్ లవ్ ఫర్ ఈచ్ అదర్.
2: కనుక మనం చచ్చినా మంచిదే కానీ మనం ప్రేమను మాత్రం వదలకూడదు.
3: వి మే ఈవెన్ డై బట్ వీ షుడ్ నాట్ గివ్ అప్ లవ్ సేస్ భగవాన్.
2: ఏ నాటికైనా కూడాను చావు తప్పింది కాదు.
3: యూ కెనాట్ ఎస్కేప్ డెత్ వన్ డే ఆర్ అదర్.
2: ఈనాడు మనం పోషించుకున్న రేపటి దినం ఈ దేహం వదలక తప్పదు.
3: వి మే మెయింటైన్ టుడే బట్ యూ హావ్ టు బౌండ్ టు గివ్ అప్ ది బాడీ టుమారో.
2: కనుక మనము చచ్చినా కూడా మంచిదే కానీ మంచి పేరుని తెచ్చుకోవాలి.
3: డజంట్ మ్యాటర్ ఈవెన్ ఇఫ్ యూ వర్ టు డై బట్ వీ షుడ్ గెట్ ఎ గుడ్ నేమ్.
2: గుడ్ నేమే నిజమైనటువంటి యొక్క ప్రాణము.
3: గెటింగ్ ఎ గుడ్ నేమ్ ఇస్ ద రియల్ లైఫ్ స్పెంట్.
2: వాళ్ళు చచ్చినా కూడాను ఆ పేరు మాత్రం నిలుస్తుంది.
3: ఈవెన్ ఇఫ్ not present any longer, the good name that he earned would remain.
2: కనుక పేరును మాత్రం పెంచుకోండి.
3: Therefore, get a good name.
2: సమాజంలో మంచి పేరును తెచ్చుకోవాలి.
3: Get a good name in society.
2: సమాజంలో గొప్ప పేరును తెచ్చుకోవటం గొప్ప కాదు.
3: It's nothing being great in the society.
2: He's a కోటీశ్వరుడు.
3: He's a millionaire.
2: కోటీశ్వరుడు అయినప్పటికీ కూడుగుడ్డే కానీ మెరుగు బంగారం మింగపోడు.
3: He may be a millionaire. After all, he eats normal, average food of rice, not gold.
2: కాని ఫుడ్ను మాత్రమే భుజించాలి.
3: ఈ పార్టేక్స్ ఓన్లీ ఫుడ్.
2: కనుక మనం ఉన్నంత వరకు సుఖపడాలి.
3: సో లాంగ్ వేర్ అలైవ్ వీ షుడ్ బి హ్యాపీ.
2: దేహాన్ని సుఖపెట్టాలి.
3: అండ్ వీ షుడ్ మేక్ ఎవ్రీబడి హ్యాపీ.
2: మన సంబంధాన్ని పెంచుకోవాలి.
3: అండ్ వీ షుడ్ హావ్ అసోసియేషన్ విత్ ది సొసైటీ.
2: అందరిని ఎందుకు ప్రేమ చూపాలి.
3: వీ షుడ్ ఎక్స్ప్రెస్ లవ్ టువర్డ్స్ ఎవ్రీబడి.
2: కేవలం సెల్ఫిష్ సెల్ఫిష్ నా పిల్లలు మాత్రమే నేను ప్రేమిస్తాను అని అని మాత్రం ఉండకూడదు.
3: యూ షుడ్ నాట్ లిమిట్ యువర్ లవ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్, యువర్ చిల్డ్రన్ అలోన్.
2: అది సెల్ఫిష్.
3: యూ షుడ్ బి సెల్ఫ్లెస్, బట్ యు ఆర్ సెల్ఫిష్ నౌ.
2: సెల్ఫిష్, సెల్ఫిష్ ఎలాంటిది?
3: సెల్ఫిష్, వాట్ ఈస్ ఇట్?
2: ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
3: భగవాన్ సేస్ ఫిష్ ఈజ్ బెటర్ దాన్ సెల్ఫిష్.
2: కనుక చేపనే చాలా మంచిది.
3: ఫిష్ ఈజ్ బెటర్.
2: ఎందుకంటే అందరినీ పెంచుకోవటము చాలా బాధ్యత అవుతుంది.
3: ఇన్ఫాక్ట్ సమన్ ఎవ్రీవన్ ఆల్ అరౌండ్ ఇట్ హెవీ రెస్పాన్సిబిలిటీ.
2: ఇది సంచరించుంటుంది జలం లోపల. ఫిష్,
3: ద ఫిష్ మూవ్స్ అబౌట్ ఇన్ వాటర్స్.
2: ఆనందంగా సంచరిస్తుంటుంది.
3: యాజ్ ఇట్ మూవ్స్, ఇట్ మూవ్స్ బ్లిస్ఫుల్లీ.
2: ఎట్టి బాధ్యత కూడా పెంచుకోదు.
3: ఇట్ హ్యాస్ నో ఎక్స్ట్రా బర్డన్.
2: ఎక్కువ భారం తీసుకోదు.
3: ఇట్ డజంట్ టేక్ ఎక్స్ట్రా లోడ్.
2: కానీ ఈనాటి మానవుడు,
3: బట్ మ్యాన్ టుడే,
2: చచ్చేంత వరకు కూడా భారం తీసుకుంటున్నాడు.
3: His death is prepared to accept heavy load of responsibility.
2: ఆ లోయల్ వల్లనే చాలా తన లో అయిపోతున్నాడు.
3: Because of heavy load, he becomes so low in life.
2: కనుక బాధ్యత మనం తగ్గించుకొని,
3: therefore we have reduced the burden.
2: దైవ చింతన పెంచుకొని,
3: develop love more and more.
2: మనం పెంచుకోవాల్సింది దైవ చింతన.
3: What we have to develop today is the constant thinking of God.
2: పరమాత్మని యొక్క ప్రేమను పెంచుకున్నప్పుడే,
3: when we develop love for God,
2: ప్రకృతి యొక్క ఆనందాన్ని అనుభవించవచ్చు.
3: You can experience the beauty and the joy of nature around.
2: కనుక నా డ్యూటీ ఇస్ గాడ్.
3: డ్యూటీ ఇస్ గాడ్.
2: వర్క్ ఈజ్ వర్షిప్.
3: వర్క్ ఈజ్ వర్షిప్.
2: ఈ రెండింటిని మీరు దగ్గర పెట్టుకుని,
3: కీప్ ఇన్ యూ దీస్ టూ ప్రిన్సిపల్స్.
2: ఎక్కువ బాధ్యతను పెంచుకోకుండా,
3: విదౌట్ ఎక్స్ట్రా బర్డన్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ.
2: అందరినీ చూసుకునేవాడు భగవంతుడే.
3: ఇన్ ఫ్యాక్ట్ God shoulders all the responsibilities of everybody.
2: కరుణ అన్నిటిని చూసుకోవడానికి దైవం ఉండగా మనం ఎందుకు ఇంత బాధకం?
3: When God is there to take care of us, why should we worry?
2: మనం అనుకుంటాం కానీ వరి పడుతుంటాం.
3: We know that theoretically, but we worry.
2: కానీ అట్ట ఉండకూడదు.
3: It should not be so.
2: మనం అన్ని భగవంతునికి అర్పితం చేసుకున్నప్పుడు మనం ఫ్రీగా ఉండాలి.
3: When once we offer to God, we should be free then.
2: అప్పుడు నీవు శాంతిని పొందుతావు.
3: Then only you retain peace.
2: కనుక ఎన్ని యజ్ఞములు యాగములు చేసినప్పటికీ,
3: ఇన్ స్పైట్ ఆఫ్ పర్ఫార్మింగ్ యజ్ఞ యాగాస్ యాజ్ మెనీ నంబర్ యాజ్ యు కెన్,
2: క్రతువులు ఎన్ని ఆచరించినప్పటికీ,
3: యూ మే ప్రాక్టీస్ ఎనీ నంబర్ ఆఫ్ రైట్,
2: దానిలో ఉన్నటువంటి ఒక ఇన్నర్ మీనింగ్ దాన్ని మాత్రం మనం తీసుకోవాలి.
3: యూ షుడ్ యాక్సెప్ట్, యూ షుడ్ రిసీవ్, కన్విన్స్ యువర్ సెల్ఫ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఎవరీ స్పిరిచువల్ రైట్.
2: దైవాన్ని మనం మరవకూడదు.
3: You should never forget God.
2: సర్వము మరచవచ్చును కానీ దైవాన్ని మరచకూడదు.
3: You may forget anything in this world, never forget God, says Bhagavan.
2: కనుక భగవంతుని మాత్రం నిరంతరము మనసులో పెట్టుకోవాలి.
3: Keep in your mind continuously the thought of God.
2: ఇది నేను ఈనాడు బోధించేటువంటి ఒక బోధ.
3: To remember God throughout our life is the message of Bhagavan today.
2: ఇన్నర్ మీనింగ్ దాన్ని మాత్రం మనం తీసుకోవాలి.
3: యూ షుడ్ యాక్సెప్ట్, యూ షుడ్ రిసీవ్, కన్విన్స్ యువర్ సెల్ఫ్ ద ఇన్నర్ మీనింగ్ ఆఫ్ ఎవరీ స్పిరిచువల్ రైట్.
2: దైవాన్ని మనం

وَلِتُوَلِّيَ